0: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మానవుని యొక్క స్థితిగతులు అన్నీ కూడాను ధన కనుక వస్తు వాహనాదులపైన ఆధారపడి ఉండటం లేదు. మానవుని యొక్క ఉత్తమ స్థితి పవిత్రమైన గుణములపైననే ఆధారపడి ఉంటున్నది. ఇట్టి సత్యమును పురస్కరించుకునియే ధనము ఫలము ఈ వస్తువాహనాదుల యందు మానవత్వము ఏమాత్రము కూడాను దివ్యమైనటువంటి స్థితికి రానేరదనేటువంటి సత్యమును పురస్కరించుకునియే శంకర భగవత్పాదులైనటువంటి వారి శిష్యుల లోపల సుమతి అనేటువంటి కడపటి శిష్యుడు ఈ శ్లోకమును ఉచ్చరించాడు.
1: Always you must be cautious about wealth. Wealth should be regarded as potentially harmful. Even if you do not have wealth, truth will give you happiness. A wealthy person sometimes gets afraid even of his own son. One must tread the path of truth. Pavitratma Swarupas, students, man's condition and status is not governed by his wealth or by his money or by his material possessions. This depends only on the qualities which man exhibits. Truth is the most important thing. Money and wealth do not matter at all. Man should take great care to follow the divine path. It is in this context that the last disciple of Sri Shankara by name Sumati gave this particular verse.
0: Manavuni yokka jeevitamu aika aamishmukulam yokka mishrama swarupamu.
1: Man's life is a mixture of what happens in this world and what happens in the other world.
0: ఇట్టి ఐహిక ఆముష్మికములందు మానవుడు ఐహికమునే విశ్వసించి ఆముష్మికమును విస్మరించి తన జీవితమును ఏదో ఒక విధమైనటువంటి శాంతి మార్గములో గడపటకై ప్రయత్నం సల్పుతున్నాడు.
1: మ్యాన్ పిన్స్ హిస్ ఫెయిత్ ఆన్ వాట్ హీ సీస్ ఇన్ దిస్ వరల్డ్. He forgets that there is another spiritual aspect which he has to take care. He spends his life in this manner with a view to attain some final result.
0: చాతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షములు యందు ధర్మమును మనం ప్రధానమైనటువంటి లక్ష్యములందు ఉంచుకుని మోక్షమనేటువంటిదే మన యొక్క గమ్యముగా విశ్వసించడం చేత అర్థకామములు కూడాను సార్థకమవుతాయి.
1: ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది ఫోర్ పురుషార్థస్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష, ధర్మ యాజ్ ది ప్రైమరీ బేసిస్, మోక్ష యాజ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్, దెన్ అలోన్ ది అదర్స్ అర్థ అండ్ కామ విల్ ఆల్సో అటైన్ ది సిగ్నిఫికెన్స్ దట్ ఈస్ డ్యూ టు దెమ్.
0: ఆధారమును ఆధేయమును విస్మరించి నేడు కేవలము మధ్యనందున్నటువంటి యొక్క అర్థ కామములకై మనము జీవితమును వ్యర్థం చేస్తున్నాం.
1: వి ఫర్గెట్ టుడే ది బేసిస్ అండ్ ది ఆబ్జెక్టివ్ అండ్ వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్ in simply thinking of what remains in the middle, namely artha and kama.
0: Kanuka dharmartha kama mochamulainatvanti yokka purushartamulanu manamu rendu roopamulaga manam vibhajinchi danini aadharam chesukunna mana jeevithamu pavitramayutame kaaka mana bharata desam yokka samskrutini kudanu pururuddharinchadaniki taginatvanti prayatnamunaku idi sulabha margamga manaku kanipistundi.
1: If we can divide these four, dharma, artha, kama and moksha, into two parts, and after dividing them into two parts, if we take the determination to lead our life in a sacred manner, it will then become possible for us to establish the sacred Indian culture.
0: Inadu ee dharma artha kama mokshamulanu manam chakkaga vicharana cheyataniki punukunnappudu naalugu purushartamulu dharma అర్థ కామ మోక్ష. ధర్మము పాదము, మోక్షము శిరస్సు. పాదములను శిరస్సును తుంచివేయటం వల్ల మధ్య అర్థకామములతో మనం అల్లాడిపోతున్నాం.
1: టుడే ఇఫ్ వి విష్ టు మేక్ ఎ ప్రాపర్ ఎంక్వైరీ ఇన్ టు దీస్ ఫోర్ పురుషార్థస్ వి రియలైజ్ దట్ ధర్మ ఈస్ ది బేసిస్ ఆర్ ది ఫీట్, మోక్ష ఈస్ ది డెస్టినేషన్ ఆబ్జెక్టివ్ ఆర్ ది హెడ్. By neglecting the feet and the head and throwing them away, we are simply thinking only of artha and kama.
0: ఈ నాలుగుగా మనం విభజించడం చేత కొంత తబ్బిబ్బు కావటానికి కొంత అవకాశం ఉంటుంది. ఇట్టి నాలుగును మనం రెండుగా మనం మరల్చినామంటే తప్పక మనకు అట్టి తబ్బిబ్బులకు ఎట్టి అవకాశం కూడా ఉండదని ఊహించవచ్చు.
1: By dividing them into these four parts, there is a possibility of our getting into confusion. But if we divide them into two parts, then this possibility of getting into confusion will not exist.
0: Dharma artha kama mochamulo, dharma artham okati, kama mocham okati. Renduga manam vibhinchukunnama, sulabhamga mana jeevitam dhanyamaitundi.
1: If these four, we divide them into two, putting dharma and artha together and kama and moksha together, then our life will become meaningful.
0: Arthamu dharma nimittamani, కామము మోక్ష నిమిత్తమని మనం విభాగం చేసుకున్నప్పుడు మనకు ఇట్టి తబ్బిబ్బుగా అవటానికి కాని దారి తప్పి నడవడానికి కాని అవకాశం ఉండదు.
1: ఆఫ్ ది ధర్మ అండ్ అర్థ, ఇఫ్ వి రిగార్డ్ దట్ అర్థ ది వెల్త్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ లీడింగ్ ఏ రైచువస్ లైఫ్, అండ్ ఆఫ్ ది కామ అండ్ మోక్ష, ఇఫ్ వి అండర్స్టాండ్ దట్ కామ ది అటాచ్మెంట్ is intended for showing only in respect of moksha or liberation, then there will be no confusion at all.
0: Aithe ee naadu jeevitham antai kudanu artha nimittamai vyartham cheyatamu manavuni yokka kartavyanga gurtistunnadu kaadu kaadu saarthakam ayyetundi nimittamai dharma margamunandu arthamunu viniyogaparchi mana yokka janma janmantramulu yokka punyamunu kudanu kontha varakunu abhirudhi parchukoni పాపమును మనము సంహరించుకుని దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మానుగ్రహములకు పాత్రలు కావటానికి ఒక అవకాశం కూడా ఏర్పడుతుంటాది.
1: టుడే మ్యాన్ ఈస్ యూజింగ్ వెల్త్ ఇన్ హిస్ లైఫ్ ఇన్ ఎ మేనర్ దట్ విల్ రిజల్ట్ ఇన్ వేస్టింగ్ హిస్ లైఫ్. ఇఫ్ ఆన్ ది అదర్ హ్యాండ్ యూ కెన్ యూజ్ ది వెల్త్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లీడింగ్ ఎ లైఫ్ అలాంగ్ రైచువస్ పాత్, దెన్ దట్ విల్ బి యూజింగ్ ది వెల్త్ ప్రాపర్లీ. You should get rid of sin. You should have in your mind whatever is good. In this manner, using the wealth for the purpose of dharma, you will be able to reach the divine.
0: ee dharma annatundi moksha prakruti kudanu rendinti kudanu samanmayamainatundi ihamana sukimpadaniki paramana sukimpadaniki ee artham anetundi aadharam ani manamu bhramistunnamu kaadu kaadu idi upayogamunandu సక్రమమైన రీతిగా మనం ఉపయోగపెట్టినా అది సరి అయినటువంటి రీతిగా ఆనందాన్ని అందిస్తుంది. అదే మనం వక్రమైనటువంటి మార్గం నందు ప్రవేశపెట్టినా మన జీవితములకు అశాంతియే కాక ప్రమాదాన్ని కూడా అందిస్తుంది.
1: వీఆర్ థింకింగ్ దట్ దిస్ వెల్త్ విచ్ వీ హ్యావ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ గుడ్ ఇన్ ది ప్రెసెంట్ వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ పర్పసెస్ ఆఫ్ లిబరేషన్. దిస్ ఇస్ నాట్ సో. If you can use your wealth for good purposes, then alone it will have some meaning. If you use it for bad purposes, it will give you considerable amount of trouble and it will take away the peace of mind which you are likely to have.
0: ee dharmam annatundi padamu prapanchamunu samattvam aneetundi sthitilo erpadadaniki erpadinatundide kaani leka sangha yokka abhruddhi kaani manamu bhavinchakoodadu divyattvam aneetundi yokka aatma tattvamulo ఏకత్వం అనేటువంటి సమత్వంలో దీనిని వినియోగించుకోవటము సార్థకమని కూడా బోధించారు.
1: We should not regard this word dharma as having something to do with the world and as having something to do with matters of equalness in the world. We should regard it as having a direct relation with the realization of the divine atma and the realization of the oneness in this divine atma.
0: మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని దాన ధర్మములు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని కూడా అందించడానికి పూనుకుంది.
1: అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కల్చర్ దీస్ క్వాలిటీస్ నేమ్లీ గివింగ్ చారిటీ అండ్ లీడింగ్ ఎ రైచువస్ లైఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ ఎ డైరెక్ట్ రిలేషన్ విత్ ది వన్నెస్ ఆఫ్ ది ఆత్మ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక ప్రదేశంలో లోతైనటువంటి గుంతను మనం చూస్తుంటాము, దానికి ప్రక్క లోపలనే ఒక మట్టి గుట్టను కూడా మనం చూస్తుంటాం.
1: ఇన్ వన్ ప్లేస్ సమ్ టైమ్స్ వి సీ ఎ డీప్ పిట్ అండ్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ దట్ డీప్ పిట్ వి ఆల్సో సీ ఎ బిగ్ మౌండ్ ఆఫ్ మడ్.
0: కానీ అక్కడ గుంతకు ఇక్కడ గుట్టకు ఎంతో వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. కానీ ఆ గుట్ట మట్టిని గుంతలో నూకినప్పుడు ఆ గుంత కూడా సమానత్వం అనేటువంటి ఒక స్థితిలో ఏర్పడుతుంది.
1: we apparently see a very big difference between this deep pit and the mound of mud. But when we look into it carefully and see that this mound of mud can fill that deep pit, then both of them look alike.
0: అదే విధముగానే ధనవంతుడు ఎత్తైన గుట్ట వలె ఉంటుంటాడు, దరిద్రుడు తగ్గైనటువంటి గుంత వలె ఉంటుంటాడు. కానీ ఆ గుట్టను ఈ గుంత లోపలికి సరిగా మార్చినామంటే సమత్వం అనేటువంటి యొక్క మానవత్వము అభివృద్ధి కావటానికి అవకాశం కూడా ఉంటుంటాదనే ఉద్దేశంతో దానము ధర్మము అనేటువంటి పవిత్రమైనటువంటి మార్గమునందు మన భారతీయులు ప్రవేశపెట్టారు.
1: ఇన్ ది సేమ్ మేనర్ వెన్ యూ లుక్ ఎట్ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్, he will be comparable to a big mound of mud. When you look at another poor man, he will be comparable to a deep pit. But when you put this rich man and this poor man together and equalize their wealth, then they become equal. This charity, the principle of charity and the principle of righteous conduct are therefore involved in our Indian culture in order that we may realize the equality between people.
0: మన భారతదేశము అనగా భారత సౌధమనేటువంటి భవనము భూమాత, వేదమాత, గోమాత, దేహమాత నాలుగు మాతలపైన ఆధారపడినటువంటిది.
1: దిస్ ప్యాలెస్ ఆఫ్ అవర్ కంట్రీ ఆఫ్ భారత, దిస్ డిపెండ్స్ అపాన్ ఫోర్ మాతాస్ ఆర్ ఫోర్ మదర్స్. దే ఆర్ ది భూమాత, దట్ ఈస్ ది ఎర్త్, ది వేదమాత, దట్ ఈస్ ది వేదాస్, ది దేశమాత, దట్ ఈస్ ది కంట్రీ, గోమాత, దట్ ఈస్ ది కౌ.
0: కనుక ఈ నాలుగు మాతలు మన భరత దేశం అనేటువంటి భవనమునకు నాలుగు పిల్లర్స్ వలె ఉంటుంది. వీటినే మనము సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనేటువంటి యొక్క పేర్లతో మనం పిలువబడుతున్నది.
1: దీస్ ఫోర్ మాతాస్ ఆర్ లైక్ పిల్లర్స్ ఫర్ ది ప్యాలెస్ ఆఫ్ అవర్ కంట్రీ. దీస్ ఫోర్ కెన్ ఆల్సో బి రిఫర్డ్ టు యాజ్ ది ఫోర్ సత్య, ధర్మ, శాంతి అండ్ ప్రేమ.
0: సత్యముతో మన జగత్తును కాపాడుకోవాలి, ధర్మముతో మన యొక్క వేదమును పునరుద్ధరింపచేయాలి, మన శాంతముతో మన యొక్క గోమాతను మనం కాపాడుకోవాలి, ఇంకా ప్రేమతో మన యొక్క దేహమాతను మనము ప్రేమించాలి. ఈ నాలుగింటి యందు మన యొక్క దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలి.
1: These four cardinal principles are such that with satya, truth, we have to safeguard the world. With dharma, we have to safeguard Veda. With shanti or peace, we have to look after the gomata or the cow. With prema or love, we have to look after other fellow human beings.
0: Satyam nasti paro dharmaha. మన భారతదేశమునకు సత్యం అనేటువంటిది, ధర్మం అనేటువంటిది ప్రధానమైనటువంటి నేత్రములుగా పెట్టుకుని భారత పుత్రులంతకుడును కాపాడుతూ వస్తుంటుండాలి.
1: ఫర్ అవర్ కంట్రీ, ఫర్ భారత్, వీ షుడ్ రిగార్డ్ దీస్ టూ థింగ్స్, సత్య, ట్రూత్, ధర్మ, రైట్యస్ కాండక్ట్, యాజ్ ది టూ ఐస్ ఫర్ ది కంట్రీ.
0: ఇట్టి నేత్రములు ఉండినప్పుడే తమ పుత్రులైనటువంటి భారతీయులను మాతృదేవి కాపాడటానికి అవకాశం ఉంటుంది. కానీ మాతృదేవి యొక్క నేత్రములను మనం ఏదో ఒక విధంగా పొడిచివేయటానికి పూనుకున్నప్పుడు మన యొక్క క్షేమం కూడాను అవస్థల పాలైపోతుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ అవర్ మదర్లాండ్, ది గ్రేట్ మదర్, హ్యాస్ దీస్ టూ ఐస్, సత్య అండ్ ధర్మ, షీ కెన్ లుక్ ఎట్ హర్ చిల్డ్రన్, ది పీపుల్ ఆఫ్ ది కంట్రీ, అండ్ కేర్ ఫర్ హర్. If, however, by our behavior, we make her blind and somehow remove these two eyes for our mother, how can she look after the children?
0: ఈ మానవ ధర్మం అనేటువంటి యొక్క స్వరూపాన్ని మనము కొంత ప్రయత్నపూర్వకంగా ప్రచార ప్రబోధన సల్పటమే కాకుండా ఆచరణ రూపమైనటువంటి రీతి కింద కూడా మనము భారతదేశంలో అభివృద్ధి చెందించాలి.
1: This, what is being referred to as man's righteous conduct, మానవ ధర్మ, we should make an attempt. Go out all the way and promote it in our country. Not only promote it, we should help people to put it into practice.
0: Lokamunandu deenulanu chuchi leka dukkitulanu chuchi asahayulanu chuchi inka avasthala palayinatundi varini chuchi mana shakti koladi varini taginatvanti yokka trupti kanu aanandamu ganu anukoolam kunaku taginatvanti yokka sahayamunu kudanu manam cheyataniki samsiddhamai untundali.
1: In the world, when we look at poor people, when we look at helpless people, or when we look at weak people, with all our strength and with all our effort, we should be prepared to give them as much help as we possibly can.
0: Endukanaga andaru manava sodarule kanuka ఒక్క తల్లి బిడ్డలైనటువంటి వారు కనుక, మాతృదేవి అయినటువంటి జగన్మాత ఒక్కటే కనుక, ఇట్టి పవిత్రమైనటువంటి భ్రాతృత్వం మాత్రం అభివృద్ధి పరచుకోవటానికి మనం సంసిద్ధులై ఉంటుండాలి.
1: The reason for the necessity of adopting such an attitude is that all human beings are brothers. All human beings are children of one mother, the mother of this country, of this world. Therefore, we must be able to develop this brotherhood and help all human beings.
0: కానీ ఈనాడు దానికి విరుద్ధమైనటువంటి మార్గమును ప్రవేశించి ధనం వల్ల మానవుడు కేవలము దానవుడిగా మారడానికి కూడా నువ్వు పూనుకుంటున్నాడు.
1: However, today we are accepting paths which are contrary to this dictum. And as a result of wealth, man is changing himself into a demon.
0: Dhanamuna garvareka viditambuga nerpadu. Dharma bodhalan vinutaku buddhi puttadu. Vivekamadangi kadu duramegu.
1: As a result of money, one becomes very proud. When one has wealth, he is not inclined to follow the righteous path. And he will also lose, as a result of wealth, his capacity to distinguish the right from the wrong.
0: దీనిని ఏమనకూడను, ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును, మదముడిగిన ధనముడుగును, ధనముడిగిన మదముడుగును, ధనముడిగిన దుర్గుణంబు మానును వేమా అన్నాడు.
1: This has been described by the poet Vemana by saying, if your wealth, if your money increases, then you will become very arrogant. And if your arrogance increases, your bad qualities will come up and they will increase. And then he goes on further to say, if your wealth diminishes, then your arrogance will also diminish. If your arrogance diminishes, then your bad qualities will also disappear. This is the sequence described by Vemana, the poet.
0: అయితే ఇది అందరికీ అన్వయించదు, ఏ కొంతమందికి మాత్రమో అన్వయిస్తుంది. ధనమున్నటువంటి మహాపుణ్యాత్మలు ఎన్ని ధర్మకార్యములో చేయటం కూడా మన భారతదేశంలో కద్దు.
1: However, this does not apply to all people. We know, as a matter of common knowledge in our country, that there are many good people who are wealthy and who with their wealth do many good things.
0: మన భారతదేశంలో అనేక రకములైనటువంటి పుణ్యక్షేత్రములు, సరోవరములు, పవిత్రమైనటువంటి యొక్క మంటపములు, దేవాలయములు, ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క బీజ సాధలకు అన్నఛత్రములు, ఇలాంటి పవిత్రమైనటువంటివి ధనవంతుల మూలంగానే జరిగినటువంటివి.
1: ఇన్ అవర్ కంట్రీ, ఇన్ ఇండియా, దేర్ ఆర్ మెనీ సేక్రెడ్ ప్లేసెస్ ఆఫ్ పిల్గ్రిమేజ్. దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ పీపుల్ గో అండ్ హ్యావ్ ఎ హోలీ బాత్. There are places where there are temples. There are places where poor people are fed permanently. These kind of things have been established only by rich people in our country.
0: Atti saarthaka naamamunu andukunnatundi mana Bharata deshamunandu ee naadu dhanamunu sadviniyoga parichukune nimittamai prati okka vyakti kudanu kankanam kattukovalani kudanu ee shankarulu yokka shishyudu jhunkaram moodraadu.
1: In this country which has acquired such sacred reputation, this disciple of Shankara exclaimed with the top of his voice that everyone in this country should make good use of his wealth.
0: Samattamunu gurtinchadaku puramu Ramakrishna Paramahamsa konta dhanamani inka veru matti ani konni bedamulaku sthanamu nichadu.
1: Before realizing the need for equal mindedness, at one time Ramakrishna Paramahamsa gave some importance to things like wealth or to things like position.
0: ఒకనొక దినము తమ ప్రధాన శిష్యుడైనటువంటి నరేంద్రుడు అనగా వివేకానంద రామకృష్ణ పరమహంసను కొంత పరీక్షించగోరి అతని యొక్క బెడ్ కింద కొన్ని కాసులను పెట్టాడు.
1: వన్ డే ది ప్రిన్సిపల్ డిసైపుల్ ఆఫ్ రామకృష్ణ పరమహంస, దట్ వాస్ నరేంద్ర, ఆల్సో నోన్ యాజ్ వివేకానంద, వన్ డే హీ వాంటెడ్ టు టెస్ట్ రామకృష్ణ పరమహంస, అండ్ సో హీ టుక్ సమ్ coins, gold coins, and put them under the bed of Ramakrishna Paramahamsa.
0: Tachchaname Ramakrishna Paramahamsa lesi tana ollamta mandinattuga kudanu tana avastha prakatinchadu.
1: Immediately Ramakrishna Paramahamsa got up and he felt as if his whole body was burning.
0: Deeni yokka antaratham emanaga idi kevalam bangarani, ఇది కేవలం ఏదో ఒక లోహమని, ఇది ప్రత్యేకించినటువంటి మట్టి అని మూడు భావములు ఉన్నంత వరకే ఇట్టి భ్రాంతి కలుగుతూ ఉంటాది. ఇవి ఇట్టి భ్రాంతి సమయమునందు ఇంకా ఏకత్వమును తాను పూర్తి అనుభవించలేదనే అర్థం.
1: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ స్టోరీ ఈజ్ దట్ హీ ఈజ్ స్టిల్ హ్యావింగ్ ఏ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ దట్ ఇట్ ఈస్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ మెటల్ ఆర్ దేర్ ఈస్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ మడ్ విత్ డిఫరింగ్ వాల్యూస్. సో లాంగ్ యాజ్ హీ హ్యాస్ దట్ ఫీలింగ్ ఇట్ మీన్స్ హీ హాస్ నాట్ రియలైజ్డ్ ఈక్వాలిటీ ఆర్ హీ హాస్ నాట్ గాట్ ఓవర్ దీస్ డిఫరెన్సెస్.
0: ఇట్టి భేదమును గుర్తించినటువంటి రామకృష్ణ పరమహంస తిరిగి కొంతకాలము మట్టిని ఒక లోహమును ఒక చేతి ఎందు పెట్టుకుని ఇది బంగారు ఇది మట్టి బంగారు మట్టి బంగారు మట్టి బంగారు మట్టిని రెండింటిని కూడా మిక్స్ చేసినప్పుడు అతనికి ఏకత్వం అనేటువంటిది కూడా ప్రాప్తించింది. అప్పుడు తనకు ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి ఆత్మ దర్శనము కూడా అతనికి లభించింది.
1: అట్ దట్ మోమెంట్ హీ వాస్ స్టిల్ డిస్టింగ్విషింగ్ బిట్వీన్ గోల్డ్ బిట్వీన్ అలాయ్ అండ్ బిట్వీన్ మడ్. But later on, when Ramakrishna could hold mud in one hand and gold in another hand and keep on exchanging them, saying this is mud, this is gold, this is mud, this is gold, at that time he got over the feeling of having difference between these two and he realized equality or oneness of these things.
0: Aite atti prapanchamulaku atheetamainatunte vyaktulaku paramahamsalaku ee rendinti yokka tattvamu ఏకత్వం అనేటువంటి అర్థాన్ని వారు అనుభవించవచ్చును. కానీ ఈ జగత్తునందు నిత్య సంసారులుగా ఉంటుండి వారి యొక్క బాధ్యతలు వారి యొక్క కర్తవ్యములు నిర్వర్తించుకునేటువంటి వ్యక్తులకు ధనము వేరు మట్టి వేరుగా భావించినప్పటికీ అంతర్లక్ష్యమునందు మాత్రము ఈ రెండింటి యొక్క తత్వము ఒక్క భావము లోపలనే మాత్రం ఇమిడ్చుకోవటము అతి అవసరము.
1: వైల్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ ఫర్ సచ్ రియలైజ్డ్ పీపుల్ to know the oneness of these things in their behavior or in their aspects, but for others, for common people who have to carry on their daily lives and who have responsibilities for their family, for them there is a distinction between money and mud. They cannot think that both of them are the same in common daily practice, but the inner meaning in his own idea and in his mind, there should not be the difference between these two.
0: ధనం వల్ల కొంతమందికి కొన్ని వికారమైనటువంటి గుణములు కూడా అభివృద్ధి పొందుతుంటాయి.
1: బై ది పొజెషన్ ఆఫ్ మనీ ఫర్ సమ్ పీపుల్ సమ్ క్రూకెడ్ ఐడియాస్ ఆల్సో బిగిన్ టు స్ప్రౌట్ ఇన్ దేర్ మైండ్స్.
0: చరిత్రలు చదువుకునేటువంటి విద్యార్థులకు ఇది చక్కగా అర్థం కావచ్చును.
1: దోస్ ఆఫ్ యూ హూ ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ హిస్టరీ కెన్ అండర్స్టాండ్ దిస్ వెరీ వెల్.
0: విక్టోరియా రాణి చాలా కాలము రాజ్యం ఏలుతూ వచ్చింది.
1: Queen Victoria was ruling over her kingdom for many, many years.
0: Anaku kumarudu undetuvanti vaadu.
1: There was a son for her.
0: Eeve enta kaalamaina eemine rajyam elutuntam chuchi kumaruniki visugu butti okaraka bahiranga sabalopala తన తల్లి అయినటువంటి విక్టోరియా రాణి కూర్చున్నప్పుడు చెంతకు వెళ్లి, అమ్మా ఇంకా ఎంత కాలంలో నువ్వు చస్తావు, ఇంకా నీవు చచ్చిన తర్వాత కదా నేను రాజు అయ్యేటువంటిది అని అతను ప్రశ్నించాడట. తక్షణమే ఆ విక్టోరియా రాణి ఆ కుమారుణ్ణి చెరసాలలో పెట్టించిందట.
1: She had a son who was rather impatient at the long period of reigning of Victoria. He wanted to get on the throne. Therefore, in an open meeting, he went to this queen and asked her, how long are you going to reign? When will you die? She at once found that this man was very ambitious and she ordered that he be put into prison.
0: Atane 8th Georgi Chakravartini konta kaalam maatrame yelaadu.
1: He was a ruler only for a very short time.
0: Atuvanti dhanavancha valla aneka mandiki తల్లి అయినటువంటి యొక్క ప్రేమ కూడాను మార్పు చెందింప చేసుకుంటాడు పుత్రుడు.
1: ఈవెన్ ఇఫ్ హీ ఇస్ ఎ సన్ బికాస్ ఆఫ్ హిస్ డిజైర్ టు గెట్ ఎ పొజిషన్ అండ్ మనీ హీ హాస్ నాట్ గివెన్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ ది ఫీలింగ్ టు ఎ మదర్.
0: ఒక ఉపనిషత్తులో ఒక ఈ ధనవంతులకు కలిగేటువంటి యొక్క గుణమార్పును కూడా గుర్తించుకుని ఒక చిన్న కథను కూడాను ఉదాహరించారు.
1: There is a small story in our Upanishads which tells us how the possession of wealth will change the qualities of some people.
0: Oka talliki ekaika putrudu untuntadu.
1: A mother.
0: Kani aa talli chinta chaala dhanam untunnadi. Tandri baalyam nunde kolipoyinadu.
1: One mother had the only son. The father died when he was very young. The mother had a considerable amount of wealth.
0: కానీ ఈ ధనం ఉండటం చేత ఈ కుమారుడు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ దురభ్యాసములకు దుస్సంగములకు గురి అయి కట్ట కడబడికి తానొక వెర్రివాణి వలె చేయరాని చేష్టల లోపల కూడా దిగజారిపోయి తన యొక్క జీవితమే ఒక విధమైనటువంటి యొక్క అపవిత్రమైనటువంటి జీవితంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ వెల్త్ దిస్ సన్ యాజ్ హీ గ్రూ ఓల్డర్ అండ్ ఓల్డర్ హీ డెవలప్ బ్యాడ్ హ్యాబిట్స్ హీ గాట్ ఇన్ టు బ్యాడ్ కంపెనీ he started doing things which one should not do. In fact, he looked like a mad fellow and he was wasting his life.
0: లోకము కూడాను అట్టి స్థితిలోనే ఉంటుండాది ఈనాడు. తెప్పలుగా
1: అమౌంట్ ఆఫ్ వెల్త్
0: కానీ ఈ ధనం ఉండటం చేత ఈ కుమారుడు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ దురభ్యాసములకు దుస్సంగములకు గురి అయి కట్ట కడబడికి

0: and he was wasting his life.
1: లోకము కూడాను అట్టి స్థితిలోనే ఉంటుండదు ఈనాడు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. చెరువులో నీరు వచ్చి చేరిన ఈ ఫ్రాక్స్ అంతా ఎన్నో వచ్చి చేరిపోతుంటాయి. ఆ నీరు లేకపోయినా ఈ ఫ్రాక్స్ ఎక్కడ పోతుంటాయో ఎవరికి చెప్పి వెళ్ళవు.
0: ది వరల్డ్ ఇస్ ఆల్సో లైక్ దిస్ టుడే. If you have a large quantity of water in a tank, many frogs will come into that tank. But once the tank begins to dry up, then all the frogs will disappear. They won't even tell you when they will go and where they will go. They will all disappear.
1: అదే విధముగానే ధనము ఉన్నంత వరకు కూడాను ఫ్రెండ్స్ చాలా మంది చేరుతుంటారు. అది ఏమైనా తరిగిపోయినా ఫ్రెండ్స్ చెప్పకనే ఎవరిపాటికి వారు వీడిపోతుంటారు.
0: In the same manner, as long as there is wealth with you, so many friends will come to you. But the moment the wealth disappears, these friends, without even telling you when and where they go, they all disappear.
1: ఆ విధముగానే ఈ ధనవంతుని కుమారునకు చాలా మంది దుస్సంగము చేరిపోయారు.
0: In the same manner, the son of the wealthy mother accumulated a very large number of bad friends.
1: ఇది క్రమక్రమేణా మితిమీరిపోయింది.
0: This has crossed all acceptable limits.
1: Chaala mandi ee vidhamainatundi reethi kindane ee naadu Bharat deshamunandu tana yokka jeevithanni artham chesukolenatundi gathilo vyartham aipothunnaru.
0: Today many people in our country are spending their life in this manner and wasting it without understanding the purpose of life.
1: Sare nithyamu talli daggariki vachi తనకు ఇంత ధనం కావాలి అంత ధనం కావాలని పీడిస్తూ వచ్చాడు. క్రమక్రమేణా కుమారుడు తల్లిని ఈ రీతిగా పీడించడం చేత తల్లికి కుమారుని పైన ఉన్నటువంటి ప్రేమ కూడాను క్రమక్రమేణా తరుగుతూ ద్వేషం అధికమైపోతూ పెరుగుతూ పోయింది.
0: The son used to come day after day to the mother and would ask her that he wanted so much money, he wants some more money. And as a result of this, because every day he is demanding money, mother's affection towards that son also started diminishing day after day. Not only that, she has developed some kind of positive hatred to the son.
1: తల్లి లోలోపల చింతించుకుంటూ ఒక విధమైనటువంటి మితిమీరినటువంటి దేశ పోయేటప్పటికి పుత్ర భావం కూడాను తల్లిలో నశించింది. తల్లి భావం కూడాను కుమారుల్లో నశించింది.
0: The mother was feeling very sorry in herself, but as days went on, the feeling of her being a mother to that boy had completely disappeared. In the boy, the feeling that he was the son for that woman had also completely disappeared.
1: ఈ విధమైనటువంటి కుమారుడు తల్లిదండ్రుల పేరును చెడిపోయేటువంటి కుమారుడు ఉండటం కంటే పోవటం మంచిదని ఒకనాడు తాను ఒక ప్లాన్ వేసుకుంది.
0: She thought that it is much better that such a son who brings down the reputation and honor of his parents, it's better that he dies rather than stays. Therefore, she had a plan one day.
1: Aithe ade plan samayam lopalle kumarudu kudanu maroka plan vesukunnadu. Naaku aanandamunaku naa swechaku addu vacheetuvadi dharamu undadam kante ee talli povatam manchidani vaadu kudanu plan vesukunnadu.
0: At the same time, this son had his own plan. The son thought that the mother was coming in the way of his enjoying pleasures and using the wealth. So, it's much better that such a mother disappears rather than stays as an obstacle for his pleasure.
1: ఒకనాడు అన్నము వడ్డించడానికి వచ్చే సమయం లోపల చక్కని ఒక ఇనుప తుంటకర్ర దగ్గర పెట్టుకున్నాడు. తల్లి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు బాగా తలపైన కొట్టి ఆమెను చంపుదామని ఒక ప్లాన్ వేసుకున్నాడు. అదే దినమే తల్లికి కూడాను ఈ కుమారునికి అన్నము లోపల విషం కలిపి పెడదాము అని ఒక భావం వచ్చింది. ఆమె విషము కలుపుకుని తెచ్చింది. వీడు కర్రను పెట్టుకుని దగ్గర కూర్చున్నాడు. ఆమె వంగేటప్పటికి వీడు కర్రతో కొట్టి ఆమెను చంపాడు. కొట్టిన కొన్ని నిమిషాలకే విష అన్నం తినేసేసి వీడు కూడాను మరణించాడు. కట్టగలిపడికి ఈ ధనం ఏం చేసింది? విషముతో కుమారుడు, ఏటుతో తల్లి ప్రాణములు వదలింది. ధనము చేయవలసినటువంటి పని ఇదియా? కాదు కాదు. కనుకనే ధనము ఇలాంటి దుర్బుద్ధులను కూడాను అభివృద్ధి పరిచి కొంత మాతృభావమును పుత్ర వాత్సల్యమును కూడాను దూరము చేసేటువంటి పరిస్థితికి కూడాను పూనుకుంటుంటాది.
0: వన్ డే ది సన్ హ్యాడ్ ఎ ప్లాన్. ది ప్లాన్ వాస్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఐరన్ రాడ్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ హీ వాంటెడ్ టు కిల్ ది మదర్ యాజ్ ది మదర్ కేమ్ అండ్ సర్వ్ హిమ్ హిస్ ఫుడ్. On the same day, the mother also thought that she should get rid of the son, and she prepared the food with some poison in it, and she wanted to give this poison food to the son so that he may die. At the same instant, when she came to serve this poison food, this son used the iron rod and killed her. And in moments, he ate this poison food and he also died. So both mother and son died.

0: This is what the wealth has done. The wealth that was existing between them has resulted in killing the mother and the son, both of them at the same time. Wealth, is it intended to bring such bad ideas? To kill? Mother has lost her affection to the son. Son has lost his affection to the mother. This is what the possession of wealth has done.
1: Kanuka, manamu, dhanamanu pradhanamga manamu asinchaka, dharmamaneetvanti danini lakshyamnam nunchukoni, దైవానుగ్రహమునకు పాత్రులు కావటానికి యువకులైనటువంటి మీరు ప్రయత్నం చేయాలి. ధనము అవసరమే, కాని మన నిత్య జీవితమునకు ఎంతనో అంత మాత్రమే పెట్టుకుని మిగిలినటువంటివి పవిత్రమైనటువంటి దాన ధర్మాదులకు మనం వినియోగించుకోవటం చాలా అవసరం.
0: We should not regard wealth as the most important thing in our life. We should regard dharma or the righteous conduct as the most important thing in our life, thereby earn the grace of God. Not that you should not have money, you should have money, but only what is needed as an essential amount. Anything more than that, you should use for good purposes like giving charity and like helping poor people.
1: విద్యార్థులు ఎందు కూడాను ఇట్టి ధనం అధికం కావటం వల్ల చెడిపోయేటువంటి యొక్క దృష్టాంతరములు అనేకంగా కూడాను కనిపిస్తుంటున్నాయి.
0: Today, amongst the students, we do see many opportunities and many situations by which they get spoiled on account of excessive possession of money.
1: అది ప్రప్రథమంలో వారికి చాలా కష్టంగాను చాలా హింసగా ఉండినప్పటికీ ఈ యొక్క ధనమును అరికట్టుకోవటం చేత భవిష్యత్తులో వారు చాలా గుణవంతులుగా కూడాను రూపొందుతారు.
0: In the first instance, it may look to them that it is very difficult to get on with the minimum amount of money that is necessary. But if they can control their desire for having more and more money, then as their life progresses in future, they will be able to do very well.
1: ఈనాడు విద్యార్థులు కూడాను తల్లిదండ్రులను ధనం అడిగే సమయంలో తనకు 10 రూపాయలు అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర 20 రూపాయలు నాకు అవసరమైంది అని కూడా చెప్పడానికి పూనుకుంటారు.
0: Today, when students want to go and ask money from their parents, if they really need 10 rupees, then they prepare themselves to ask for 20 rupees.
1: కానీ దానిని పురస్కరించుకొని తల్లిదండ్రులు కూడాను 20 రూపీస్ పిల్లలు అడిగినప్పుడు 10 రూపీస్ తండ్రులు ఇవ్వటం చాలా అవసరం.
0: In that context, it is very necessary that the parents, when they are asked to give 20 rupees by their children, they should give only 10 rupees.
1: కాని ఆ సమయంలో కుమారునికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ తన భవిష్యత్తులో చాలా సుఖపడతాడు. ఈనాడు 20 రూపాయలు ఇవ్వటం వల్ల 10 రూపాయలు తాను వినియోగించుకుని మిగిలిన 10 రూపాయలతో 10 మంది ఫ్రెండ్స్ తో చేరి సినిమాకు వెళ్లటమో లేక మిలిటరీ ఓట్లకు పోవటమో ఇంకే విధమైనటువంటి రీతి కిందనో ఈ ధనమును చాలా దుర్వినియోగపరచుకొని దురభ్యాసములకు తాను మొదలెడతాడు.
0: The son, just at that moment, when he got only 10 rupees, as he asked for 20 rupees, may feel hurt. Even though he feels hurt at that moment, momentarily, later on, that will give him the necessary strength. On the other hand, if he got the 20 rupees as in return to asking for 20 rupees and he needed only 10, he will use those 10 rupees for fulfilling his need. The excess 10 rupees he will use to gather some bad friends, go to a cinema or do some bad things like that.
1: అయితే మన విద్యార్థులు అట్లాంటి వారు కాదు కనుక దానిని మీకు చెప్పనక్కరలేదు.
0: Because our students, those who have assembled here, are not like that. There is no need to expatiate on this.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము. ఒక తండ్రి ఒక శనివారము తాను ఏదో దైవోపాసన చేస్తూ నాయన అని 1 రూపాయి ఇచ్చి 1 డజన్ అరటి పండ్లు తీసుకుని రాపోమని బజారుకు పంపించాడు.
0: దర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఆన్ ఎ సాటర్డే ఎ ఫాదర్ హీ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ వర్షిపింగ్ ది డివైన్ వర్షిపింగ్ ది గాడ్ అండ్ హీ కాల్డ్ హిస్ సన్ గేవ్ హిమ్ ఎ రూపీ అండ్ సెడ్ గో టు ది మార్కెట్ అండ్ బ్రింగ్ సమ్ ప్లాంటన్స్ విత్ దిస్ 1 రూపీ.
1: ఆ కుమారుడు చాలా ఉత్తముడైనటువంటి వాడే కనుక మార్కెట్ కు వెళ్లాడు, రూపాయి ఈ యొక్క అరటి పండ్లు తీసుకుని వస్తున్నాడు. మార్గ మధ్యం లోపల తల్లి కుమారుడు చాలా ఆకలి లోపల బాధపడుతూ రోడ్లో నిల్చుకుని ఉంటున్నారు.
0: This son was indeed a good boy. He went to the market, he purchased bananas for this 1 rupee and he was returning. But on the way, he saw a mother and son who were very hungry and who were standing on the road.
1: అప్పుడు నాయన నాయన అరటిపండ్లను చూచేసి కుమారుడు పరిగెత్తి వెళ్లాడు పాపం. ఆ కుమారుడు పరిగెత్తి వెళ్లేటప్పటికి ఆ కుమారుని వెనుకలాగడానికి తల్లి కూడాను పరిగెత్తి వెళ్లింది. ఇద్దరు కూడాను ఆకలితో రోడ్డుపైన పడిపోయారు. ఆ దృశ్యం చూచాడు కుమారుడు. అయ్యో పాపం, ఈ ఆకలితో అవస్థపడేటువంటి వారికి అందించడం చాలా ఉత్తమమైనటువంటి యొక్క కర్మ అనుకున్నాడు. ఆ పండ్లంతా కూడాను వారిద్దరికి పెట్టి ఇంకా కొంచెం కుళాయి దగ్గరికి వెళ్లి నీరు కూడాను తెచ్చి అందించి ఒట్టి చేతులతో ఇంటికి వచ్చాడు కుమారుడు.
0: This hungry mother and hungry son saw the bananas in the hands of this boy who was going home. This hungry son at once ran when he found these bananas and asked for them so that he may relieve his hunger. But the mother from behind found that he was doing something wrong and he pulled the boy back. Both of them were so hungry that they fell down on the road. This young man found that it was much better to feed these hungry people. So he gave all the bananas in his hand to the mother and the son. Not only that, he went to a tap, brought some water and gave the water to the mother and son to relieve their thirst. And
1: ఆ ఫలమును తిని నీరు త్రాగి ఆ తల్లి కుమారుడు ఈ పిల్లవానికి అనేక రకములైనటువంటి కృతజ్ఞతలు చెప్పి వారి ముఖముల నుంచి ఆనంద బాష్పములు రాల్పినారు.
0: The mother and son, after eating and after drinking water, were so grateful to this boy that they told him so many good things and they were so happy that tears of happiness flowed from their eyes.
1: Aa drishyamunu ee vidyarthi tana chittamu lopala hattukoni poyinattuga chesukunnadu.
0: This young student, when he saw this particular vision, when the happiness, tears of happiness were flowing, he was so impressed that he got that particular thing imprinted in his heart.
1: ఇంటికి వచ్చిన తక్షణమే తండ్రి, నాయన ఎక్కడ అరటి పండ్లు అని అడిగాడు. ఆ కుమారుడు చెప్పాడు, తెచ్చినా నాన్న, తెచ్చినాను అన్నాడు. ఏది ఇక్కడ తీసుకుని రామన్నాడు. నేను తెచ్చిన అరటి పండ్లు నీకు కనిపించవు, నేను తెచ్చినటువంటి యొక్క అరటి పండ్లు ఏనాటికీ చెడవు, ఏనాటికి కృళ్ళవు, ఏనాటికీ శిథిలము కానటువంటివి. అట్టి పవిత్రమైనటువంటి అరటి పండ్లు నేను తెచ్చాను అన్నాడు. ఏమిటిరా ఆ పవిత్రమైనటువంటి అంటే, కష్టపడుతున్నటువంటి ఆకలితో మలమల మారుతున్నటువంటి యొక్క జఠరములకు ఆ అరటి పండు నింపటం వల్ల పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి పుణ్యమనేటువంటి ధనమనేటువంటి పండును నేను తెచ్చుకున్నాను అన్నాడు. ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యమును పురస్కరించుకొని తండ్రి ఆనందపడి, నాయన నా పూజ ఈనాడు సార్థకమైపోయింది, ఏ పవిత్రమైనటువంటి కార్యమునకు నా కుమారుడు పవిత్రంగా ఉపయోగపెట్టాడో ఆ యొక్క ఉపయోగమే నా జన్మ సార్థకమునకు తగినటువంటి ఆధారం అనుకున్నాడు ఆ తండ్రి. కుమారుడు ఇద్దరు కూడాను ఆ రకమైనటువంటి సన్నిహిత భావాన్ని ఏర్పరచుకున్నారు. ఈనాడు అట్టి సన్నిహితమైనటువంటి యొక్క భావములు అరుదుగా ఉంటున్నవి. అట్టి భావములను ఈనాడు మన యొక్క విద్యార్థులైనటువంటి వారు తిరిగి అభివృద్ధి పరచడానికి కంకణం కట్టుకోవాలి. ఆనాడే మన భారతదేశము ఒక త్యాగభూమి, యోగ భూమి, ధర్మ భూమి అనేదానికి ఒక సార్థకమైనటువంటి యొక్క దీనిని కీర్తిని సంపాదిస్తారు.
0: దిస్ బాయ్ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్. ది ఫాదర్ ఆస్క్డ్ హిమ్, హ్యావ్ యూ బ్రాట్ ది బనానాస్? ది సన్ సెడ్, ఎస్, ఐ హ్యావ్ బ్రాట్ ది బనానాస్. ది ఫాదర్ సెడ్, వేర్ ఆర్ దే? గివ్ దెమ్ టు మీ. ది సన్ రిప్లైడ్, ది బనానాస్ విచ్ ఐ హ్యావ్ బ్రాట్ ఆర్ సచ్ దట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ దెమ్. దే ఆర్ వెరీ స్పెషల్ టైప్, దే విల్ నెవర్ గెట్ రాట్. They are sacred and they are my permanent possessions. Then the father asked, what do you mean? The son explained that he had fed two hungry souls with the bananas in his hand. The resulting sacred feeling which he got are the new bananas. These are the sacred fruits of my action in having fed those two hungry souls. The father then felt that the son was worthy of all praise and he thought that his prayers have been answered that day. He thought that his life became very purposeful in that he had such a worthy son. The father and son from that day developed a great affection to each other and they came much closer to each other than was possible at all. Such a closeness between father and son are very rare today. If only you can develop in your minds this feeling of closeness to your parents, you can then convert our country into a chagabhumi and into a great country with great traditions.
1: Inka mata pitrulu yokka sambandham mana bharatadeshamlo ettuvanti danaga oka bangladesham nunchi talli tandri kumarulu chaala baadala padukuntu mana bharatadeshamlo vachi praveshinchadaniki చాలా పరితపిస్తూ రాత్రి పగలు కూడాను దారి నడుస్తూ వస్తున్నారు.
0: దెన్ ఇఫ్ యు ఆస్క్ అవర్ సెల్స్ what is the kind of relationship that exists between parents in our country, I have to tell you another story. From an outside country, a mother, a father and a son have been coming on foot wanting to enter our country.
1: కానీ మార్గం మధ్యమ లోపల తండ్రి ఆహారం లేక ఏదో కొన్ని అవస్థలకు గురి అయిపోయి తాను దేహమును వదిలాడు.
0: On the way, owing to some difficulties, and since he did not have sufficient food, and on account of various other situations, the father died.
1: తల్లి ఆ యొక్క 8 సంవత్సరముల కుమారుని వెంటబెట్టుకుని భారతదేశంలో ప్రవేశించింది.
0: The mother, along with her 8-year-old son, together entered India.
1: ఏదో ఒక కలకత్తా ఇట్లాంటి గ్రామం లోపల తల్లి నిత్యము ఒక్కొక్క ఇంటికి బిచ్చమునకు వెళ్లటము, చిక్కిన బిచ్చమును కుమారునికి పెట్టటము, మిగిలితే తాను తినటము, మిగలకున్న తాను పస్తు ఉండి నీరు త్రాగి జీవించటము ఇట్లా జరుపుతూ వచ్చింది.
0: In one of our cities, she was going round from house to house and she was begging for food. On the day when she got sufficient food, she gave the food first to this 8-year-old son, and if something was left, she ate. If nothing was left, she gave the food to the son and she herself went hungry.
1: ఈ విధంగా ఉంటుంటం చేత ఆమెకు దినదినము కూడాను ఈ బిచ్చము చిక్కడం చాలా తగ్గిపోతూ వచ్చింది. ఈ కుమారునికి మాత్రమే పెట్టి తల్లి పస్తుండటం చేత తల్లికి ఒక తీరని వ్యాధి ప్రాప్తించింది.
0: In this manner, as she was getting on in her life, she was not getting sufficient food. Day after day, she was getting less and less food. And the food which she got, she was giving only to this son. She was herself starving. On account of starvation, she developed a bad disease.
1: అప్పుడు తల్లి లేచి నడచడానికి చేతకానటువంటి బలహీనతలు ఏర్పడింది.
0: Mother became so weak that she could not even get up and walk.
1: అప్పుడు ఈ 8 సంవత్సరముల పిల్లవాడు తల్లి దగ్గరికి పోయాడు, కాళ్లు పట్టుకున్నాడు. అమ్మా, నీవు బిచ్చానికి వెళ్లనక్కర్లేదు, నేను బిచ్చం వెళ్లి తెచ్చి నీకు పెడతానని నాకు అనుగ్రహిమ్మని ప్రార్థించాడు.
0: This 8-year-old son went to the mother, touched her feet and said, please, you do not have to go and beg. I shall now go hereafter and beg and bring food.
1: భారతదేశమునందు ఎట్టి తల్లి అయినప్పుడు కుమారుణ్ణి బిచ్చమునకు పంపటము మనసొప్పదు. అదే మాతృదేవి యొక్క హృదయము. తన కుమారుడు బిచ్చమెత్తుతుంటే మాతృదేవి చూడలేదు, కానీ ఇంక విధిలేనటువంటి అవస్థ ఎందు అలాంటి మాతృదేవులు బిచ్చమునకు అంపవక తప్పదు.
0: ఇన్ అవర్ కంట్రీ, నో మదర్ విల్ బేర్ టు సీ హర్ సన్ గో అండ్ బెగ్. అండ్ వెన్ దిస్ బాయ్ వెంట్ అండ్ ఆస్క్డ్ ఫర్ పర్మిషన్ టు గో అండ్ బెగ్, ఇట్ వాజ్ ఎన్ ఇన్ఎస్కేపబుల్ సిచ్యువేషన్. ది మదర్ కుడ్ డూ నథింగ్. So she had to agree very reluctantly for the boy to go and beg for food.
1: ఈ రకమైనటువంటి యొక్క ప్రయత్నములో తన యొక్క నిత్య జీవితం గడుపుతూ వచ్చాడు.
0: This boy went from house to house for some days. He begged for food, brought some food and first fed the mother, and if something was left, he used to eat. Not only that, on the days when nothing was left, when the mother questioned him, he used to tell a lie and say that something was left and that he did take some food. In this manner, he was spending days.
1: ఈ విధంగా జరుపుతూ రావటం చేత కుమారుని యొక్క ఆరోగ్యం కూడా దినదినానికి క్షీణిస్తూ వచ్చింది.
0: As things went on in this manner, the health of this son started deteriorating.
1: కానీ ఒకనాడు ఒక పెద్ద ఆఫీసర్ ఇంటికి బిచ్చమునకు వెళ్లాడు. ఆ ఆఫీసు తన వరండా లోపల ఈస్ట్ చైర్ పైన ఒక పేపర్ చదువుకుంటున్నాడు.
0: One day he went for begging food to the house of one prominent officer. That officer was sitting on an easy chair in his veranda and reading a newspaper.
1: భవతి బిచ్చాం దేహి అన్నాడు. తన స్వరము కూడాను అంత గట్టిగా రావటం లేదు. చాలా బలహీనమైనటువంటి శబ్దంతో బిచ్చమును అడిగాడు.
0: On one day, his voice was so feeble, with a very feeble voice, he asked, Bhavati Bhikshan Dehi, I have come here to beg for food.
1: Sari, atam cheppadu, nayana neevedo balahinanga unnattiga untunnavu, idigo aakulo techi oddistanu, neevu ikkade kurchoni bonchesem ani cheppani rammani cheppi tana lopala poyi aakulo annam pettukoni vache lopalane ee pillavadu paddadu.
0: The house owner looked at him and said, you seem to be very weak. I will go inside and serve some food in a leaf and bring it here so that you may eat. He went in, brought the food. By the time the owner came out, he found that this boy fell down.
1: తక్షణమే ఏదో నోటితో పలుకుతున్నాడు. పలుకుతుంటే ఇది ఏమిటని ఆ నోటి దగ్గర ఈ ఆఫీసర్ చెవు పెట్టి వింటుంటే ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ అన్నం అమ్మకు పంపండి, అమ్మకు పంపండి, అమ్మకు పంపండి అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
0: దిస్ బాయ్ వాజ్ మర్మరింగ్ సమ్ వర్డ్స్ విచ్ వర్ నాట్ ఆడిబుల్. సో ది ఆఫీసర్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ హీ వాజ్ సేయింగ్ అండ్ పుట్ హిస్ ఇయర్ క్లోజ్ టు ది మౌత్ and he learned that the boy was murmuring, saying that please, it doesn't matter even if I die, my mother has to have her food, please send this food to my mother, please send this food to my mother
1: annadu pranam ichadu.
0: So saying he died.
1: Chudandi mana matrudvayayainatundi bharata bhoomi yandu ee matru prema anetundi bharatiyula rattamulandu cheratam cheta aa matru yokka bhaktini ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఆ రకంగా అనుభవిస్తూ వచ్చినటువంటి ఈనాటి భారతదేశం నందు ఈనాడు తల్లి బిడ్డలంటే కూడాను ఎట్టి ప్రేమనో చెప్పడానికి కూడాను వీలు కానటువంటి పరిస్థితిగా వికార మార్గం పట్టింది.
0: అవర్ మదర్ ల్యాండ్, అవర్ కంట్రీ విచ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ సచ్ ఎఫెక్షన్ బిట్వీన్ మదర్ అండ్ సన్ అండ్ ది ఎఫెక్షన్ రన్నింగ్ త్రూ అవర్ బ్లడ్, ఇన్ సచ్ ఎ కంట్రీ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎఫెక్షన్. But today, alas, the relationship between mother and son has become so bad that one dare not say what its situation is.
1: Divyatma Swarupulara, Matrudevo Bhava, Pitrudevo Bhava, annatundi yokka sarthakamainatundi yokka padamulanu manamu pavitramaina margamulo praveshimpa chesi mana aacharana roopamainatundi reethi kinda mana Bharatadesham yokka samskrutini punarudharinchadaniki kankanam kattukondi. Mottamota tallidarulnu మీరు సంతృప్తిపరచండి. ఆ తల్లిదండ్రులు రక్తమనే కాక మనకు అవసరమైనటువంటి యొక్క సమయమునందు కూడాను వారు పస్తుండి వారి అప్పులో సప్పులో ఏ విధమైనటువంటి యొక్క కన్న కష్టములకు కూడాను గురి అయిపోయి మనకు తగినటువంటి సుఖాన్ని అందించడానికి పూనుకుంటున్నారు. అట్టి తల్లిదండ్రుల యొక్క మనసును మనం నొప్పించితిమా మన భవిష్యత్తు సుఖశాంతులతో ఏమాత్రం కూడాను జీవించదు. కనుక ఈనాడు నీవు తల్లిదండ్రులను సంతోష పెడితే రేపటి దినము నీ పుత్రులు నిన్ను సంతోష పెట్టడానికి పూనుకుంటారు. కనుకనే యద్భావం తద్భవతి అని భారతీయుని యందు మనము చేసినటువంటిదే మనకు ముందు ఫలిస్తుంది అని కూడాను దీని యొక్క అర్థము.
0: దివ్యాత్మ స్వరూపస్, వీ హ్యావ్ ది సేయింగ్స్ మాతృదేవో భవ పితృదేవో భవ. యూ మస్ట్ రిమెంబర్ దాట్ ది మదర్ అండ్ ఫాదర్ ఆర్ ఈక్వల్ టు ది డివైన్, ఆర్ లైక్ గాడ్స్. You must put this sacred ideas into practice, not only understand their meaning but into daily practice. In India, the first thing to be respected is mother and father. Mother and father have not only given their blood to us in giving birth to us, but sometimes, many times, they even starve, they borrow or they beg, they somehow or other get you what you need. Therefore, in your minds, you must develop for the future respect for your mother and father. This tells you that if today you respect your father and mother, tomorrow when you become parents, your children will respect you. Yad bhavam tad bhavati. The ideas that you have in your mind will be the ideas that will come back to you as fruit.
1: Manam bhavishyattilo sukha santosha aanandamulato manamu satkirtini arjinchalani anukunnappudu ee vayasu nunchiye neevu manchi karyamulu cheyataniki poonuko. Be good. Do good and see good. This is the way to God.
0: If in future you want to enjoy happiness and pleasure and bliss, then even now in this young age, you must be good. You must do good. You must see good. This is the way to God.
1: పెద్దలను గౌరవించి తల్లిదండ్రులను ప్రేమించి దేశభక్తిని అభివృద్ధిపరచుకొని మన యొక్క దైవమును చేరేటువంటి యొక్క లక్ష్యం లోపల మన జీవితాన్ని ప్రవేశపెట్టాలి.
0: You must respect the elders. You must show great affection and attachment to your mother and father. This is the way which you will have to follow if you want to reach God.
1: Devuni maravavaddu maranamunaku bhayapadavaddu ee rendinti yendu kudanu neevu dheerudai mahaveerudai neevu bharatamata putrudaneetundi saarthaka naamaanni andukotaaniki samsiddhuduka.
0: Do not forget God. Do not fear death. With these two ideas in your mind, you should become a hero. You should get the standing that you are a heroic son of this country.
1: అట్టి ధర్మ ధనమే మన యొక్క జ్ఞానధనము. దీనిని పురస్కరించుకునే అర్జునునకు ధనంజయ అన్నారు. అనగా ధనమును ప్రోగు చేసటమే కాదు, జ్ఞానధనమే యొక్క అర్జును యొక్క ధనము. అందువలననే అర్జునుకి అర్జున పాల్గొన పార్థివ కిరీటి శ్వేతవాహ భీమిశ్చిర్య జయ కృష్ణ సవిశాచి ధనుంజయ ఇట్టి సార్థకమైనటువంటి బిరుదులు తాను అందుకున్నాడు. పద్మశ్రీ పద్మ విభూషణ్ అందుకోలేదు.
0: అవర్ వెల్త్ ఈస్ ది వెల్త్ ఆఫ్ రైచువస్నెస్, అవర్ వెల్త్ ఈస్ ది వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. దట్ ఈస్ ది రీజన్ వై అర్జున వాజ్ కాల్డ్ ధనంజయ. Dhananjaya does not mean that he has got so much wealth. It simply means that he has got the wealth of proper conduct, of good conduct. And that is the reason why Arjuna had several titles, Arjuna, Parthiva and so on.
1: Anduvalane manamu work, worship and wisdom. Ee moodinti andu moodu W lu unnati pradhama aksharam. Work W pradhama aksharam. Worship W pradhama aksharam. విజ్డమ్ డబ్ల్యూ ప్రథమాక్షరము. వర్క్ అనగా ఎట్టి పవిత్రమైనటువంటి యొక్క జగత్ సేవ నిమిత్తమై పవిత్రమైనటువంటి క్షేత్రములకు తగినటువంటి యొక్క సాధన మనం సల్పాలి. మన భారతదేశమునందు ఈ కర్మాచరణ ప్రధానమైనటువంటి రీతిగా కంకణం ధరించాలి. అందుకోసమని సత్కర్మలు ఆచరించు, సద్భావంతో చింతించు, సచ్చింతన లోపల జ్ఞానాభివృద్ధిని పొందుకో. ఇవే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్. ఇవి మానవుని ఉత్తమ స్థితికి కొనిపోనటువంటివి. ఇంకా మూడు డబ్ల్యూలు మరి వేరే ప్రత్యేకంగా ఉంటున్నాయి. అవి మాధవుని అధమ స్థితికి తీసుకుని పోతుంటాయి. మూడు డబ్ల్యూలు ఏమిటి? వెల్త్, ఉమెన్ అండ్ వైన్ అని. ఈ మూడు అతపతనము. వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఉత్తమ స్థితి. కనుక ఈ మూడు డబ్ల్యూలు ఇట్లెక్కుతాయి, ఈ మూడు డబ్ల్యూలు ఇట్లా దిగుతాయి.
0: There are three words which we have to take note of. All the three words begin with the letter W. They are work, worship and wisdom. Work is the kind of sacred work which you should do for the prosperity of the world, for the prosperity of the country. You should always do good work. You should not spend time in doing bad work. Worship. Worship is something which is connected with a pure mind, and you must have your prayers very clean. Wisdom is the acquisition of jnana. You must be able to acquire knowledge and wisdom. These are the three things which will enable you to lead a proper life. On the other hand, there are also three words which all begin with W, which you have to avoid. They are wealth, woman and wine. They also begin with W. They will, if adopted, take you to the barbarous depths and will make you fall down. You should avoid these three.
1: విద్యార్థులారా, ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును మీరు ప్రవేశించి ఏ ఆదిశంకరుల యొక్క శిష్యులు ఏ మార్గమునందు లోకమునకు సత్య ప్రచారములు సలిపిరో ఆ విధంగా కూడాను మీరు కూడాను ఏ కొంతమందైనా కూడాను ఇందులో తయారైపోయి మన భారతీయ సంస్కృతిని తిరిగి మీరు అభివృద్ధి పరచడానికి, ఆచరణ రూపమైనటువంటి యొక్క దీనిలో ఆనందాన్ని అనుభవించడానికి, అందించడానికి మీరు సంసిద్ధి అవుతారని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: స్టూడెంట్స్, సమ్ ఆఫ్ యూ ఎట్ లీస్ట్ ఇఫ్ నాట్ ఆల్ సమ్ మస్ట్ టేక్ ది సీక్రెట్ పాత్ లైక్ ది డిసైపుల్స్ ఆఫ్ శంకర హూ హ్యావ్ ప్రొక్లెయిమ్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సత్య. దోస్ ఆఫ్ యూ హూ కెన్ టేక్ సచ్ పాత్ విల్ ఫాలో అండ్ విల్ రిససియేట్ ఇండియన్ కల్చర్. యూ మస్ట్ పుట్ దీస్ థింగ్స్ ఇన్ టు గుడ్ ప్రాక్టీస్ అండ్ హ్యావ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్. ఐ హోప్ అండ్ ఐ బ్లెస్ యూ దట్ యూ విల్ బి ఏబుల్ టు డూ దిస్.

భవ భయ హర నావందిత చరణావ భయ హర నావ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మంగళ చరణా కలిమల

हे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो वाहे गुरु।

बुद्ध बुद्ध बुद्ध बुद्ध जी बोलो।

0: Sairam, dear listeners, within each of us, the eternal Atma or soul is enveloped by five sheets. In today's discourse, Baba explains in detail the various aspects related to these five sheets. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 4th of March 2000 in Prashanthi Nilayam during the Shivaratri celebrations.
1: Sarvabhutam idam siva sarvabhuta hitam yeva bhajate kastamachitam. Sarvabhuta hitam yeva bhajate kastamajitam. Sarvata panipadam prema sarupulara.
2: Embodiments of love.
1: సర్వభూతములు యందు ఉండిన ఆత్మ, నీ యందు ఉండినటువంటి ఆత్మ ఒక్కటే అని గుర్తించినటువంటి వ్యక్తి, రాగి అయినా విరాగి అయినా గృహస్థుడైనా లోకహితార్థి అయినా కర్మలు చేసినా కర్మలు చేయకపోయినా అతను ఎప్పుడు కూడాను దైవంతోనే కూడి ఉంటాడు, దైవంతోనే ఏకమై ఉంటాడు, దైవంతోనే ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
2: ఇఫ్ దేర్ ఇస్ రియలైజేషన్ దట్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ వెరీ వెరీ మచ్ సేమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, దట్ విల్ హెల్ప్ యూ బీ దట్ ఎ రెనన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్. యూ మే టేక్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ఆర్ నాట్, బట్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ that the same spirit is present in everyone, in the entire world, you will be dwelling in God and you will be in God, with God.
1: Veda Shastramalanu valle vesina, itihasamalanu tirigi vesina, Vyasa prasangamalanu gavinchina, indulo atmatattvam emi anetuvantidi ematramu kanipinchadu.
2: In spite of reciting sacred texts like Vedas, one might go through so many of the epics or listen to the discourses, we do not find any content relating to the spirit or Atma.
1: Vishalamainatunte vrutchamu goppadiga kanipinchinappatikini vittanamunandu aa vrutchamu sararoopamulo untuntadi.
2: The tree might be gigantic, but it lies latent earlier within a tiny seed.
1: Ade vidhamugane atmaswarupudu sarvata panipadam sarvatra anuswarupamai untadu kani atane brahmanda swarupani dharistadu.
2: Likewise, the spirit of Atma is present all over the body from top to toe. In a subtle form, but yet can assume a macrocosmic dimension.
1: పరిశుద్ధమైనటువంటి ఆత్మను పంచభూతములు చుట్టుకోవటం చేత ఇది తాదాత్మ భావన పొంది తన యొక్క ధర్మములు కూడాను ఆత్మకు నిరూపిస్తూ ఉంటాయి ఈ పంచకోశములు.
2: The pure unsullied spirit is surrounded by the five sheets. And because of the identification with the sheets, it carries without the traits of the same.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Meeru Anandamayulu.
2: You are the one of bliss.
1: Santosha Mahimalu.
2: You are the one of happiness.
1: Kani, Mee Yokka Rupamanu, Mee Yokka Anandamanu, Mee Santoshamanu, Meeru మరచి నీ ఆనంద సంతోషములకై ఈ జగత్తునందు ఆరాటపడుతున్నారు.
2: యూఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ బ్లిస్ ద మెటఫర్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ ఫర్గాటన్ దట్ బట్ యెట్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఎల్స్వేర్.
1: నీవే ఆనందమయుడై ఆనందమునకై మరియు ప్రపంచమునందు వెతుకుతూ ఉండటం ఇది ఎంత అజ్ఞానం.
2: What an ignorance it is that you are in search of bliss, being the very embodiment of bliss in general.
1: Tana tattvanu taanu gurtinchadame aadhyatmika yokka parinamamu.
2: The spiritual transformation lies in understanding one's own innate nature.
1: Kanukane iruvuru vice chancellors kudanu panchakosamulu gurinchi vipulamuga vivarinchamani ప్రార్థించారు.
2: బోత్ ది వైస్ ఛాన్సలర్స్ దిస్ ఈవినింగ్ హూ స్పోక్ టు అస్ ప్రే టు భగవాన్ దట్ భగవాన్ షుడ్ స్పీక్ టు అస్ ఆన్ 5 sheets.
1: ఈ శరీరము భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన అనిత్యమైన అన్నమయ కోశము.
2: దిస్ బాడీ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ టెంపరీ is the one of annamaya, the sheath of food.
1: Idi bhautikamu antaru.
2: This is physical plane.
1: Idi sthulamu antaru.
2: This we say the grass aspect.
1: Ee sthula shariramu karma indriyamulu chetanu gnanendriyamulu chetanu sarvatra vyapinchi undatam cheta deeniki maroka peru kudunu pettindi vedamu visudu anindi.
2: Veda has given another name to this grass aspect as Vishudu because it moves about with the organs of conation and cognition and moves about all over.
1: Sarva vishayamulandu kudanu vyavaharinchatam cheta itaniki vyavaharikudu ani rendo peru.
2: As he involves himself in various aspects, he is also called vyavaharika.
1: ఇతనే చిత్తవృత్తి చేత సర్వమునకు గుర్తించడం వాడు కనుకనే ఇతనికి స్వభావుడు అన్నారు.
2: As he has got all impulses and sentiments, he is also called Swabhava.
1: స్వాతిభాసుడు అన్నారు.
2: He is also called Swatibhasa.
1: ఈ విధముగా దేహమునకు భౌతికమైన ఈ దేహమునకు అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వచ్చింది వేదం.
2: Likewise, Veda has given so many synonyms, so many names to this physical body.
1: Pranamaya, Manomaya, Vijnanamayam, ee moodintini cheri sukshma shariramu ani pilichindi.
2: The subtle body comprises the sheath of life or vital sheath, the sheath of the mind and the sheath of Vijnana. ప్రాణ మనో విజ్ఞాన కోశాస్.
1: దీన్ని సూక్ష్మ శరీరము అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ సూక్ష్మ శరీర ఆర్ సటిల్ బాడీ.
1: ఇది ఎందుకోసం ఇది సూక్ష్మ శరీరం అన్నారు?
2: వై ఇస్ ఇట్ కాల్డ్ సూక్ష్మ శరీరం?
1: ప్రాణము మనకు కనిపించదు. ప్రాణము మనకు కనిపించదు.
2: యూ డు నాట్ సీ ద లైఫ్ ప్రిన్సిపల్.
1: మనసు మనకు కనిపించదు.
2: యూ డోంట్ సీ ద మైండ్.
1: విజ్ఞానం మనకు కనిపించదు.
2: యూ డు నాట్ సీ విజ్ఞానం.
1: ఈ మూడు కూడాను కనిపించని ఆకారములు కనుక దీనికి సూక్ష్మ శరీరం అని పేరు పెట్టారు.
2: సిన్స్ దే ఆర్ నాట్ అపేరెంట్, సిన్స్ దే ఆర్ నాట్ సీన్, దట్స్ కాల్డ్ ద సటిల్ ఆస్పెక్ట్.
1: ఇంతే కాదు,
2: నాట్ ఓన్లీ దిస్,
1: ఇది ఆధ్యాత్మిక నిజమైనటువంటి యొక్క ప్రాణతత్వము అని కూడా బోధించారు.
2: It is also said in spiritual parlance, it is true spiritual principle.
1: దీనిని ప్రబోధకుడు అని కూడా మరొక పేరు పెట్టారు.
2: It has another name, ప్రబోధకుడు.
1: విజ్ఞానం అని కూడా దీనికి మరొక పేరు పెట్టారు.
2: It's also called విజ్ఞానం.
1: అయితే ఈ పేర్లు ఎన్ని ఉండినప్పటికీ దీనికి మనస్సు అనేటువంటిదే దీనికి ఆధారం చేసుకుంది.
2: There may be any number of names, nomenclature, but mind is the base principle.
1: Manasu sukshma shariranga kanipistundi kani idi anantamayaga vyapinchindi.
2: Though mind is subtle, but yet it is infinite, so vast.
1: మనోమూలం విధం జగత్తు. జగత్తంతా వ్యాపించినది ఈ మనస్సు.
2: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
1: కనుక దీనిని సూక్ష్మ శరీరం అని పిలిచారు.
2: సో ఇట్ ఇస్ కాల్డ్ ద సటిల్ బాడీ.
1: మూడవది ఆనందమయ కోశం.
2: ద థర్డ్ వన్ ఇస్ ద షీత్ ఆఫ్ బ్లిస్.
1: ఇది ఆనందమయ కోశం అని పేరు పెట్టారు కానీ ఇందులో ఆనందం లేదు.
2: Though it is called the sheath of bliss, there is no bliss at all there.
1: ఇది మహాకారణ స్వరూపము.
2: It is a supreme causal aspect.
1: కేవలం ఆనందం ఉన్నట్టుగా నటించును కానీ ఇది నిజమైన ఆనందం కాదు.
2: It looks as if it is bliss, but it is not true bliss in the strict sense.
1: దీనికి సుషుప్తి అని కూడా మరొక పేరు పెట్టారు.
2: It is called సుషుప్తి or deep sleep.
1: ఆనందం అనుభవించినట్టుగా తోస్తుందే కానీ అది నిజమైన ఆనందం కాదు.
2: It appears as though you are blissful, but it's not bliss in the strict sense.
1: అది కేవలము పరిపూర్ణమైనటువంటి మత్తుతో ఉంటుంది.
2: It appears as if the state of forgetfulness, total forgetfulness.
1: దీనికి తరువాతదే తురియావస్థ అన్నారు.
2: Beyond this is turiya, the ultimate.
1: అదియే నిజమైన ఆనందం.
2: That is true state of bliss.
1: అక్కడ ఇంద్రియముల చేత కాని మనస్సు చేత కాని బుద్ధి చేత కాని ఇంకే విధమైనటువంటి యొక్క స్వప్నముల చేత కాని కలిగేటువంటిది కాదు ఈ ఆనందము.
2: ద సుప్రీం స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇస్ నాట్ ద వన్ విచ్ క్యాన్ బి అబ్టైన్డ్ ఎయిదర్ బై ద బాడీ మైండ్ సెన్సెస్ ఇంటెలెక్ట్ ఆర్ బై డ్రీమ్ ఎయిదర్.
1: ఇదిని ప్రాతిభాసికము అన్నారు.
2: దిస్ ఇస్ కాల్డ్ ప్రాతిభాసికం.
1: పారమార్థిక దైవము అన్నారు.
2: ఇట్స్ కాల్డ్ పారమార్థిక డివినిటీ.
1: కనుక ఈ తురియావస్థ ఎందుకు కలిగించేటువంటి ఆనందమే నిజమైన ఆనందము.
2: సో ద బ్లిస్ఫుల్ స్టేట్ ఇన్ ది అల్టిమేట్ ఈస్ ది ట్రూ బ్లిస్.
1: ఇటువంటి ఆనందమును మనం పొందాలనుకుంటే దీనికి ఈ పంచకోశములు అనేక విధములైనటువంటి అడ్డు పెడుతున్నాయి.
2: టు ఎంజాయ్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ ద ఫైవ్ షీట్స్ స్టాండ్ యాజ్ అబ్స్టకల్స్.
1: మొదటిది ఒక క్లేశము.
2: ద ఫస్ట్ వన్ ఇస్ క్లేశ.
1: దీనిని అవిద్యా క్లేశము అన్నారు.
2: ద క్లేశ ఫస్ట్ అబ్స్టకల్ ఇస్ అవిద్య, ఇగ్నరెన్స్.
1: రెండవది అభినవ క్లేశము అన్నారు.
2: ద సెకండ్ ఇస్ అభినవ క్లేశ.
1: మూడవది అస్థిత క్లేశము అన్నారు.
2: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
1: నాలుగవది రాగద్వేషము అన్నారు.
2: ద ఫోర్త్ వన్ రాగద్వేష.
1: ఐదవది ద్వేష క్లేశము అన్నారు.
2: ద ఫిఫ్త్ వన్ వేషక్లేశం.
1: ఈ ఐదు క్లేశముల చేతనే మానవుడు ఆత్మకు అత్యంత దూరం అయిపోతున్నాడు.
2: బికాస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఆబ్స్టకల్స్ మ్యాన్ ఇస్ కట్ ఆఫ్ ఫార్ డిస్టెంట్ ఫ్రమ్ హిస్ రియాలిటీ.
1: ఆత్మదర్శనము చేసుకోలేకపోతున్నాడు.
2: హీ కుడ్ నాట్ హెవ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మానందమును అనుభవించలేకపోతున్నాడు.
2: హీ కుడ్ నాట్ ఎంజాయ్ ది ఆత్మిక్ బ్లిస్.
1: కారణమేమిటి?
2: వై
1: ఈ శరీర అభిమానం చేతనే ఈ పంచ క్లేశములు కూడాను క్లేశములుగా భావించి ఈ పంచభౌతములైనటువంటి శరీరములకు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నాడు.
2: ద మెయిన్ రీజన్ హ్యాపన్స్ టు బి ద బాడీ ఐడెంటిఫికేషన్. ద ఫైవ్ షీట్స్ ఆర్ మిస్టేకెన్ టు బి ద కాజెస్ ఫర్ సఫరింగ్ అండ్ దేర్ ఫార్ హీస్ కట్ ఆఫ్ ఫ్రమ్
1: మొట్టమొదటి
2: స్పిరిట్.
1: అవిద్యా క్లేశము.
2: ద ఫస్ట్ వన్ ఇస్ అవిద్యా క్లేశ.
1: అనగా ఏ మానవుడు దేహమును అమితంగా భావించి ప్రేమించి దాని నిమిత్తమై జీవితాన్ని అర్పితం గావించును అది ఏ అవిద్యా క్లేశము.
2: అవిద్యా క్లేశము ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లైస్ ఇన్ టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ, కన్సిడరింగ్ ద బాడీ పర్మనెంట్ బి ఆల్ ఇన్ అండ్ ఆల్ దేర్.
1: దేహము కలిగించేటువంటి క్లేశములు అనేకంగా కోస్తున్నాయి.
2: దట్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ వీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాడీ.
1: రోగముల చేతను,
2: ద డిసీజెస్,
1: ఆశల చేతను,
2: రెస్పిరేషన్,
1: అనేక విషయముల చేతను,
2: సెన్సువల్ ప్లెజర్.
1: ఈ దేహము మానవునికి అనేక క్లేశములు కల్పించి దుఃఖమయంగా చేస్తుంది.
2: బాడీ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ దేర్ఫోర్ వి ల్యాండ్ ఇన్ స్టేట్ ఆఫ్ మిజరీ.
1: అభినవ క్లేశము.
2: అభినవ క్లేశ
1: అనగా ఇది రెండవది.
2: దిస్ ద సెకండ్ వన్.
1: సర్వము కూడాను ఈ జగత్తుగానే భావించి తన స్వరూపాన్ని తాను మర్చిపోతుంటాడు.
2: హీ గోస్ బై దిస్ వరల్డ్ యాజ్ ఎ రియాలిటీ అండ్ హీ ఫర్గెట్స్ హిస్ ఓన్ ఇన్నేట్ సెల్ఫ్.
1: కనుక ఇది అభినవ క్లేశం అనగా ఏమిటిది?
2: వాట్ ఇస్ దిస్ అభినవ క్లేశ?
1: సర్వమునకు మనసే మూల కారణమని తెలుసుకోకుండా ఈ ప్రపంచం యొక్క దృశ్యమే నాకు ప్రధానమని భావించి మానసిక యొక్క రాగములంతా కూడాను ఈ ప్రపంచం పైన దారబోయటం చేతనే ఇది కేవలము క్లేశముల గురి అవుతుండాలి.
2: ద సఫరింగ్ ఈస్ డ్యూ టు దిస్ ignorance that the mind is mainly responsible. One is carried by the scenario and attachment and spends all the time
1: manasunu
2: arikattaka
1: manasunu swadhinam cheskunaka deha pyadmini vadalaka ee rendu vidhamainatundi oka kleshamulu manavuniki amitanga tondara pedutunnayi.
2: In fact, we are drowned in this worry because we could not control our mind and we have body attachment more and more.
1: మనోవాంఛనే ప్రధానమని విశ్వసిస్తున్నాడు.
2: వి కన్సిడర్ మైండ్ అండ్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: దేహమే ఈ జగత్తునకు ప్రమాణము అని భావిస్తున్నాడు.
2: వి థింక్ దిస్ ద బాడీ ఇస్ ద మెయిన్ మెజర్ ఆఫ్ లైఫ్.
1: కనుకనే మానవుడు అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు.
2: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
2: థర్డ్ వన్ ఇస్ అస్థిత క్లేశ.
1: అనగా ఈ అస్థితమనగా విషయ భోగములు యందు ఆసక్తి.
2: మీనింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సెన్సువల్ ప్లెజర్.
1: ఈ విషయ భోగమనే మానవునికు ప్రాణ సమానమని విశ్వసిస్తున్నాడు.
2: హి కన్సిడర్స్ సెన్సువల్ వరల్డ్లీ ప్లెజర్స్ యాజ్ ఎ వెరీ బ్రెత్ లైఫ్.
1: కనుక చేత మానవుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అవుతున్నాడు.
2: సో మ్యాన్ ఫేసెస్ సో మెనీ ట్రబుల్స్ దెన్ ఆఫ్టర్.
1: ఇంకా రాగక్లేశము.
2: దెన్ కమ్స్ రాగక్లేశ.
1: అది ఏ ధన కనక వస్తు వాహనాదులపైన పుట్టేటువంటి యొక్క ప్రేమలే ఈ యొక్క కారణ ద్వేషము.
2: ద కైండ్ ఆఫ్ లవ్ towards the wealth, all comforts and conveniences is this raga klesha.
1: Danakanaka vastuva anadun cheta ragam mitimiri potunnade kani taggatam ledu.
2: This attachment will be ever on the rise if we are after money, comforts and conveniences.
1: Kanuka aneka vidhamainatti badalaku guri chestundadi.
2: So we face so many troubles.
1: Inka dvesha kleshamu.
2: Then comes dvesha klesha.
1: Anaga ఒక వస్తువును ఆశించి ఒక వ్యక్తిని ఆధారపడుతున్నాడు.
2: ఇన్ ఫ్యాక్ట్ యు రిలై డిపెండ్ ఆన్ పర్సన్.
1: తన యొక్క ఆశ నెరవేరినా తనకు సంతోషం కలుగుతుంది.
2: ఇఫ్ యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ యువర్ హ్యాపీ.
1: తన వాంఛలు విరుద్ధమైన అప్పుడు వారిపైన ద్వేషం కలుగుతుంది.
2: అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ విల్ మేక్ యూ డెవలప్ హేట్రెడ్.
1: కేవలం సామాన్యమైన మానవులకు మాత్రమే కాదు,
2: నాట్ మెయిర్లీ టు ఆర్డినరీ,
1: అనేక మంది భక్తులు కూడాను భగవంతుణ్ణి ఎన్నో విధములైనటువంటి ఆశలతో ఆరాధన జరుపుతారు.
2: మెనీ డివోటీస్ ప్రే టు గాడ్ ఇన్ సర్చ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్.
1: కానీ అవి విఫలమైనా భగవంతుణ్ణి కూడా ద్వేషిస్తారు.
2: ఇన్ ఫ్యాక్ట్ వెన్ ద డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ దే బిగిన్ టు హేట్.
1: ఇలాంటి ద్వేష క్లేశం అనేటువంటిది మితిమీరి పోతుండాలి జగత్తులో.
2: దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: తల్లి బిడ్డ అనేటువంటి సంబంధం కానీ, భార్యాభర్త అనేటువంటి సంబంధం కానీ, అన్నా తమ్ముడు అనేటువంటి సంబంధం కానీ ఈ యొక్క నిరాశ చేత అనేక విధమైనటువంటి క్లేశములుగా ఏర్పడుతున్నాయి.
2: దేర్ ఇస్ అబ్సల్యూట్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్. దేర్ ఇస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్, హస్బెండ్ అండ్ వైఫ్, బ్రదర్ అండ్ అనదర్ బ్రదర్.
1: కనుక ఈ పంచ క్లేశములు కూడాను పంచ కోశముల ద్వారా మానవుని బంధితుని గావిస్తుండాలి.
2: ద ఫైవ్ షీట్స్ విల్ బైండ్ మ్యాన్ and subject him to five types of problems.
1: Karaka manavuni yokka sukha shantulaku moolaga aadharamainatundi aanandamaya kosame.
2: It is the sheath of bliss which is responsible for giving us happiness and peace.
1: Idi kevalamu turiya avasthalo poyinappude manaku ee aanandam labhyam avutundi.
2: You can attain the state of bliss in the ultimate state or turiya.
1: Aithe apraptamainatundi praptikai manam praakulaadi చిక్కిన ప్రాప్తిని కూడా మనం వదులుకొని ఆనందముకు దూరమైపోతున్నాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ డూ నాట్ ఎంజాయ్ ద ఫార్చ్యూన్ ఆర్ ద లక్ ఆన్ హ్యాండ్, బట్ దో వీఆర్ అన్డిజర్వింగ్ వీ హ్యావ్ సో మెనీ డిజైర్స్.
1: ఈ ప్రాతిభాషకుడు అనేటువంటి యొక్క వ్యక్తితో అనేక విధమైనటువంటి యొక్క శాంతిని మనం పొందలేకపోతున్నాం.
2: ఇన్ ఫ్యాక్ట్ దిస్ రియాలిటీ ప్రాతిభాషిక దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ పీస్ ఫర్ విచ్ వీఆర్ ఎంటైటిల్డ్.
1: కనుకనే పారమార్థికమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే మనస్సును దూరం చేసుకోవాలి.
2: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ పారమార్థిక ద సుప్రీం రియాలిటీ,
1: లేక అదుపులో ఉంచుకోవాలి.
2: వి షుడ్ కంట్రోల్ అవర్ మైండ్.
1: దేహాభిమానమును క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
2: వి హావ్ టు రిడ్యూస్ అవర్ బాడీ అటాచ్మెంట్.
1: దేహము పాంచభౌతికము.
2: The body has got all the senses.
1: దేహము కూడా తప్పదు ఎప్పుడు.
2: Is bound to fall someday.
1: దేహి నిరామయుండు.
2: In valor is eternal.
1: గొడుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: In valor has neither birth nor death. It is neither liberation or bondage. No signs in
1: insignia.
2: Truly speaking, the indweller is the Supreme God.
1: ఈ దేహాభిమానం ఉండినంత వరకు దేహి మనకు ఏమాత్రమో అర్థం కాదు.
2: So long we have body attachment, you cannot understand the innate God.
1: ఈ దేహము నిరంతరం కూడాను భౌతికమైన లౌకికమైన పారమార్థిక తత్వానికి అడ్డు తగిలేటువంటి మార్గంలో ప్రవేశిస్తుంటారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద బాడీ విచ్ ఇస్ ఆఫ్టర్ ఫిజికల్ మండేన్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ విల్ టేక్ యూ అవే ఫ్రమ్ ద రియాలిటీ.
1: ఏ విధంగా విత్తనం లోపల చెట్టు యొక్క స్వరూపం అంతా కూడాను రసస్వరూపమై నిలిచి ఉందో అదే విధంగానే అన్ని విధములైనటువంటి క్లేశములు కూడాను ఈ దేహాభిమానంలో అతి సూక్ష్మంగా నిలిచి ఉన్నాయి.
2: జస్ట్ యాజ్ the mighty tree, gigantic tree, is present in the form of a sense in the tiny seed, we find all the problems attached to the
1: ప్రపంచంలో మానవుడు అనుభవించే అశాంతికి,
2: for all the restlessness that we
1: face, అసంతృప్తికి,
2: dissatisfaction,
1: కష్టములకు,
2: difficulty,
1: దుఃఖములకు,
2: misery,
1: విచారములకు,
2: anxiety,
1: అన్నింటి కూడాను ఈ దేహాభిమానమే మూల కారణం.
2: Body attachment is responsible.
1: కనుకనే ఈ దేహమును మనము ఒక పనిముట్టుగా తీసుకుని
2: we have to consider this body as an instrument.
1: దేహి యొక్క తత్వాన్ని లక్ష్యంగా ఉంచుకొని
2: we have to keep the indweller as the aim.
1: మన నిత్య జీవితమును సత్య జీవితంగా మనము ఎంచుకొని పోవాలి.
2: we have to carry on our life sojourn.
1: కనుక ప్రతి పదార్థములకు ఒక మూలాధార వస్తువు ఉంటుంది.
2: for every material there is a basic primordial principle.
1: ఈ ప్రకృతమంత జగత్తంతా కూడాను ఒక మూలాధారం నుండియే ప్రారంభమైంది.
2: in fact the whole universe has come out of this primordial principle.
1: మూలాధారాన్ని మనం వదలనిచ్చమా సర్వమును కూడాను వదిలేవారం అవుతాము.
2: if you forget the primal base you will be forgetting the rest.
1: ఇది చూడండి ఒక సిల్వర్ ప్లేట్.
2: this is silver plate.
1: ఇది చూడండి ఒక సిల్వర్ గ్లాస్.
2: this is silver glass.
1: ఇంకోటి సిల్వర్ చెంబు.
2: that silver tumbler.
1: ఇంకోటి సిల్వర్ తట్ట.
2: that is silver plate.
1: కానీ ఈ రూపనామములన్నీ కూడాను ఒక మూలాధారమైన వెండి నుంచి ప్రారంభమైనవి.
2: though the names and forms vary they are all made up of silver.
1: ఈ మూలాధారమైనటువంటి వెండిని మనం విసర్జిస్తే రూపనామములకు ఏమాత్రము విలువ లేదు.
2: when once you can concentrate on the silver the primal base you will never be carried away by the name and form.
1: స్పూనుగా చేయవచ్చును.
2: this plate can could be transformed into
1: plate. ku maranam vachindi.
2: this plate ended.
1: aa spoon nu chedagotti mana oka chinna cup cheyavachunu.
2: the spoon can be made transformed into small cup.
1: kaabatti roopanaamamulu anni kudanu maarpu chendunavi.
2: the names and forms do change.
1: roopanaamamulu anni kudanu maraninchunavi.
2: names and forms perish.
1: kaani ee roopanaamamulaku mooladharamainatundi oka vastu maatram ee naatiki maravadu.
2: but the main primordial principle for the name
1: చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
2: is eternal that has neither birth nor
1: ఆది మధ్యాంతరహిత అనాది వాడు.
2: no beginning nor end.
1: తాను చావక పుట్టక చంపబడక.
2: is neither born nor could slay anybody.
1: నిత్య సత్యమై ఉన్నటువంటి అనాది తత్వమే దీనికి మూలాధారము.
2: that eternal principle that ancient principle is the principle of truth.
1: కనుక మనం ఏ వస్తువును చూసినప్పటికీ దానికి మూలాధారాన్ని మనం వెతకాలి.
2: వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ మైట్ ఫైండ్ అవుట్ ద
1: ప్రైమరీ మూలాధారం ఏమిటి.
2: వాట్ ఈస్ ద బేస్ ఫర్ దిస్ బాడీ.
1: ఈ మనసుకు మూలాధారం ఏమిటి.
2: వాట్ ద బేస్ ఫర్
1: ఈ ప్రాణములకు మూలాధారం ఏమిటి.
2: ఫర్ లైఫ్.
1: ఇవన్నిటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారము.
2: డివినిటీ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: చూడండి సముద్రంలో నీరు ఉన్నాయి.
2: యు ఫైండ్ వాటర్ ఇన్ ఎన్ ఓషన్.
1: ఈ సముద్రం యొక్క మూలాధారమైనటువంటి తత్వానికి ఎన్ని రూపములు కల్పిస్తున్నాయి.
2: వి ఫైండ్ సో మెనీ ఫార్మ్స్ విచ్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: సూర్యరశ్మి చేత ఈ సముద్ర జలమును ఆవిరిగా మార్చుకుంటున్నారు.
2: ఇట్ ఈస్ లైట్ ఇంటెన్సిటీ ది సన్ లైట్ దిస్ వాటర్
1: స్వరూపాన్ని ధరించింది.
2: వాటర్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్.
1: ఈ ఆవిరి మేఘములుగా రూపొందింది.
2: వేపర్ గెట్స్ కన్వర్ట్ ఇన్ టు క్లౌడ్.
1: ఈ మేఘముల పైన చల్లని గాలి వీచినప్పుడు
2: యాజ్ ద కూల్ విండ్ బ్లోస్
1: అవి తిరిగి వర్ష బిందువులుగా కింద రాలుతున్నాయి.
2: దే కమ్ డౌన్ బై వే ఆఫ్ రెయిన్.
1: ఈ వర్ష బిందువులే ప్రవాహంగా రూపొందుతున్నాయి.
2: ద రెయిన్ ఫ్లోస్ ఫార్వర్డ్.
1: ఈ ప్రవాహమే తిరిగి సముద్రంలో చేరిపోతుంది.
2: అండ్ ఆల్ దిస్ ఫ్లో వుడ్ ఎటర్నలీ మర్జ్ ఇన్ ది ఓషన్.
1: సముద్రం నుంచి వదిలినటువంటి ఈ యొక్క జలము ఎన్ని రూపములు ధరించింది.
2: ద The water that left the ocean has taken so many
1: forms.
2: It has become vapor.
1: మేఘముగా రూపొందింది.
2: A cloud.
1: వర్షముగా కూర్చింది.
2: Rain.
1: వంకలుగా ప్రవహించింది.
2: And it is flowing.
1: కట్టకడపటికి సముద్రంలో చేరిపోయింది.
2: Ultimately it merged in the ocean.
1: నదీనాం సాగరో గతిహి.
2: All rivers are bound to merge in ocean.
1: అదే విధంగా ఈ జగత్తునందు పుట్టినటువంటి ప్రాణులు కాని వ్యక్తులు కాని ఇంకే విధమైన వస్తువులు కాని అన్ని ఒక మూలాధారం నుంచి ఏర్పడినటువంటివి.
2: Either living creatures or individuals or objects, they all have a foundation.
1: కట్టకడపటికి ఈ మూలాధారంలోనే చేరిపోవాలి.
2: Ultimately they have got to merge in that primordial.
1: దానిని వేదాంతం ముక్తి అని పేరు పెట్టింది.
2: This in Vedantic parlance is called ముక్తి.
1: కనుకనే భాగవతమునందు కూడాను ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికి అనింది.
2: సో భాగవత సేస్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ దోస్ దట్ హావ్ కమ్
1: ఎచ్చట పుట్టిందో అక్కడి చేరిపోవడం తత్వం.
2: ద నేచర్ ఇస్ టు గో బ్యాక్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: కనుకనే ఆత్మ కూడాను దైవం నుంచి ప్రారంభమైనటువంటిది.
2: ఆత్మ ద స్పిరిట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
1: అది ఈ దేహమునందు ఉండినంత వరకు దేహ కర్మలన్నీ ఆచరిస్తుంది.
2: సో లాంగ్ ది స్పిరిట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ ఇట్ డస్ ఇట్స్ ఓన్ వర్క్.
1: దీనికి కర్తవ్య స్వరూపము అన్నారు.
2: అండ్ ఇట్ హస్ నాట్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
1: ఇందులో సుషుప్తిలో మనకు అనేక విధమైనటువంటి చర్యలు మనం చూస్తుంటాం.
2: ఈవెన్ ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ వి ఫైండ్ సో మెనీ యాక్షన్స్.
1: గాఢ నిద్ర కాదు సుషుప్తి అంటే.
2: అండ్ సుషుప్తి ఇస్ నాట్ డీప్ స్లీప్.
1: అందులో కూడా కొన్ని స్వప్నములు ఏర్పడుతుంటాయి.
2: ఈవెన్ దట్ స్టేట్ వి డ్రీమ్.
1: ఈ స్వప్నములు ఎక్కడి నుంచి వచ్చాయి?
2: హౌ డు యు డ్రీమ్
1: అని విచారణ చేస్తే,
2: ఇఫ్ యు ఎంక్వైర్,
1: అయ్యా ఈ స్వప్నములకు మూల కారణం ఏమిటి అని ఎవరినైనా ప్రశ్నిస్తే,
2: ఇఫ్ ఎనీవన్ క్వశ్చన్స్ యు వాట్ ఇస్ ద కాజ్,
1: నా తలంపులే దీనికి మూల కారణం అని కొందరు చెప్తారు.
2: సమ్ సేస్ ద మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: నా యొక్క భావమునే దీనికి మూల కారణం అంటారు.
2: సమ్ సే మై ఫీలింగ్స్.
1: కాదు కాదు.
2: నో నో,
1: ఏది కాదు.
2: నథింగ్ వాట్స్ ఎవర్.
1: ఈ స్వప్నములకు మూల కారణం నిద్రనే.
2: ద మెయిన్ కాజ్ ఫర్ ద డ్రీమ్ ఈజ్ స్లీప్.
1: నిద్ర రావడం చేత కదా స్వప్నం వచ్చింది.
2: You dreamt because you slept.
1: నిద్ర లేకపోతే స్వప్నమే లేదు కదా.
2: If you don't sleep, you cannot dream.
1: ఈ స్వప్నములకు నిద్ర మూల కారణము.
2: So, for the dream, the sleep is responsible.
1: అయితే ఈ నిద్రలో వచ్చినటువంటి స్వప్న స్వరూపాలకు ఏది కారణము?
2: What is that responsible for all the
1: various dreams? అనుభవించినటువంటి సర్వానుభూతులు కూడా సంస్కార రూపంలో అంతఃకరణలో లీనమైపోతుంటాయి.
2: All our experiences of varied names and forms in the wakeful state are contained there.
1: కనుకనే
2: డ్రీమ్ స్టేట్
1: తేజోవంతమైనటువంటి యొక్క
2: ఎఫల్జెంట్
1: సంస్కృతి వల్లనే,
2: ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్
1: సంస్కారం చేతనే,
2: రిఫైన్మెంట్
1: రూపొందినటువంటి ఒక తత్వం కనుకనే ఇతనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
2: హీ టేక్స్ ద ఫార్మ్ ద నేమ్ ఆఫ్ తైజస్ ఆర్ ద ఎఫల్జెంట్.
1: కనుక ఇలాంటి ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క పేరు కారణం లేకుండా ఏర్పడలేదు.
2: ఎవ్రీ నేమ్ హ్యాస్ గాట్ ఎ రీజన్ బిహైండ్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని?
2: What is spirituality?
1: ఇది కేవలం ఒంటరితనమని కాని ఏకాకి జీవితం అని కాని భావించరాదు.
2: Never consider loneliness or life of solitude is spirituality.
1: రాగ ద్వేషములతో ద్వేషము లేనటువంటి ఒక తత్వము అది ఆత్మతత్వము.
2: The atmic principle is beyond attachment and body feeling.
1: సర్వమానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఎంచుకోవటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
2: To consider all as equal, equanimity is spirituality.
1: కనుకనే సర్వజీవులు యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని ఒక్క ఆత్మనే.
2: ఇట్ ఈస్ సేమ్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
1: ఆత్మకు స్వరూపం ఏమిటి?
2: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్?
1: ఇది ఆత్మకు స్వరూపం ఏ విధంగా తెలుపగలరు?
2: హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫార్మ్?
1: విత్తనంలో ఉన్నటువంటి యొక్క చెట్టు యొక్క రసం ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఈ ఆత్మస్వరూపం కూడా అట్లే ఉంటుంది.
2: జస్ట్ యాజ్ ద జైజాంటిక్ ట్రీ ఈస్ ప్రెసెంట్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్ విత్ ఇన్ ది టైనీ సీడ్ టు బిగిన్ విత్, సో ఆల్సో ది స్పిరిట్ ఇన్ ద ఆర్గానిక్ వరల్డ్.
1: నీవు చక్కెరకు రూపం చెప్పగలవు గాని
2: యూ కెన్ సే ది ఫార్మ్ ఆఫ్ ద షుగర్.
1: అది ఒక శాండ్ అనే ఉంటుంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది అని చెప్పవచ్చు.
2: యూ కెన్ సే ఇట్స్ ఆల్మోస్ట్ వైట్ శాండ్.
1: కానీ దాన్ని నోట్లో వేసుకుంటారు, తీపుకి ఏమి రూపం అని ఎవరు చెప్పగలరు?
2: వెన్ వన్స్ యూ టేస్ట్ ద షుగర్, హూ కెన్ డెమాన్స్ట్రేట్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్?
1: అనుభూతి రూపము,
2: ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్స్ ఫార్మ్.
1: దీనికి రూపం చెప్పడానికి ఎవరికి తరం కాదు.
2: ఇట్స్ ఇంపాసిబుల్ టు స్పీక్ ఆఫ్ ఫార్మ్.
1: కనుకనే దీనికి ఎక్స్పీరియన్స్ అనుభూతి మూల కారణము అన్నారు.
2: ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ దేర్.
1: అయితే ఈ అనుభూతి ఎందుకు కూడా సుషుప్తిలో ఏమాత్రమూ కనిపించదు.
2: ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ డజంట్ అపియర్ ఇన్ సుషుప్తి.
1: ఈ పంచకోశముల యొక్క ప్రమాణములు చాలా విచిత్రంగా ఉంటాయి.
2: The five sheets, they are really wonderful and mysterious. Each sheet has got a specific form.
1: When
2: once we investigate, start inquiring, you never reach the goal.
1: ఇది కేవలం నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
2: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్, ఇట్ ఇస్ అనల్టరేటెడ్, ఇట్ ఇస్ ఎటర్నల్, ఇట్ ఇస్ ఇమ్మోర్టల్, ఇట్ ఇస్ నెక్టరైన్.
1: కేవలం మన దేహాన్ని చూచినప్పుడు దీనికి కేవలం ఏదో పంచభూతములు కారణం అనుకుంటాం.
2: వీ థింక్ దట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ. దట్
1: పంచభూతములు కాదు కారణము, పంచకోశములే కారణం.
2: నాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ షీట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: ఈ పంచకోశములు కూడాను దేహంతో తాదాత్మ భావన పొందడం చేత ఇవన్నీ దేహం యొక్క ధర్మములని భావించుకుంటున్నాం.
2: As five sheets have identified totally with the body, we consider that the nature of the body.
1: ప్రతిబింబిస్తుందని భావిస్తున్నాం.
2: We consider that all these things are reflected in the spirit.
1: ఆత్మయందు ప్రతిబింబించేటువంటి దానికే ప్రాతిభాసికుడు అన్నారు.
2: That which is reflected in ఆత్మ is called ప్రాతిభాసిక.
1: కనుక ఈ ప్రాతిభాసికుడు అనేటువంటిది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుండే ఉండాలి.
2: దిస్ కైండ్ ఆఫ్ ప్రాతిభాసిక సూపర్ ఇంపోజిషన్ వీ ఫైండ్ ఎవ్రీవేర్.
1: పారమార్థిక తత్వం అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ స్పిరిచువల్ అల్టిమేట్ ప్రిన్సిపల్?
1: పరమతత్వమునకే పారమార్థికము అన్నారు.
2: ద స్పిరిచువల్ ఫైనల్ ప్రిన్సిపల్ ఇస్ పారమార్థిక.
1: అనగా తురియావస్థలో కనిపించేటువంటి ఆనందమే మనకు నిజమైనటువంటి యొక్క నిజమైన ప్రాతిభాసికం, పారమార్థికము.
2: Meaning the final state of bliss which you experience in the ultimate state is paramarthika or spiritual.
1: We are doing yoga sarva karmalu kudanu kevalam mana bahya trupti kosam chestunnam.
2: All actions, most of our actions are undertaken for our external satisfaction.
1: Ivanni kudu navividamaina margamuluga yerpadinayi.
2: In fact there are nine ways.
1: Shravanam,
2: listening.
1: Kirtanam,
2: singing.
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్.
1: పాద సేవనం,
2: సర్వీస్.
1: వందనం,
2: సాల్యుటేషన్.
1: అర్చనం,
2: వర్షిప్.
1: దాస్యం,
2: సర్విచ్యు.
1: స్నేహం,
2: ఫ్రెండ్షిప్.
1: ఆత్మ నివేదనం,
2: సరెండర్.
1: ఈ నవ విధములైనటువంటి మార్గములు కూడాను ఒక్క ఆత్మతత్వం నుండి ఆవిర్భవించినటువంటివి.
2: ఆల్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ హావ్ టేకెన్ దేర్ ఆరిజిన్.
1: మూలాధారమైనటువంటి దాన్ని విచారణ చేసినప్పుడు ఆత్మనే దీనికి మూలాధారం.
2: ఇట్ ఈస్ ఆత్మ విచ్ ఇస్ ది బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఆల్ నైన్ పార్ట్స్ ఆఫ్
1: లోక రీతిగా మనం చూసినప్పుడు కూడాను మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబ్, ఖీర్ ఇవన్నీ పేర్లు చెప్పుకుంటున్నాం.
2: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ వీ స్పీక్ ఆఫ్ సో మెనీ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్ అండ్ సో.
1: అయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
2: హౌ ఆర్ దే మేడ్?
1: చక్కెర నుంచి వచ్చినవే.
2: They are out of sugar only.
1: చక్కెర నుంచి అనేక రూపనామము ధరించి
2: ఇట్ ఇస్ షుగర్ దట్ హెస్ టేకెన్ వెరీ
1: అనేక రకమైనటువంటి యొక్క టేస్ట్ రుచిగా మనకు గోచరమవుతుంది.
2: అండ్ అవుట్ ఆఫ్ దట్ వీ మేక్ సో మెనీ టేస్ట్ఫుల్ స్వీట్స్.
1: ఒక చక్కెర మనకు నోట్లో వేసుకుంటే చాలదా?
2: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేస్ట్ ద షుగర్ స్ట్రేట్ అవే.
1: నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ నాకు వద్దు అంటాం.
2: యూ సే ఐ వాంట్ మైసూర్ పాక్, నాట్ గులాబ్ జామ్.
1: దానిలో ఉన్నది, దీనిలో ఉన్నది చక్కెర అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక్కటే.
2: The person who understands the sugar is same in both the kinds of the sweets, well, he doesn't object.
1: ఒక విద్యాహీనుడైనటువంటి వ్యక్తి చెప్తున్నాడు.
2: An illiterate says.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటని ఇద్దరు పండితులు వాదులాడుతుంటే.
2: When two scholars are arguing with each other, what
1: spirituality? ఎందుకు మీరు వాదన చేస్తున్నారు?
2: Why do you argue?
1: చావుడైతే ఏమి చత్రమైతే నిద్ర వస్తే చాలదా అన్నాడు.
2: వాట్ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ వెరండా ఆర్ చౌల్ట్రీ? ఇట్ డజంట్
1: పండుకోవచ్చు.
2: You can rest anywhere.
1: లేక కొండ లోపల రాతి పైన పండుకోవచ్చును.
2: యూ కెన్ రెస్ట్ ఆన్ ద స్నో ఆర్ ఎ రాక్.
1: నిద్ర మూల కారణం కానీ ఈ బెడ్ మూల కారణం కాదు.
2: ఇట్ ఇస్ ద స్లీప్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్, దట్స్ మెయిన్ అంబిషన్ ఆర్ ఎయిమ్. బట్
1: మనస్తత్వం అనేటువంటిది పవిత్రమైన రీతిగా ఉండినప్పుడు,
2: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్,
1: సర్వస్వము అందులోనే మనకు ప్రాప్తిస్తుంటుంది.
2: యూ గెట్ దట్ స్టేట్ ఆఫ్ డిజర్వ్డ్నెస్.
1: ఒక్క విషయంలో మనం చేర్చుకుందాం.
2: వన్ ఆస్పెక్ట్ వి షుడ్ నో.
1: కాకడాలు కాని కర్రజ్యోతులు కాని కాకడాలు
2: ల్యాంప్స్
1: కాదు,
2: స్ట్రీట్ ల్యాంప్స్. స్ట్రీట్ ల్యాంప్స్
1: నాటు కర్రకు ముట్టించిన
2: స్ట్రీట్ ల్యాంప్స్ ఆఫ్ ది ఎన్షియంట్ డేస్ వేర్ వీ హావ్ ల్యాంప్స్ ఆన్ ది టాప్
1: ఆఫ్ ది స్టిక్స్. ఎన్ని జ్యోతులైనప్పటికీ ఇవి సత్యనిత్యమైన యొక్క శాంతిని చూపించవు.
2: దే డోంట్ షో యూ ద పర్మనెంట్ లైట్.
1: జీవుమని గాలి వీచిన తక్షణమే ఆరిపోతాయి.
2: వెన్ విండ్ బ్లోస్ దీస్ థింగ్స్ నేచురల్లీ గెట్ ఎక్స్టింగ్విష్.
1: గాలులకు ఆరిపోయినటువంటి యొక్క జ్యోతి ఏమిటది?
2: వాట్ ఈస్ ది లైట్?
1: అది ప్రేమ జ్యోతి.
2: దట్ ఈస్ ది లైట్.
1: ఈ ప్రేమ జ్యోతి ఏ విధమైనటువంటి దీనికి లొంగదు.
2: లైట్ ఆఫ్ లవ్ విల్ నెవర్ సబ్మిట్ టు ఎనీవన్.
1: ఈ ప్రేమ తత్వం దేనికి ఆరిపోదు.
2: లవ్ కెన్ నెవర్ బి ఎక్స్టింగ్విష్ నాట్ పుట్ ఆఫ్
1: ప్రేమకు ప్రేమ చేరిపోయినప్పుడు ప్లస్ ప్లస్ ప్లస్ అవుతుంది అది అధికంగా రూపొందుతుంది
2: యాజ్ లవ్ గోస్ ఆన్ జాయినింగ్ విత్ లవ్ ఇట్ ఇంక్రీజెస్
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ వేడు కావాలి
2: సో ఎవ్రీవన్ షుడ్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
1: ప్రేమ ఒకదాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే
2: ఇఫ్ యు డెవలప్ లవ్
1: ఈ విశ్వుడు తేజస్సుడు ప్రాజ్ఞుడు అనేటువంటి భేదములే మనకు కనిపించవు
2: We do not find any difference between the Vishuddhu, the first stage, Because of the five senses of action and perception, he is called
1: Vishuddhu. As identifies
2: with varied actions, he is called
1: Vishuddhu. As he
2: has got attachment, love for various objects, he is called Vishuddhu.
1: తేజోమయ సంబంధమైనటువంటి ఒక అంతఃకరణతో కూడినటువంటి వాడిని తేజస్సుడు అని పేరు
2: ద వన్ విత్ ఇన్నర్ సెన్సెస్ ఫంక్షనింగ్ ఈజ్ ఎఫల్జెంట్
1: ఇదే వేదాంతంలో తైజస్సుడు అని పేరు పిచ్చారు
2: దిస్ ఇన్ వేదాంత ఇస్ కాల్డ్ తైజస్ ఆర్ ద బ్రిలియంట్
1: ప్రాజ్ఞుడు
2: దెన్ ప్రాజ్ఞ
1: ఎవరి ప్రాజ్ఞుడు
2: హూ ఇస్ దిస్ ప్రాజ్ఞ
1: ఆనందమయ కోసమే ప్రాజ్ఞ
2: దట్ షీత్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రాజ్ఞ
1: అది నిరంతరం కూడా ఆనందంగా ఉంటుంది
2: ఇట్ ఈస్ ఎటర్నల్లీ బ్లిస్ఫుల్
1: మారునది కాదు ఇట్ మారునది కాదు కూరునది కాదు పెరుగున్నది కాదు
2: ఇట్ నెవర్ డిమినిషెస్ ఇట్ విల్ నెవర్ బి ద రైస్ ఇట్ కెన్ నెవర్ ఫాల్
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క పేర్లతో ఆనాది కాలం నుంచి కూడాను దీన్ని జగత్తు నేలుతూ వచ్చినాయి
2: దీస్ సీక్రెట్ నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్
1: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థం కూడాను గోచరించడం లేదు
2: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ మీనింగ్ టు దిస్ నామెన్క్లేచర్
1: దీనిని పురస్కరించుకునియే
2: బేసింగ్ ఉంది
1: అమరసింహుడు అనేక రకమైనటువంటి యొక్క శ్లోకములు రాస్తూ వచ్చాడు
2: అమరసింహ కంపోజ్డ్ మెనీ వర్స్ శ్లోక
1: అమర నిర్జలాదేవ త్రిష విభుదాసుర సుపర్వాణ సువనస తిదివేశాది అవకాశ ఆదిత్యయ దివిషదో ఏక ఆదిత్యనందన ఆదిత్య విశ్వస్వరూప అన్నాడు కనుకనే భగవంతత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు
2: నేమ్స్ హావ్ బీన్ అటాచ్డ్ టు దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్
1: కానీ ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క పేర్లకు సరైన అర్థములు కూడా గోచరించడం లేదు
2: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ ఫైండ్ ట్రూ

0: కనుకనే భగవంత తత్వాన్ని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: ద డివినిటీ హాస్ బీన్ ఎక్స్టోల్డ్ నారేటెడ్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్.
0: తేజస్సుని ఏ విధంగా వర్ణించాడు?
1: హౌ ఇస్ తేజస్
0: జ్ఞాన దయాసింధు రగాదస్య నగాగుణ సేవ్యత మక్షయోధీర శశ్రీచ మృతాయచ సమత్వ సమత్వ అన్నాడు. ఒక్కొక్క పేరుకు అనేక రకమైనటువంటి ఒక పేర్లంతా కల్పించి భగవంతుని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ మెనీ నేమ్స్, మెనీ సినోనిమ్స్.
0: ఈ విధంగా పవిత్రమైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోలేక అమరసింహుడు నాస్తికుడు అన్నారు.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ నేమ్స్ అండ్ వీ కాల్ అమరసింహ యాజ్ ఎన్ ఎథీస్ట్.
0: కానీ అతన్ని అనేక రకములైన హింసలు పెట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ పుట్ టు సఫరింగ్.
0: అతను రాసిన గ్రంథములంతా కూడా అగ్నిలో వేశారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హిస్ కంపోజిషన్ బుక్స్ వర్ పుట్ ఆన్.
0: అనాది కాలం నుండి కూడా మన భారతదేశం లోపల ఈ మతభేదములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దేర్ వర్ రిలీజియస్ డిఫరెన్సెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ అర్థాన్ని తీసుకుంటే ఒక్కటే.
1: ఇఫ్ యు గో బై ద మీనింగ్ యు ఫైండ్ యూనిటీ.
0: ఈ అర్థాన్ని మనం తీసుకోలేక మూలాధార తత్వాన్ని గుర్తించుకోలేక దీన్ని ద్వేషిస్తూ వస్తున్నాం మనం.
1: వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్, వీ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్, బట్ వీ డెవలప్ హేట్రెడ్.
0: అంత అగ్నిలో వేసినప్పుడు
1: ఎవ్రీథింగ్ వర్ బర్న్
0: శంకర్ల వారు పరిగెత్తిపోయారు.
1: శంకర్ ర్యాన్ అలాంగ్.
0: అన్నింటినీ తీసివేసి ఈ అమరకోశాన్ని మాత్రమే తీసుకున్నాడు.
1: హీ లెఫ్ట్ ఆల్ అండ్ పిక్డ్ అప్ దట్ అమరకోశ.
0: అమరుడు రాసినటువంటిది మహావేదం.
1: అమరకోశ ఇస్ వేద.
0: వేదం అంటే కేవలము ఒక మంత్రంతో చెప్పడం మాత్రమే కాదు.
1: వేద ఇస్ నాట్ మెయిర్లీ కంపోజిషన్ ఆఫ్ మంత్రస్ ఆర్ వర్సెస్.
0: ఇది మంత్రస్వరూపమైన దీంట్లో ఆకార స్వరూపాన్ని కూడా నియమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ టేక్స్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన కందర్ప దర్పకోలంగా కామప్పంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రద్యుమ్నో మీ నికేతన, ఇది అందరి కూడా ఆకర్షించేటువంటిది. ఇది
1: in fact this attracts, draws the attention of
0: manmadanu vale sarvanu kudunu bhramimpa chestundi.
1: It's so enchanting, thrilling.
0: Madanatvanni epattu chestundi.
1: In fact it's highly
0: madhuryani purikolputundi.
1: And you are drawn towards
0: ilanti pavitramaitpati grantamnu manam paadu chesukovatam enta buddhihinamo annadu.
1: It's utter foolishness to spoil, damage such sacred book.
0: Ee vidhanga anadikaram nundi bharatadesham nandu vedanni chakkaga artham chesukonaleka శాస్త్రాన్ని చక్కగా వివరించుకోలేక మనం అజ్ఞానంలో పడి తమం తానే మర్చిపోతున్నారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్ దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అలాంగ్. పీపుల్ కుడ్ నాట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ వేద, మీనింగ్ ఆఫ్ శాస్త్ర, అండ్ దేర్ఫోర్ దే హావ్ ఫర్గాటన్ దేర్ ఇన్నర్ రియాలిటీ.
0: ఏ పండితులు చెప్పనక్కర్లేదు.
1: నో స్కాలర్ నీడ్స్ టు
0: మనం పలికిన ఒక్కొక్క పలుకుడును మంత్రమయమే.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ యూ స్పీక్ స్పెల్ అవుట్
0: ఇస్ వేదమయమే.
1: దట్ ఇస్ వేద.
0: కనుక వేదం అంటే ప్రత్యేక స్వరూపం కాదు. అది
1: వేద ఇస్ నాట్ ఎ సెపరేట్ ఫామ్.
0: ఇలాంటి స్థితి లోపల ఈనాడు మనము శివరాత్రి అని కలుపుకుంటున్నాము.
1: వీ కాల్ దిస్ నైట్ శివరాత్రి.
0: ఎన్నో రాత్రులు మనం గడుపుకున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ స్పెండ్ సో మెనీ నైట్.
0: కానీ ఈనాడు శివరాత్రి అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టాము?
1: దిస్ నైట్ ఇస్ సెపరేట్ స్పెషల్ శివరాత్రి.
0: శివరాత్రి అనగా ఏమి? మంగళకరమైన రాత్రి.
1: శివరాత్రి మీన్స్ ద నైట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
0: కనుకని ఈ మంగళకరమైన రాత్రిని మంగళకరమైన నామంతోనే మనం గడుపుతూ రావాలి.
1: We have to spend the time in an auspicious way, chanting, singing his glory.
0: కనుక శివరాత్రి అంటే కేవలం జాగరణ చేయటం మాత్రమే కాదు.
1: శివరాత్రి డస్ నాట్ మియర్లీ మీన్ కీపింగ్ విజిల్ throughout night.
0: చాలా మంది జాగరణ చేయాలనుకుని
1: మెనీ అబ్జర్వ్ విజిల్
0: రాత్రి అంతా మేలుకోవాలి.
1: They keep awake throughout night.
0: కోసం ఏం చేస్తున్నారు?
1: What do they do?
0: వేకాట నాడుచు ప్రీతితో నా రాత్రి గడిపినందునకే జాగారణగున.
1: బై మియర్లీ ప్లేయింగ్ కార్డ్స్ థ్రూఅవుట్ నైట్ యూ కెనాట్ సే దట్ యూ అబ్జర్వ్డ్ విజిల్.
0: మూడు నాలుగు సినిమాలకు పోయి అలాడు మేలుకుంటే అది జాగరణ అవుతుందా?
1: ఇఫ్ యూ కీప్ అవేక్ బై వాచింగ్ 3-4 సినిమాస్ ఎ డే ఇట్ డజంట్ అమౌంట్ అబ్జర్వింగ్ విజిల్. నో,
0: శివరాత్రి అనగా దైవనామం చేతనే ఈ రాత్రిని గడపాలి.
1: శివరాత్రి మస్ట్ బి స్పెంట్ సింగింగ్ హిస్ గ్లోరీ.
0: ఇది అంతఃకరణ నుంచి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
0: కనుకనే దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఇలాంటి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఒక నామం మనకే శివతత్వము అన్నారు.
1: దేర్ఫోర్ ద నేమ్, ద హోలీ నేమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి.
1: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్.
0: సహస్రనామములు,
1: ఎ థౌజండ్ నేమ్.
0: అన్నింటి ఎందుకు లక్ష్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది సత్ చిత్ ఆనందము.
1: ద మెయిన్ నేమ్, ఇంపార్టెంట్ నేమ్ ఇస్ సత్ చిత్ ఆనంద.
0: సత్ శాశ్వతము.
1: సత్ that is permanent.

0: చుట్టూ పరిపూర్ణము.
1: చిత్ టోటల్
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ ఆనంద బ్లెస్.
0: సత్ చక్కెర,
1: సత్ ఇస్ షుగర్,
0: చిట్టూ నీరు,
1: చిత్ ఇస్ వాటర్.
0: ఈ రెండింటినీ మనం కలిపినప్పుడు ఒక పానకం ఏర్పడుతుంది.
1: వెన్ యూ మిక్స్ ద షుగర్ అండ్ వాటర్ ఇట్ బికమ్స్ సిరప్.
0: ఇది ఆనందము.
1: ది సిరప్ ఇస్ బ్లెస్.
0: అంతేకాని చక్కెర చక్కెరగా నీరు నీరుగా పెట్టుకుని ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ ఇఫ్ యూ కీప్ ద షుగర్ అండ్ వాటర్ అపార్ట్ యూ కెనాట్ హ్యావ్ దట్ స్వీట్ సిరప్.
0: కనుక హృదయంలో ఆవిర్భవించినటువంటి ఒక ప్రేమతత్వము,
1: ద లవ్ దట్ కమ్స్ టు ద హార్ట్,
0: నోటి నుంచి పలికేటువంటి ఒక దివ్యతత్వము,
1: అండ్ ద డివినిటీ దట్ యూ స్పెల్
0: రెండింటి యొక్క ఏకత్వం యొక్క తత్వమే
1: మస్ట్ కంబైన్ దేర్.
0: పవిత్రమైనటువంటి దైవతత్వము,
1: దట్ ఈస్ ద సేక్రెడ్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: మనం ఏది చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ వి డు,
0: హృదయపూర్వకంగా ప్రేమతత్వంతో మనం పని చేయాలి.
1: విత్ లవ్ వీ హావ్ టు వర్క్.
0: ఇది ప్రేమ సోర్స్ కానీ ప్రేమ ఫోర్స్ కాదు.
1: ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ లవ్ బట్ నాట్ ది ఫోర్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఏదో బలవంతంగా చేసినట్టుగా చేస్తున్నాం మనం.
1: వీ డూ యాజ్ ఇఫ్ వీ డూ ఫోర్స్ఫుల్లీ.
0: ఇది కాదు.
1: ఇట్స్ నాట్ సో.
0: ఈ హృదయపూర్వకంగా అర నిమిషం నువ్వు చేయ చాలు.
1: ఇఫ్ యూ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఫర్ హాఫ్ మినిట్ ఇస్ ఎనఫ్.
0: ఒక టీ స్పూన్ చక్కెరగా ఉంటుంటే చాలు.
1: If you have teaspoon full of sugar, it's enough.
0: ఒక టీ స్పూన్ ఆవు పాలుగా ఉంటే చాలు.
1: And teaspoon of cow milk.
0: Barrels of donkey milk.
1: Why barrels of donkey milk?
0: కనుకనే మనం హృదయపూర్వకంగా చిన్న మాట ఒక తూరు చెప్పినా చాలు మనకు.
1: హోల్ హార్టెడ్లీ ఇఫ్ యూ సే ఫ్యూ వర్డ్స్ దట్స్ ఎనఫ్.
0: కనుకనే ఇది భౌతికమైనటువంటి ఒక అన్నమయ కోశం నుంచి,
1: అవుట్ ఆఫ్ దిస్ ఫిజికల్ షీత్ ఆఫ్ ఫుడ్,
0: ఈ అన్నమయ కోసం నుంచి ప్రాణమయంలో ప్రవేశించాలి.
1: వీ హావ్ టు గెట్ ఇన్ టు ద షీత్ వైటల్.
0: ప్రాణమయం అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ దిస్ వైటల్ షీట్?
0: ఇదే వైబ్రేషన్.
1: దిస్ వైటల్ షీత్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: అది ఏ ప్రాణం యొక్క స్వరూపము.
1: ఇట్ ఈస్ వైటల్ ఫోర్స్.
0: ఈ వైబ్రేషన్ నుంచి,
1: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్,
0: మనోమయ కోశానికి పోవాలి.
1: వీ హావ్ టు ట్రావెల్ అప్ టు ద షీత్ ఆఫ్ మైండ్.
0: ఈ మనోమయ కోశం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ది షీత్ ఆఫ్
0: మైండ్? సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క తత్వమే.
1: దాట్ ఈస్ ద నేచర్ విచ్ ఇస్ ఆల్ ప్రవేజ్.
0: మనోమూలం విధం జగత్. మనసు అనేది లేకుండా మనం ఎక్కడ కూడా ఏ చిన్న పని కూడా చేయలేము.
1: వితౌట్ దిస్ మైండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎనీవేర్.
0: ఇక్కడ నీవు ఒక అమెరికా వాడుంటావు.
1: హియర్ ఈస్ అన్ అమెరికన్.
0: ఒక్క క్షణం లోపల నీవు అమెరికాను చింతించుకుంటే ఈ మనసు అమెరికాకు వెళ్లిపోతుండాలి.
1: ద మూమెంట్ యూ కెన్ థింక్ ఆఫ్ అమెరికా ద మైండ్ విల్ గో దేర్.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటిది కూడా సర్వత్రా వ్యాపించి ఉంది.
1: మైండ్ ఇస్ సో ఎక్స్పాన్సివ్.
0: మనస్సుకు మరణమే లేదు.
1: మైండ్ ఇస్ డెత్ లెస్.
0: మనిషికి మరణం ఉంది కానీ మనస్సుకు లేదు.
1: మ్యాన్ డైస్ బట్ నాట్ ద మైండ్.
0: ఎన్ని శరీరం ఎత్తినప్పటికీ ఆ మనసు అతని వెంట వస్తూనే ఉంటారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బాడీస్ లైఫ్ ఆఫ్టర్
0: లైఫ్.
1: థర్డ్ వన్ విజ్ఞానం.
0: విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్ యొక్క తత్వం కాదు.
1: విజ్ఞాన ఇస్ నాట్ సైన్స్.
0: కేవలము ఒక విధమైన పదార్థ శాస్త్రం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెటీరియల్.
0: పదార్థ శాస్త్రం లోపల ప్రతిబింబం అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ వి ఫైండ్ రిఫ్లెక్షన్.
0: ఇది ఏ ప్రాతిభాసికము అన్నారు.
1: దిస్ ఇస్ సూపర్ ఇంపోజిషన్. ప్రాతిభాసికం
0: ఏ విధంగా వెలుగుతూ ఉంటుంది?
1: హౌ డస్ ఇట్ షైన్?
0: ఇప్పుడు నేను కోపం వచ్చి ఈ టేబుల్ కొట్టినాను గట్టిగా.
1: అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ ఐ హావ్ జస్ట్ స్లాప్డ్ దిస్ టేబుల్.
0: నేను టేబుల్ ను గట్టిగా కొట్టాను.
1: ఐ హావ్
0: నీ యొక్క ప్రభావం మాత్రమే చెప్పుకుంటావు కానీ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: యూ స్పీక్ ఆఫ్ యువర్ యాంగర్ టువర్డ్స్ ద టేబుల్ బట్ ద టేబుల్ ఆల్సో హస్ బీటెన్ యూ ఇన్ టర్న్.
0: ఇటు కొట్టేటప్పటికి అనుకుంటాం మనం.
1: వెన్ యూ ఆర్ హిటెడ్ యూ ఆర్ హర్ట్.
0: దేనికోసము? ఈ టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ హర్ట్.
0: ఇది ప్రతిబింబం యొక్క తత్వమే.
1: ఇట్ ఈస్ జస్ట్ ద రియాక్షన్.
0: ప్రతిభాసకం యొక్క స్వరూపమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ సూపర్ ఇంపోజ్.
0: ప్రతిభాసకం యొక్క తత్వమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్
0: స్వరూపం యొక్క ఆనందమే.
1: అండ్ ఇట్ ఇస్ ద బ్లిస్ ఆఫ్
0: ది దాని కూడా నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాడు.
1: ఎవ్రీథింగ్ హాస్ గాట్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఏ పని చేస్తామో దానికి తగినటువంటి ప్రతిబింబం ఉంటుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
0: కనుకనే మనము ప్రతి దానికును ప్రాతిభాసికంలోనే జీవితం గడుపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లివ్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ సూపర్.
0: కాబట్టి అది విజ్ఞానం కానే కాదు.
1: ఇట్స్ నాట్ ద సైన్స్.
0: ఇది లౌకిక విజ్ఞానమే.
1: దిస్ సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ నిజమైన విజ్ఞానం ఏమిటది?
1: వాట్ ఇస్ ట్రూ నాలెడ్జ్?
0: అది విజ్ఞానం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సైన్స్.
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ట్రూ నాలెడ్జ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అది మార్పు చెందినటువంటి ఆనందము, మార్పు చెందినటువంటి ఒక పరిమితము.
1: ఇట్ గివ్స్ యూ చేంజ్లెస్ ఇటర్నల్ బ్లిస్.
0: కనుకనే అట్టి ఆనందమును మనం పొందాలి.
1: యూ షుడ్ పొజెస్ దట్ బ్లిస్.
0: అది ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పంచకోశంలో ఉండేటువంటి ఆనందం కాదు.
1: ది బ్లిస్ యూ కెనాట్ ఎక్వైర్ ఇట్ త్రూ దీస్ షీట్స్.
0: అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము. కనుకనే అన్నమయ కోశము స్థూలము.
1: సో దిస్ షీత్ ఆఫ్ ఫుడ్ ఇస్ మెయిన్ వన్.
0: ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడు కూడా చేరినప్పుడు సూక్ష్మము.
1: ఆల్ ది త్రీ విల్ కంపోజ్ ది సటిల్ ఫామ్.
0: ఆనందమైనటువంటి కారణ స్వరూపము.
1: ఆనంద The sheet of bliss is causal.
0: సూర్యావస్థనే మహాకారణ స్వరూపము.
1: The ultimate stage is supreme causal state.
0: కనుకనే ఆ మహాకారణాన్ని మనం ప్రవేశించాలి.
1: We should get into that supreme causal consciousness.
0: ఆ మహాకారణం అనగా ఏమిటి? కారణం అతీతమైన మహాకారణము.
1: The supreme causal state is above, beyond the causal state.
0: ఇలాంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే
1: To know this nature,
0: పంచకోశముల యొక్క స్వరూపాన్ని చక్కగా ప్రత్యక్షం చేర్చుకోవాలి.
1: We have to understand very clearly the nature of the five sheets.
0: ఇది కేవలం కోశములంతా కూడా దేహాన్ని పట్టుకుని ఆడుతుండాలే కానీ నిజంగా దేహములకు కోశములకు సంబంధం లేదు.
1: The sheets covering the body will make the body work, function. In fact, they have got nothing to do with the body in particular.
0: అన్నం చూచి ఆశించేది,
1: that which wants food,
0: అందాన్ని చూచి పరిహసించేది,
1: the one that makes fun of the form,
0: పరిమళాన్ని చూచి కుషించేది,
1: that which is happy about the fragrance,
0: దేహమా చిత్తమా మనసా,
1: is it the body or is it the mind or the chitta?
0: కాదు కాదు,
1: no,
0: ఇది ఆత్మనే.
1: ఇట్ ఇస్ ఆత్మ, ది స్పిరిట్.
0: అన్నాన్ని చూచి ఆశించేటువంటిది,
1: the one that wants food,
0: ఆనందాన్ని చూచి పరిమసించేది,
1: and that which is lost watching the beauty,
0: పరిమళాన్ని చూచి పరిహసించేది,
1: that which is ecstatic with the fragrance, it is the spirit only.
0: దాని ద్వారానే మనకు ఇవన్నీ ప్రతిబింబిస్తున్నాయి.
1: Through this principle of ఆత్మా you experience.
0: కానీ మనం ఆత్మ వరకు ప్రవేశించకుండా దేహం వరకే ప్రవేశించి ఇదంతా దేహం చేసేటువంటి పని అంటారు.
1: We don't go that far to reach the principle of atma, but we think it's the quality of the body.
0: ఒక విధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్, పని ముట్టు మాత్రమే.
1: Body is merely an instrument.
0: కనుక మనం మొట్టమొదట ఈ చదువులు దేనికోసం చదువుతున్నాం?
1: Why should we study all this?
0: దేహాభిమానం చేతనే చదువుతున్నాం.
1: It's only because of the body attachment.
0: దేహం అభిమానం పెంచుకొని,
1: we have this body attachment more.
0: ధనమును పెంచుకొని,
1: we want more money.
0: సుఖాన్ని అనుభవించాలని,
1: we want to be joyful.
0: కానీ మనం ఆశించే సుఖం దీంట్లో లేదు.
1: The happiness doesn't lie there.
0: చదువులో నేను ఉత్తీర్ణుడైనానని ఆనందిస్తావు,
1: యూఆర్ సో హ్యాపీ దట్ యువర్ సక్సెస్,
0: కానీ ఆ ఆనందం ఎంతవరకు ఉంటుంది?
1: హౌ ఫార్ డస్
0: తిరిగి ఒక ఉద్యోగానికి ప్రవేశిస్తుంటావు,
1: దెన్ యూ గో టు ఎ జాబ్,
0: ఉద్యోగానికి పోయేంత వరకు ఈ ఆనందం ఉంటుంటాడు.
1: యూఆర్ హ్యాపీ అంటిల్ యూ
0: సరే ఉద్యోగానికి పోయిన తర్వాత ప్రమోషన్ కాలేదు అని మరొక చుక్కము,
1: దెన్ యూ విల్ బి సఫరింగ్ ఫీలింగ్ సో బ్యాడ్ అంటిల్ యూ గెట్ ప్రమోషన్.
0: ఈ విధంగా మనం పోతూ ఉంటే ఆనందం ఎక్కడికి అంత్యము?
1: ఇఫ్ యూ గో ఆన్ లైక్ దాట్, where is the end? Where do you get bliss?
0: Yappatiki idi anchame kaadu,
1: it never ends any time.
0: Indulo manaku aanandam labhyam kaadu,
1: there is no bliss anywhere here.
0: Aanandam kadapate varaku aanandam aanandam aanandam antunnam.
1: In fact we have been postponing, waiting, traveling in search of bliss.
0: Kaani aanandam eppudu ostundi?
1: When can you attain it?
0: Turiyavasthati tiyande shashtamaina aanandam manaku labhyam.
1: In turiya, the ultimate state, you will attain that bliss.
0: కనుకనే మనం ఆనందం అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి దీంట్లో లక్ష్యాన్ని మనం పాటించకూడదు.
1: బ్లిస్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
0: అందువల్ల
1: ఒకనొక
0: సమయం నందు శంకర్ల వారు 13 మంది శిష్యులతో గంగా స్నానంలో పోతున్నాడు.
1: అట్ వన్ టైమ్ ఆదిశంకర వాజ్ ప్రొసీడింగ్ ఫర్ ఎ బాత్ దేర్ ఇన్ గ్యాంజెస్, ఫాలోడ్ బై 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్.
0: ఒక చెట్టు కింద కూర్చొని ఒక పండితుడు డుక్కుంకరణి డుక్కుంకరణి డుక్కుంకరణి అనే మంత్రాన్ని వల్లిస్తున్నాడు.
1: దే కేమ్ అక్రాస్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండ్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ డుక్కుంకరణి.
0: ఇది పాణిని జ్ఞానం.
1: ఇట్ ఈస్ ద గ్రామర్ కంపోజ్
0: లోపల వల్లిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ రిపీటింగ్ దిస్ గ్రామర్ రూల్.
0: అక్కడికి వెళ్లి, నాయన ఏమిటి నువ్వు ఉచ్చరించేది అన్నాడు శంకర్ల వారు.
1: దెన్ శంకర్ ఆస్, వాట్ ఇస్ దట్ యు ఆర్ రిపీటింగ్ దిస్?
0: నేను పాండి గ్రామాన్ని వచ్చిస్తున్నాను.
1: హి సెడ్ ఐఎమ్ జస్ట్ స్టడీయింగ్ ద పాండి.
0: దీని వల్ల కలిగేటువంటి బాధ ఏమిటి, సుఖం ఏమిటి అన్నాడు.
1: వాట్ హ్యాపెన్స్, వాట్ జాయ్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్?
0: నేను గొప్ప పండితుని అవుతాను.
1: హి సెడ్ ఐ బికమ్ ఎ స్కాలర్,
0: మహారాజుని ఆశ్రయిస్తాను.
1: అండ్ ఐ విల్ బి ఇన్ ద
0: కోర్ట్. వారు నన్ను గౌరవిస్తారు.
1: ఐ విల్ బి రెస్పెక్టెడ్.
0: నా జీవనోపాధికి తగినటువంటి ఉపాయం చూపిస్తారు అన్నాడు.
1: దే విల్ ఆల్సో షో మీ ద వే టు క్యారీ ఆన్ మై లివింగ్.
0: మంచిది, ఈ యొక్క పండితుని ఆశ్రయించేటువంటి దాన్ని ఒక గురువు చూపిస్తాడు.
1: Yes, naturally the teacher will show
0: ఎంతవరకు చూపగలడు,
1: టు వాట్ ఎక్స్టెంట్
0: ఈ ధనం నీకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తుంది,
1: మనీ టు వాట్ ఎక్స్టెంట్ గివ్స్ యూ హ్యాపీనెస్,
0: సచ్చేంతవరకు ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు.
1: యూ సే దట్ అంటిల్ ద లాస్ట్ మోమెంట్ ఇట్ గివ్స్ మీ హ్యాపీనెస్.
0: చచ్చిన తర్వాత వచ్చే ఆనందం ఎక్కడుంది?
1: వేర్ ఎల్స్ యూ ఫైండ్ ది బ్లిస్ ఆఫ్టర్ డెత్?
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: యూ సే ఐ డోంట్ నో.
0: అటువంటి తెలియని జ్ఞానాన్ని నీవు ఎందుకు బోధించాలి?
1: దెన్ వై టు టీచ్ దట్ నాలెడ్జ్ విచ్ యూ డు నాట్
0: వాడా
1: మ్యాక్యాప్.
0: భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.
1: చాంట్, సింగ్ హిస్ గ్లోరీ గోవింద, రిపీట్ హిస్ నేమ్.
0: సంప్రాప్తే సన్నిహితే కాలే.
1: When the end approaches,
0: నహి నహి నహి రచతి దుక్రుంకరణే.
1: This rules of the grammar, dukrum karane, will never come to your rescue, no.
0: Bhajagovindam, bhajagovindam.
1: So sing his name, glory
0: Bhagavatam namanasmarinchu.
1: Chant his name.
0: Sarvakala sarvavasthani endukunu, adhe ninnu samrakshistundi.
1: In fact, at all periods of time, at all points of time, God's name comes to rescue. All the rest come and pass on.
0: Even passing clouds.
1: They are like passing clouds.
0: Okkati kuda nu permanent idi ledu.
1: You don't find single permanent cloud.
0: Nee aanandame permanent.
1: Your bliss is permanent.
0: Nee pavitramaina premane permanent.
1: Your sacred love is permanent.
0: Karukuni love is God, living love.
1: So love is God, living love.
0: ఈ దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: We have to lead our life in this
0: practice. అదియే సర్వకాల సర్వావస్థలు ఎందుకు శివత్వాన్ని బోధించిన వారం అవుతాం.
1: This is the teaching of the principle of Shiva.
0: సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఉన్నటువంటిది ఒక్కటే దైవము.
1: In all periods of time, at all stages in our life, God is true, who exists.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: The principle of divinity
0: changes. కలిగేటువంటిది కాదు.
1: And it's never
0: been. ఆనందమును అందించేటువంటి యొక్క దైవ నామాన్ని మనం స్మరిస్తూ రావాలి.
1: Sing his glory that confers bliss.
0: కాని ఈ వయసునందు మనం ఎన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాం.
1: At this age, what problems you face?
0: చాలా యవ్వన వయసు.
1: A youthful stage.
0: ఇలాంటి వయసును మనం ఎంత పాడు చేసుకుంటున్నాం.
1: You're spoiling this state.
0: ఎన్నెన్ని ఆసనలో ఎన్నెన్ని కథల్లో ఎన్నెన్ని స్టోరీస్ లో మనం కల్పించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గోన్ యూ స్పెండ్ యువర్ టైం ఇమాజినింగ్ థింగ్స్.
0: కనుక ఈ వయసు లోపల
1: అట్ దిస్ ఏజ్
0: చదువుకు చదువు,
1: యూ స్టడీ,
0: దైవత్వం దైవత్వము,
1: అండ్ ఆల్ థింక్ ఆఫ్ గాడ్,
0: దివ్యత్వానికి దివ్యత్వము,
1: అండర్స్టాండ్ డివినిటీ,
0: దేనికి దానిని మనం అమర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ ఎక్వైర్
0: రాముని కృష్ణుడని రాముడని మనం భావిస్తుంటాము.
1: అండ్ వీ కన్సిడర్ రామకృష్ణ,
0: రాములు రాముడే కృష్ణుడు కృష్ణుడే,
1: రామ ఇస్ రామ కృష్ణ ఇస్ కృష్ణ.
0: కేవలం మన భావములు మాత్రమే దానికి అన్ని విధాల ఉపాధిగా తీసుకుంటున్నాం.
1: వీ గో బై దిస్ ఫీలింగ్ టువర్డ్స్ దిస్ డైటీస్.
0: కనుక మనం ఈ వయసును మనము వ్యర్థం గావించుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్
0: డే. ఇది చాలా పవిత్రమైనటువంటి వయసు,
1: హైలీ సేక్రెడ్.
0: అనవసరమైనటువంటి కార్యములు ఎందుకు పాల్గొని,
1: వీ షుడ్ నాట్ టేక్ టు అన్నెసరీ,
0: అనవసరమైన బంధంలో నీవు చిక్కుకొని,
1: డోంట్ బి కాట్ ఇన్ అన్నెసరీ బాండ్,
0: అనేక రకమైనటువంటి చిక్కులకు గురి అవుతున్నావు.
1: అండ్ యు ఆర్ పుట్ టు సఫరింగ్.
0: ఒక్క క్షణమైన కూడా మనసుకు శాంతి లేదు.
1: యు డోంట్ హావ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ పీస్?
0: ఎక్కడ మనకు ప్రపంచంలో చిక్కేటువంటి కాదు.
1: యు డోంట్ గెట్ పీస్ ఎనీవేర్.
0: ఎక్కడ నీవు బతాలకు పోయి వెతికినా గానీ పీసెస్ పీసెస్ పీసెస్ పీసెస్. నో పీస్
1: ఆల్ ఓవర్ ది స్ట్రీట్స్. యు ఫైండ్ ఓన్లీ పీసెస్, not peace.
0: Ah, peace nee ende untunnadi.
1: That peace,
0: you are the embodiment of peace.
1: You are
0: the embodiment of truth. You are the embodiment of love.
1: You are the embodiment of peace. You are the embodiment of truth. You are the embodiment of love.
0: Ninnu neevu telusko motta motta.
1: Know thyself.
0: Appude aanandam neeku praptistundi.
1: Then you will be blissful.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: మనం అనేక పండుగలు చేసుకుంటున్నాం.
1: వీ అబ్జర్వ్ సమ్
0: భారతీయుల పర్వదినములు అన్ని కూడాను ఎన్నో పవిత్రమైన ఆనందాన్ని అందించేటువంటి.
1: వీ సెలబ్రేట్ మెనీ ఫెస్టివల్స్ అండ్ వీ ఆర్ జాయ్ఫుల్ అబౌట్ ది సెలబ్రేషన్.
0: కానీ అంతరాత్మని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: బట్ వీ డు నాట్ అండర్స్టాండ్
0: ది మెయిన్. చర్యలతోనే మనం తృప్తి పడుతున్నాం.
1: వీ గో బై ది ఎక్స్టర్నల్ యాక్ట్.
0: ఇది ఎంత అల్ప బుద్ధి కింద లెక్క అవుతుంది.
1: ఇట్స్ ఎ మీన్ అప్రోచ్.
0: గొప్ప గొప్ప చదువులు చదివాము.
1: వీ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
0: ఏం ప్రయోజనం?
1: వాట్ ఫర్?
0: చదువులన్నీ చదివి,
1: having been educated,
0: chaala viveki ayi,
1: though being intelligent,
0: maguni tanniru kuda mandamathudu,
1: but a fool will not understand.
0: Enta chaduvu chadivi,
1: in spite of knowledge,
0: ye neethi unnanu,
1: he may be anywhere,
0: deenuni kuda ambu manaledu.
1: A mean man would never give up his habit.
0: Tarachi chaduvu chaduva tarkavadame kani poorna gnanam eppudu pondaledu.
1: All this education will make you to argue with people, but you will never have holistic
0: చదువు చదివి చావంగనేటికి.
1: After all, having acquired knowledge, you are going to die.
0: చావులేని చదువు చదువవలయు.
1: You should study to reach that state of immortality.
0: ఈ చదువులతో పాటు ఆ చదువు కూడా ఉండాలి.
1: Along with the secular knowledge, you have spiritual knowledge.
0: ఇవన్నీ కూడా మారిపోయేటువంటి, కూలిపోయేటువంటి, కాలిపోయేటువంటి యొక్క పర్వతం వంటివి.
1: All this worldly knowledge is sure to perish. It should be washed off.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఈ దైవత్వం యొక్క చింతనే.
1: థింకింగ్ ఆఫ్ ద గాడ్ ఇస్ సుప్రీం, ఇట్స్ ఇటర్నల్, ఇట్స్
0: ఇమ్మార్టల్. ఎన్నో ప్లాన్లు వేస్తుంటారు మనుషులు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ప్లాన్ ఫర్ ది ఫ్యూచర్.
0: ప్లాన్ అంటే ఎంతవరకు?
1: హౌ లాంగ్?
0: అప్పటికప్పటికి క్షీణించిపోతుంటాయి.
1: జస్ట్ దే వానిష్.
0: శాశ్వతమైనటువంటి ప్లాన్ వేయాలి మనం.
1: వి షుడ్ డివైస్ పర్మనెంట్ ప్లాన్స్.
0: ఏది మనకు శాశ్వతమైనటువంటిది?
1: వాట్ ఇస్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్?
0: దైవత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: గాడ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు దైవత్వాన్ని మరచి
1: వి హావ్ ఫర్గాటన్ గాడ్.
0: లౌకికాన్ని విశ్వసించి
1: వి గో బై దిస్ వరల్డ్.
0: అనేక కర్మల్లో మనం పాల్గొంటున్నాము.
1: వి అండర్టేక్ యాక్టివిటీ.
0: అది మన యొక్క అజ్ఞానము.
1: That is our ignorance.
0: ఈ అజ్ఞానం ఏనాడు నిర్మూలమవును?
1: That day when ignorance is
0: ఆనాడే జ్ఞానోదయం కలుగుతుంది.
1: Then you will have that jnana or wisdom.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరినీ ప్రేమించండి.
1: Love all.
0: ఎవరిని ద్వేషించకండి.
1: Don't hate anyone.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావము?
1: This is the effect of the ancient culture.
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు కట్ట కడపటికి రెండు మాత్రమే శాశ్వతం అన్నాడు.
1: వ్యాస కంపోజ్డ్ 18 ఎపిక్స్. హి హస్ సమ్మరైజ్డ్ ది ఎసెన్స్ ఆఫ్ దెమ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: ఏమిటి ఆర్ టూ సెంటెన్స్?
1: వాట్ ఆర్ ది టూ
0: సెంటెన్స్? హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఆర్ ది టూ సెంటెన్సెస్ సమ్మరీ.
0: ఈ రెండు చాలు
1: మనకి.
0: ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూ పోదాం.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఎవరికి కీడు కలిగించకుండా చూసుకుందాం.
1: నెవర్ హార్మ్ ఎనీ.
0: ఎవరిని నొప్పించకుండా చూసుకుందాం.
1: డోంట్ హర్ట్.
0: ఎవరిని బాధించకుండా చూసుకుందాం.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: సాధ్యమైనంత వరకు మన శక్తి ఉన్నంత వరకు చూసుకుందాం.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ ఎవ్రీవన్.
0: తదుపరి వారి అదృష్టానుసారంగా పోతుంటారు.
1: వి గో బై అవర్ డెస్టినీ అల్టిమేట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ విద్య ఎందుకు కూడా చక్కని ఉత్తీర్ణుడు కావాల్సిందే.
1: యువర్ బౌండ్ యు షుడ్ బి సక్సెస్.
0: కేవలం ఆ విద్య ఎందుకు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: ఆత్మ విద్య ఎందుకు కూడా మీరు ఉత్తీర్ణుడు కావాలి.
1: యు షుడ్ ఆల్సో బి సక్సెస్ఫుల్ ఇన్ అక్వైరింగ్
0: విద్యానాం ఆత్మ విద్య అన్నారు. విద్యలో యొక్క సంపూర్ణమైన తత్వం ఆత్మ విద్యనే.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఈస్ ది ట్రూ నాలెడ్జ్ ఆఫ్ ఆల్.
0: అది బ్రహ్మజ్ఞానము.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: అదే బ్రహ్మ విద్య.
1: ఇస్ బ్రహ్మ విద్య.
0: అది కోసమని నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం ప్రగుణ సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. అది ఏ మన ఆనందం. కనుక మనం ఈ త్రిగుణమును దాటి, త్రిగుణమును జయించి, మనోభావాన్ని మనం దూరం నెట్టి మనం ప్రజ్ఞాన తత్వంలో ప్రవేశించాలి.
1: వీ షుడ్ క్రాస్ ఓవర్ ద త్రీ అట్రిబ్యూట్స్. Control our mind and get into the state of awareness.
0: Enta goppa goppa padavulu yelinappudikini
1: you may occupy exalted position.
0: Adanta kudunu kontha kalame
1: they would last for only for a short time.
0: Enni vidhamainatundi tegam chesinappudikini adi kuda kontha kalame.
1: Friendships also last for limited time.
0: Enta kalam mana andamu, enta kalam mana chandamu.
1: Your beauty and the glamour, how long
0: andamu prayamu indriya shakti unnadani dikka kurorana.
1: Don't pride yourself because of your youth the beauty.
0: Andamu prayamu indriya shakti unnadani mekkaku poranna.
1: Don't pride yourself because of beauty and energy.
0: తొందరలోని ముసలితనమ్మను ముసుండ పండగ.
1: There lies before ahead of you the old age.
0: మసలలేవు.
1: You can't see.
0: కాని మసకలు.
1: You cannot see with the cataract.
0: మోగులు మడతలు పడే తల నరిచి కదా.
1: Folds on the face, grey hair.
0: ముసిలి కోతి అని పసివారు ముసిముసి నవ్వక కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ ఇన్ తమాషలో తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ కాలింగ్ యూ ఓల్డ్ మంకీస్ హియర్.
0: ఏమిటి ఈ తోలు బొమ్మ?
1: వాట్ ఇస్ దిస్ థాయ్ పపెట్?
0: ఎంతకాలం ఇది?
1: హౌ లాంగ్?
0: ఎంతకాలం ఈ పటుత్వం ఉంటుంది?
1: హౌ లాంగ్ కెన్
0: ఎంతకాలం ఈ ఇంద్రియ శక్తి ఉంటుంది?
1: హౌ కెన్ యూ బి స్ట్రాంగ్?
0: ఎంతకాలం నీకు యవనం ఉంటుంటుంది?
1: దిస్ యూత్ డజంట్ లాస్ట్ లాంగ్.
0: ఎంతకాలం ఉండదు.
1: దే విల్ నాట్ బి దేర్ ఫర్ ఎవర్.
0: మించిన మించు వలె ఒక్కతూరి వెలుతురిస్తుంది, రెండవ తూరి చీకటి కమ్ముతుంది.
1: జస్ట్ లైక్ ఎ ఫ్లాష్ లైట్నింగ్ ఇట్ షెడ్స్ లైట్ అండ్ డిసపియర్స్.
0: తెల్లవారి విచ్చినటువంటి పువ్వు సాయంకాలానికి వాడిపోతుంటుంది.
1: ద ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ ఇన్ ద మార్నింగ్ ఫేడ్స్ అవుట్ బై ది ఈవెనింగ్.
0: ఈ విధంగా శరీర తత్వాన్ని మనం కొంతవరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఇది ఏ మొట్టమొదటి అన్నప్రద ప్రాణము.
1: దిస్ ఇస్ ది ఫస్ట్ వన్, ద వన్ ఆఫ్ ఫుడ్ అండ్ వైటల్
0: స్థూలము.
1: And this is the gross body.
0: దీనిని సాధించమా మనం ఎన్నైనా సాధించగలము.
1: When once you understand this, you can achieve anything.
0: నీ దేహాన్ని నీ యొక్క అదుపులో పెట్టుకో.
1: Control your body.
0: నీ దేహాన్ని ఎవరు వచ్చి మనకు అదుపులో పెట్టరు.
1: Don't allow others to control you.
0: నీ మనసును నీవే అదుపులో పెట్టుకోవాలి.
1: You have to control your own mind.
0: నీ ఎవరు వచ్చి అదుపులో పెట్టరు.
1: And you don't expect others to control your mind.
0: ప్రతి ఒక్కటి తనకు తానే చేసుకోవాలి.
1: In fact, you have to work out for yourself.
0: ఆకలిగా ఉంటుండాలి. నీ కడుపుకు నీవే పూజించాలి.
1: When you are hungry, you have to eat for yourself.
0: నీ కడుపుకు ఇంకోరు పూజిస్తే నీ కడుపులో నిండుతుందా?
1: If someone eats on your behalf, your hunger cannot be satiated.
0: నీ ఆకలి తీరదు.
1: It will never be appeased.
0: కనుకనే అంతము ప్రాయము ఇంద్రియ శక్తిని ఉన్నందుకని
1: So don't be egoistic because of the beauty, the youth and the
0: strength.
1: How is this state of youth?
0: ఇంద్రియ నిగ్రహం చేసుకున్నప్పుడే యవనత్వం అవుతుంది.
1: That state when you have total control on the senses, that is the state of youth.
0: ఎప్పటికీ నీవు యువకునిగానే ఉంటావు.
1: You can be young eternally.
0: దీనికి నేనే నీకు ప్రమాణము.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ యూత్.
0: కానీ నాకు ఎక్కడ స్థలం లేదు కానీ లేకపోతే పరిగెత్తాలని నాకు ఆశపడుతుంటాది.
1: There is no enough of space. Swami wants to run right now.
0: అన్ని శక్తులు ఉంటున్నాయి.
1: He has got all the energy.
0: ఏ ఒక్కటి బలహీనంగా లేదు.
1: He is not weak in any sense.
0: ఎవరైనా చూస్తే 75 years అని ఎవరైనా చెప్పగలరా?
1: Can anybody imagine that భగవాన్ is 75 years old?
0: దీనికి మూల కారణం ఏమిటి?
1: What is the cause?
0: Purity.
1: Purity.
0: Patience.
1: Perseverance. Perseverance.
0: ఈ మూడింటి యొక్క మూల కారణమే దీనికి కారణం.
1: These three make భగవాన్ look young, youthful, dynamic.
0: Purity.
1: Purity, purity, 100%
0: purity. పవిత్రమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి భావమే.
1: It's so sacred and pure.
0: ఇలాంటి నిశ్చలమైన భావాన్ని పెట్టుకోండి.
1: యూ హ్యావ్ దట్ స్టడీ ఫీల్. మేమంతా
0: స్వామి భక్తులు ఉంటాము.
1: వీ సే వేర్ భగవాన్స్ డివోట్.
0: స్వామిలో ఉన్నటువంటి పవిత్రత 1000 ఒక భాగమైన మీలో చేర్చుకోవాలి.
1: సాంక్టిటీ సీక్రెట్ క్వాలిటీ ఇన్ స్వామి ఇస్ దేర్ ఇన్ యూ.
0: ఇంకా పేషెన్స్ శాంతి కావాలి.
1: అండ్ యూ వాంట్ పీస్.
0: ఎవరైనా ఏమైనా ఏవయ్యా మీరు ఎక్కడి నుంచి పొప్ప అంటాం. ఒక్క చిన్న మాట కూడా మీరు సహించుకోలేరు.
1: వీ డోంట్ గివ్ ఆన్సర్ విత్ ఎనఫ్ ఆఫ్ పేషెన్స్.
0: మంది వచ్చినా వీరందరితో ఆనందంగా మాట్లాడుతూ ఎంత శాంతంగా ఉంటాను.
1: భగవాన్ ఇస్ సో పీస్ఫుల్ బ్లిస్ఫుల్ టాకింగ్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హియర్.
0: నాకు కేవలం ఒక పని మాత్రమే కాదు.
1: నాట్ ఓన్లీ సింగిల్ జాబ్,
0: ఎన్నో పనులు ఉన్నాయి.
1: సో మెనీ జాబ్స్ హీ హాస్.
0: నా యొక్క జాబ్ ఎవరికి చెప్పడానికి కూడా వీలు కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ ప్రిపేర్డ్.
0: ఏ డిపార్ట్మెంట్ అని కూడా వీలు కాదు. సర్వ డిపార్ట్మెంట్ నావే.
1: ఆల్ డిపార్ట్మెంట్స్ బిలాంగ్ టు హిమ్.
0: ఇలాంటి తత్వం లోపల నాకు ఎంత బేజారు రావాలి.
1: నాచురలీ భగవాన్ షుడ్ బి సో బిజీ.
0: నో రెస్ట్లెస్.
1: భగవాన్
0: ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్.
0: ఆల్వేస్ బ్లిస్.
1: ఆల్వేస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: చాలా మంది బర్త్డే ఉంటాం హ్యాపీ బర్త్డే అని వస్తారు.
1: మెనీ పీపుల్ కమ్ టు భగవాన్ సేయింగ్ హ్యాపీ బర్త్డే.
0: ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీ లేని వారికి చెప్పండి హ్యాపీ బర్త్డే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ టు టెల్ దోస్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ. టెల్ దెం
0: నిమిషము బర్త్డేని.
1: బికాస్ ఎవ్రీ
0: సెకండ్ బర్త్డేని.
1: ఎవ్రీ మూమెంట్ ఇస్ హిస్ బర్త్డే.
0: ఎప్పుడు హ్యాపీని.
1: ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: అది నిజమైనటువంటి ఆనందం.
1: దాట్ ఈస్ ట్రూ బ్లెస్.
0: కనుక మీరు నిరంతరం కూడాను మా ఆత్మస్వరూపుడు నా ఎందే ఉన్నాడు.
1: ద ట్రూ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ విత్ మీ.
0: నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: దట్ ఆత్మ డివినిటీ ఇస్ విత్ మీ ఇన్ మీ అబౌవ్ మీ బిలో మీ అరౌండ్ మీ.
0: విధంగా భావించుకుంటే నీకు దుఃఖం కానీ విచారం కానీ ఎక్కడి నుంచి వస్తుంది?
1: ఇఫ్ యు హావ్ దట్ ఫీలింగ్ యు విల్ నెవర్ బి సాడ్.
0: నాకు అప్పుడప్పుడు తెలుస్తుంది
1: మిజరీ.
0: ఈ విచారం అంటారే, ఈ విచారం అంటే ఎట్టుంటారో చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ వరీ ఇస్.
0: నా దగ్గర రాదు.
1: భగవాన్ హ్యాస్ నో వరీ అట్ ఆల్.
0: దుఃఖము అంటారు. చాలా మంది ఏడుస్తుంటారు.
1: మెనీ క్రాయ్.
0: ఈ దుఃఖం అంతా ఎట్లవుతున్నారో నేను చూడాలని నాకు ఆశ.
1: భగవాన్ వాంట్స్ టు నో వై యూ క్రాయ్, ద రీజన్ ఫర్ సాడ్.
0: కానీ నాకు రాదు.
1: నో ఇంపాసిబుల్.
0: నేనేం చేస్తూ
1: వాట్ ఈస్ టు బి డన్.
0: కాబట్టి నా దగ్గరికే రావవి.
1: ఈ దే విల్ నెవర్ అప్రోచ్ భగవాన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ప్యూరిటీ ఉండటం చేతనే ఇవన్నీ రావు.
1: బికాస్ ఆఫ్ అబ్సల్యూట్ ప్యూరిటీ.
0: దురాచారములు, దుస్సంగములు, దుర్బోధనంతా ఉన్నప్పుడు అక్కడ అన్ని వచ్చి చేరిపోతాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ ఫీలింగ్, బ్యాడ్ సెంటిమెంట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
0: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో యూ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో యూ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో యూ విల్ హియర్ వాట్.
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: డూ నో యూ విల్ డూ వాట్
0: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: ఇంకా నీకు ఎందుకు చిక్కులు వస్తాయి?
1: దెన్ వై
0: ఎందుకు బాధలు వస్తాయి?
1: దెన్ యు నో పేషెంట్ ఇస్ సఫరింగ్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్.
0: దుఃఖం వచ్చినప్పుడు దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ అని తలంచుకో.
1: ఈవెన్ ద డిఫికల్టీస్ కన్సిడర్ దట్ దే ఆర్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఏ కష్టములు కలిగినా దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: ఎనీ డిఫికల్టీ కన్సిడర్ దట్
0: అన్ని మనకు గుడ్డే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: భగవంతుని యొక్క విశ్వాసం దృఢంగా పెట్టుకుంటే అన్ని మార్పులు రావాలి.
1: లెట్ అస్ స్ట్రెంగ్థెన్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: భూమిని ఆకాశంగా, ఆకాశాన్ని భూమిని కూడా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు స్కై, స్కై కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ టు ఎర్త్.
0: కనుక నమ్మకం ఒకటి చాలా ముఖ్యం ఉండాలి.
1: ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కానీ ఈనాడు నమ్మకమను రెండు నయనమ్ములేనేని అందులైరి నేడు అవనీయంతు.
1: Another today people have lost both the eyes of faith and mind. They don't believe
0: in it. In fact,
1: he has no faith in himself. Well, on whom? In whom he will report faith? Yes, he has no
0: fear. తనం తానే తెలుసుకోలేనిపోతాడు తన యందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు.
1: If you don't know yourself, how do you recognize the latent divinity within you?
0: మొట్టమొదటి తనం తాను తెలుసుకో.
1: First know thyself.
0: దైవత్వం ఈజీగా అర్థమవుతుంది.
1: It's easy to understand God.
0: కాబట్టి మీరు మొట్టమొదట దైవత్వాన్ని విశ్వసించండి.
1: Have faith in God first.
0: దైవం చేత కానటువంటి లోకంలో ఒక్కటి లేదు.
1: There's nothing that's not possible if you think.
0: కానీ అనేక మంది నాస్తికులు యాస్తికులు యాస్తికులు నాస్తికులు ఆస్తికులు అందరూ కూడా నువ్వు వాదిస్తుంటారు.
1: People go on arguing theist and atheist and atheistic theist and theistic atheist.
0: కానీ
1: but
0: అది వారికి అనుభవం లేదు.
1: They don't have experience in reality.
0: కన్నులు ఉన్నటువంటి వానికి చిన్న మినుగురుపు అయినా కనిపిస్తుంది.
1: One with good eyes vision can see the glow worm.
0: కన్నులు లేని వానికి పెద్ద సూర్యోదయమైనా కూడా కనిపించదు.
1: Whereas a blind man cannot see the sunrise, the broad daylight.
0: అదే విధంగానే
1: ఆధ్యాత్మిక
0: నేత్రం లేనటువంటి వానికి అన్ని చీకటిగానే ఉంటాయి.
1: The one without the eye of spirituality, he only feels darkness around.
0: ఆధ్యాత్మిక వెలుతురు ఒక్క చిన్న అణు మాత్రం ఉన్నా కూడా ప్రపంచాన్నంతా చూడగలడు.
1: A spark of spiritual light is enough to see the entire cosmos.
0: ఈనాడు కలి ప్రభావం అంటే ఏమిటిది?
1: What is the effect of Kali?
0: ఈ కలియుగము అన్నారు.
1: We say this age of Kali.
0: కలియుగం కాదు కలహయుగము.
1: This is not the age of Kali. కలహ, conflict. Conflict, fight for everything.
0: ఇంట్లో జగడం, ఒంటిలో జగడం, బజార్లో జగడం, ఎక్కడ చూసినా జగడమే.
1: Fight everywhere, at home, on the street, everywhere.
0: ఈ అశాంతిని మనం దూరం చేయాలి ఈనాటి విద్యార్థులు.
1: Today the students should give up that restlessness.
0: ప్రేమతో చేత అందరినీ కలపాలి.
1: And with the principle of love, make everybody join.
0: చంపివేయాలి.
1: And kill the disease.
0: విడిచిపెట్టాలి.
1: And then bury the hatred.
0: అసూయను కంపెనీ చేయాలి.
1: And then kill the jealousy.
0: ప్రేమతత్వాన్ని పెంచాలి.
1: Develop love.
0: కనుకని ఏ మానవుని యందు ఈ క్రోధము అసూయ ఉంటుందో వాడి జీవితము గుండికూడము చచ్చిన వాడితో సమానమే.
1: ద వన్ విత్ యాంగర్ అండ్ జెలసీ ఆల్మోస్ట్ లీడింగ్ ఏ లివింగ్ డెత్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: మనకు ఏ విధమైన ద్వేషమే లోపల రానికుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ హావ్ ఎనీ హేట్రెడ్ వాట్సోఎవర్.
0: ప్రేమను పెంచుకోవటమే ఈ శివరాత్రి యొక్క ప్రధానమైన లక్ష్యంగా భావించండి.
1: కీప్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆన్ దిస్ డే ఆఫ్ శివరాత్రి టు డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: కనుక ప్రేమను పెంచుకోండి.
1: గ్రో లవ్.
0: రాత్రి అంతా కూడా ఆనందంగా భజన చేయండి.
1: Throughout night, sing his glory.
0: ఈ శివరాత్రికి కొన్ని కారణాలు కూడా ఉంటున్నాయి.
1: For శివరాత్రి, there are certain reasons associated.
0: చంద్రునికి 16 కళలు.
1: Moon has 16 aspects.
0: సూర్యునికి 16 కళలు.
1: Sun also 16.
0: కానీ ఈనాడు చతుర్దశి దినము
1: on this day,
0: 15 కళలు లీనమై ఉన్నాయి.
1: 15 are gone.
0: ఒక్క కళ మాత్రమే ఉంటాయి.
1: Only one remains.
0: ఆ ఒక్క దీని లోపల మనం సుఖంగా ఎంత ఆనందాన్ని పొందొచ్చు.
1: But yet with this one remaining we can be so happy.
0: రాత్రి అంతా హృదయపూర్వకంగా చేస్తుంటే అది కూడా నువ్వు లీనమైపోతుంది.
1: If you sing his glory throughout night, even that single aspect would get merged.
0: కనుక
1: so
0: మనము ఏ పండుగలు వచ్చినప్పటికీ
1: let me manifest
0: ఆధ్యాత్మికంగా మనం లోపల తోడనక్కర్లేదు.
1: In fact, you don't need to move about thinking of spirituality alone.
0: మనకు అర్థం కాదు అది.
1: You cannot understand.
0: కేవలం ప్రేమించటమే సులభమైన మార్గము.
1: The path of love is easiest.
0: అందరినీ ప్రేమించు.
1: Love all.
0: నీకు ద్వేషుడే ఉండడు.
1: Then you, nobody will hate.
0: నిజంగా నేను చెప్పాలనుకుంటే నాకు ద్వేషమనే వాడే ఎవరు లేరు.
1: In fact, no one will hate Bhagavan.
0: నేను ఎవరికి ద్వేషిని కాదు.
1: He doesn't hate anybody.
0: నాకు ఎవరు ద్వేషం లేదు.
1: Therefore, no one hates.
0: కాబట్టి నాకు కోపం ఎక్కడ వస్తుంది?
1: So there is no question.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా భావిస్తుంటారు.
1: Some students also consider.
0: స్వామికి ఏమో కోపం వచ్చింది, మాతో మాట్లాడటం లేదు, అట్లా ఇట్లా అనుకుంటుంటారు.
1: Some students feel that Swami is angry with us, therefore he is not talking.
0: నాకు ఎవరిపైన కోపం లేదు.
1: He is not angry with anybody.
0: కానీ వారిని మార్చే కోసం,
1: టు కరెక్ట్ యూ,
0: వారిని కరెక్ట్ చేసే కోసమని,
1: టు కరెక్ట్ యూ,
0: రెక్టిఫై, నేను ఆ విధంగా ఉంటాను.
1: సమ్ టైమ్స్ హి ప్రిటెండ్స్ టు బి యాంగ్రీ.
0: ఇప్పుడు జబ్బు వచ్చినటువంటి మందు ఇవ్వాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ ఫాల్ సిక్ యూ షుడ్ బి
0: మందుతో పాటు పథ్యం కూడా పెట్టాలి.
1: మెడిసిన్ అండ్ డైట్ రెగ్యులేషన్ షుడ్ గో టుగెదర్.
0: ఆ పథ్యం లేకపోతే మందు మాత్రం తిని ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ డైట్, మెడిసిన్ ఇస్ ఆఫ్ నో వాల్యూ.
0: డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు.
1: హియర్ వి హావ్ డయాబెటిక్ పేషెంట్.
0: అతనికి ఇంజెక్షన్ ఇస్తుంటారు.
1: దే హి టేక్స్ ఇంజెక్షన్ ఎవ్రీ డే.
0: కానీ ఇంజెక్షన్ ఇచ్చి తిరిగి అన్ని తీపులంతా తింటుంటే ఎతనయం అవుతుంది.
1: గివింగ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ యూ కెనాట్ గివ్ హిమ్ స్వీట్స్.
0: ఈ మందులతో పాటు పథ్యం కూడా ఉండాలి.
1: అలాంగ్ విత్ ది మెడిసిన్ డైట్ కంట్రోల్ ఇస్
0: డైట్ కంట్రోల్ కూడా చేయాలి.
1: డైట్ కంట్రోల్ ఇస్
0: ఇంపార్టెంట్. అప్పుడే ఇది నివారణ అవుతుంది.
1: దెన్ దేర్ విల్ బి టోటల్ క్యూర్.
0: కనుకనే వారికి కొన్ని కొన్ని మనోమార్పులు తెప్పించే నిమిత్తము నేను అప్పుడప్పుడు క్వైట్ గా ఉంటాను.
1: టు మేక్ సర్టన్ కరెక్షన్, రెక్టిఫై ది మిస్టేక్, స్వామి రిమైన్స్ క్వైట్.
0: లేకపోతే వాళ్ళు మితిమీరి పోతారు. అందులో కలియుగ యువకులు అనేటువంటి వాళ్ళు చెప్పడానికి వీలు కాదు.
1: యంగ్స్టర్స్ వీ కెనాట్ ప్రెడిక్ట్ హౌ దే బిహేవ్.
0: అనేక రకమైనటువంటి క్రోధములు, కొన్ని ద్వేషములు పెరిగిపోతుంటాయి.
1: ఓ దెర్ బి మోర్ ఆఫ్ హేట్రెడ్
0: ఇది వాళ్లకు వాళ్ళని నాశం చేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే రూయిన్ యు ఆర్ రోగం
0: పెరగకూడదు, ద్వేషం పెరగకూడదు, ప్రేమ పెరగాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హేట్రెడ్ షుడ్ నాట్
0: ఎంత ప్రేమ పెరుగుతుందో
1: గ్రో
0: మనిషి అంత సుఖాన్ని పొందుతాడు.
1: యాజ్ లవ్ గ్రోస్ మోర్ అండ్ మోర్ యుల్ బి హ్యాపీ మోర్ అండ్ మోర్
0: ఎంత ప్రేమను పెంచుకుంటావో అంత ఆనందానికి సమీపుడైపోతుంటావు.
1: యాజ్ యు డెవలప్ లవ్ అండ్ మోర్ యుల్ బి క్లోజర్ అండ్ క్లోజర్
0: దైవం పైనే కోపాన్ని పెంచుకుంటే హిరణ్యకశిపుడు ఏమైనాడు?
1: What happened to Hiranyakashipu? Full of anger.
0: Ravanasura emainadu?
1: What happened to Ravanasura?
0: Duryodhana emainadu?
1: What happened to Duryodhana?
0: Kattagattiki vamsame nasanam
1: chesthunnaru. Ultimately they ruined their clan.
0: Premanu penchukunnatundi pandavulu emainaru?
1: Pandavas, what happened to him?
0: Pancha pandavulu aidu sirasulato sukakshemanni pondirincharu.
1: And all the five pandavas were safe and secure.
0: Enni kashtamulu kaliginayi variki?
1: They faced so many difficulties.
0: Enni badhalu sambhavinchayi?
1: So much of suffering.
0: Kani vaalaku bhagavantuni premane samrakshistu vachindi.
1: But their love for God protected them throughout.
0: కనుక భగవంతుని ప్రేమించండి.
1: లవ్ గాడ్
0: అప్పుడే మీకు సర్వం కూడా సంసిద్ధమై సంతోషాన్ని పొందుతారు.
1: దెన్ యూ కెన్ అటైన్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ప్రేమతత్వాన్ని మాత్రమే ఈనాడు ఎక్కువగా మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్, ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ముదిత మనసు.

ब्रह्म है उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెదునువాడు మరువబోకుడు

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Pratina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థం యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్ల వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtra Ainatvanti Mahaniyulu Tamayokka Anubhutu Nundi Avibhavinchinatvanti Yokka Satya Suktule Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vit Anatvanti Dhatu Nunchi Pochinatvanti De Vedamul.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendukudanu trilokamulu yendukudanu manavu yokka yoga kshemamunu guhinchi divya jeevitanni gurinchi aneka vidhamuluga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulanetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmaatmakama mochamunu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundeetundi.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity was limited in its population.
1: Itti vedam dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamainatvanti aadarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatvanti vedamulanu ekamainatvanti vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరియే ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening.
1: రెండవది అనుశ్రవణం.
0: Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh గమనము.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది, నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగమ ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు, ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలినటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: హ్యావింగ్ లెఫ్ట్ దేర్ హోమ్స్ ద కపుల్ షుడ్ ట్రావెల్ నార్త్.
1: ఎంతవరకు మరణించినంత వరకు కూడా ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: అంటిల్ దే డై దే షుడ్ వాక్ అలాంగ్ నార్త్ డైరెక్షన్.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: దే షుడ్ నాట్ లివ్ ఎట్ ఎనీ ప్లేస్ వేర్ దేర్ ఆర్ వాల్స్ అండ్ ద రూఫ్.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండలి వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ దేవర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ యాడింగ్ ఆన్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: Yavaraina daya dakshinam galinatti grihasthulu veeriki bhojanam pettarante tattalo techi pettakoddu.
0: Anyone with compassion cannot serve food on a place.
1: లేకు వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: They should not dine at others' residences.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకుని,
0: it should be carried on a leaf.
1: దానిని బయటనే భుజించి,
0: they should eat outside.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: Strict austerities are observed in this stage of vanaprastha.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు, ఈ మాలకు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషాత్మనకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషాత్మనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ సుప్రీం
1: పరాభక్తి. వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మికులకు సరి అయిన గమ్యము, ఇదియే సరి అయిన ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము, అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యుక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇంటూ త్రీ.
1: మొట్టమొదటిది,
0: ద ఫస్ట్,
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ యూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి,
0: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
1: పరిశీలించి,
0: ఎగ్జామిన్
1: దానిని అనుభవించి,
0: ఎక్స్పీరియన్స్
1: ఇది అవసరమైనది కాదు
0: అండ్ దెన్
1: అని దానిని తోసివేసి,
0: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్,
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి,
0: హ్యావ్ ది విజన్ ఆఫ్ నాద బిందు,
1: నాద బిందు,
0: నాద బిందు.
1: తదుపరి
0: లేటర్
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వంని గురించి, హంసత్వము,
0: హంసత్వ
1: గురించి,
0: అబౌట్ దాట్ హంసత్వ.
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
0: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఈ
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మచ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
1: దాని యందు మనసును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
1: రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా,
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ, పంచప్రాణ, పంచభూత, పంచకోశము, మనసు, బుద్ధి, చిత్తము, అంతఃకరణ, జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ 5 senses, 5 life breaths, 5 elements, 5 life sheets, ద మైండ్, బాడీ, ఇంటెలెక్ట్, ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్కదాన్ని కూడా చక్కగా పరిశీలించి
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్,
1: ఇది ఏది కూడా నేను కాదు, నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ,
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రం గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ,
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్,
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
0: అండ్ ద నాలెడ్జ్ దట్ ఇస్ రియల్ ఆత్మ,
1: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
0: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్,
1: ఇది ఏ సాంఖ్యం యోగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ,
1: అనగా
0: మీనింగ్
1: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
1: తదుపరి అమనస్కము,
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూసినటువంటి ఈ ప్రపంచమంతా కూడాను, దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతా కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు, రెండవది లేదు, అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది 5 elements ఓవర్ దేర్, ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్. ఓన్లీ వన్ బ్రహ్మ, నాట్ టూ, ఇట్స్ ఓన్లీ వన్
1: బ్రహ్మ. బ్రహ్మనే
0: ది ఎంటైర్ క్రియేషన్,
1: రెండో పదార్థమే లేదు.
0: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్.
1: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
0: We don't have that mind to think that deep enough.
1: Sankalpa vikalpam undinappude ee jagattulo anantam kanipistundi.
0: When there are thoughts and counter thoughts, you find the infinity over there.
1: Anantam leka ekanga undinappudu manasse ledu.
0: When that infinity becomes only unity,
1: edi chusina brahmane,
0: whatever you see is
1: brahmane, edi vinna brahmane,
0: whatever you listen to is brahmane,
1: edi darshina brahmane,
0: whatever you think is brahmane,
1: edi palikina brahmane,
0: whatever you speak
1: is chesina brahmane,
0: whatever is done is brahmane,
1: ekkada nadchina brahmane,
0: wherever you go is brahmane.
1: కనుకని అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనేలేదు.
0: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్ దేర్ ఇస్ నో మైండ్.
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
0: వన్స్ యూ ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్, దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు, కనుకనే ఇది అమనస్కము అన్నారు, అనగా మనసు లేనటువంటి స్థితి.
0: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్, ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
0: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్.
1: ఆ ప్రేమనే సత్యము.
0: దట్ లవ్ ఈస్ ట్రూత్.
1: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ ది హోల్ వరల్డ్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్.
1: ఒక ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుండాలి.
0: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్,
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్ సెర్చింగ్.
0: కృష్ణ హాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హాస్ కమ్.
1: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
0: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
0: సిన్స్ హాస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఎదురు వచ్చింది రాధ.
0: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
0: యశోద ఆస్క్డ్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
1: అన్ని వీధులు తిరిగాను.
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇంటూ చూచాను.
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: నీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: డిడ్ యూ సీ హిమ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
0: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
0: ఇన్ ఎ మూమెంట్స్ టైమ్ కృష్ణ అపియర్డ్ దేర్.
1: చూచింది యశోద.
0: యశోద సా.
1: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
0: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
0: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
0: I consider so long that no love exceeds.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
0: I'm highly egoistic because of the feeling that no one would love as much I love him.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
0: I could never understand the mighty power of your love.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
0: You find the manifestation by mere thought of that.
1: అయితే ఈ ప్రేమ ఎట్టిది? రాధ ప్రేమ.
0: What sort of love is that of Radha?
1: పరిశుద్ధమైన,
0: pure,
1: పవిత్రమైన,
0: sacred,
1: అహంకారరహితమైనటువంటి ప్రేమ కనుకనే అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
0: Egoless. Therefore Krishna manifested there.
1: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే, ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
0: If there is any trace of ego in her heart, she might pray for hours and days, months and years. God will never appear.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రమును నాకు తెరిపించావు.
0: యశోద caught hold of the hands of Radha and said, You opened my eyes because I was always in darkness of this.
1: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
0: In this world there are many many lots of people who love Krishna more than I love him.
1: కరక నేని నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలము.
0: I consider that my love is supreme and topmost.
1: ఇది నా పొరపాటు.
0: It's my mistake.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
0: యశోద asked Radha to teach the same principle of love.
1: రాధా చెప్పింది, అమ్మా, ఇది ఒకరు బోధించేటువంటిది కాదు.
0: Radha said it
1: can ఒకరు దీనిని అందించేటువంటిది కాదు.
0: It can be passed on by anybody.
1: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ఫుల్ లవ్.
1: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
0: కృష్ణ రిటర్న్
1: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని
0: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ పెట్టినది తినవు.
0: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: ఒల్లల పుట్టల్కును పోయి పట్టెళ్ళుగా లోగుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ఫుల్ ఆఫ్ బటర్.
1: నే పెట్టితే తినవు వెన్న.
0: యూ డోంట్ ఈట్ ద బటర్.
1: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
0: వి హావ్ సో మచ్ ఆఫ్ బటర్.
1: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
0: యూ డోంట్ ఈట్ అవర్ ఓన్ బటర్.
1: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకుని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
0: దో పీపుల్ ఆర్ హంటింగ్ యూ, దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ యూ, స్టిల్ యూ ఈట్ ఇన్ సీక్రెట్.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
1: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద మదర్, ఇట్ ఈస్ నాట్ హిస్ హోమ్ దట్ ఆర్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది డివోటీ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుకనే అహంకారరహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే, క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ వన్స్ వీ డెవలప్ దట్ ఈగోలెస్ సీక్రెట్ ప్యూర్ సెల్ఫ్లెస్ లవ్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైమ్.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
0: డివోటీ సఫర్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ అటాచ్మెంట్.
1: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
0: ప్రయర్ టు మిలియన్స్ ఇయర్స్ అగో,
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
1: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
0: సన్ బర్స్ట్ ఇన్ టు పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
0: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
0: ది మిల్కీ వే,
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
0: దే ఆర్ ఆల్సో ద పీసెస్ ఆఫ్ ద సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
0: దెన్ వెన్ కెన్ యూ డిసైడ్?
1: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
0: వెన్ దేర్ ఇస్ ఎ ఫామ్ దేర్ ఇస్ ఎ బర్త్ అండ్ డెత్.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటుంది.
0: దో ద ఫామ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
1: ట్రూత్ ఉన్నాడు.
0: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
0: వీ హావ్ గివెన్ ఎ నేమ్ ఆవు కౌ.
1: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
0: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్ ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
1: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
0: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డై.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
0: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఈస్ గాన్.
1: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలి,
0: వన్ షుడ్ బి ఇన్
1: సత్యాన్ని అన్వేషణ సల్పాలి. కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
1: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
0: వెన్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్ వేర్ డు యూ సర్చ్?
1: ఏని చోటైతే మనం అన్వేషించాలి?
0: ఎట్ ఎ ప్లేస్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు కానీ సత్యం నాశనం కాదు.
0: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యూ స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
0: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
0: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటాది.
0: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటాది.
0: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటాది.
0: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
0: అవేర్నెస్.
1: అవేర్నెస్.
0: అవేర్నెస్.
1: దానికి ఒక కాన్షియన్స్.
0: కాన్షియన్స్.
1: కాన్షియస్నెస్.
0: కాన్షియస్నెస్.
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటాది.
0: ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్
1: ఏ రూపమని దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
0: హౌ డు యు డిసైడ్ ఇట్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్క సత్యమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతి లోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక సప్తాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక సప్తాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
0: వితౌట్ ఇన్ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
1: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను జాగ్రత్త స్వప్న సుశక్తిలో ఎందుకూడను
0: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్ స్లీప్
1: అరమరాలు లేకుండా ఎప్పుడు
0: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
1: తరచుగాను
0: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
1: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
0: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
1: అనగా ఈ పంచేంద్రియములతో కానీ
0: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ పంచభూతములతో కానీ
0: నాట్ విత్ ది ఫైవ్
1: పంచకోశములతో కానీ
0: నాట్ ఫైవ్
1: పంచ ప్రాణములతో కానీ
0: నాట్ ఫైవ్ లైఫ్
1: కూడినది కాదు ఈ తారకం.
0: తారకం ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
1: ప్రాణ అపాన
0: అపాన
1: వ్యాన
0: వ్యాన
1: ఉదాన
0: ఉదాన
1: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
0: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ.
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
0: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
0: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మని.
0: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: ఫార్మ్స్. అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మని.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
0: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
0: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
0: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్?
1: ఈ మ్యాటర్ అని బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
0: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీ ఇస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్.
1: ఫోర్ లక్స్ సోప్స్.
0: ఫోర్ లక్స్ సోప్స్.
1: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్.
0: నైన్ టూ ఇంచెస్ నెయిల్స్.
1: టూ బకెట్స్ ఆఫ్ వాటర్.
0: టూ బకెట్స్ ఆఫ్ వాటర్.
1: వన్ బకెట్ ఆఫ్ చున్నాము.
0: వన్ బకెట్ ఆఫ్ చున్నాము లైన్.
1: 900 మ్యాచ్ స్టిక్స్.
0: 900 మ్యాచ్ స్టిక్స్ ఫాస్ఫరస్.
1: తర్వాత 5 పెన్సిల్స్ లెడ్
0: అండ్ లెడ్ ప్రెసెంట్ ఇన్ 5 పెన్సిల్స్.
1: ఆ పైన 8 సెల్స్ యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది.
0: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 రూపీస్ వేల కూడా ఉంటుండదు.
0: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 రూపీస్.
1: 2 రూపీస్ మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
0: విత్ దిస్ 2 రూపీస్ ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
0: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందని?
0: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
1: అదే బ్రహ్మతత్వము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
0: The vibration enters into the womb of the mother when the child is 4 months 9 days.
1: 9 days. అప్పుడే ఈ వైబ్రేషన్ ఇక్కడ ప్రారంభమవుతుంది, ప్రాణశక్తి.
0: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
0: టిల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఇది ఒక ఓవల్, ఇది కూడా కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్.
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
0: యాజ్ వైబ్రేషన్ ఎంటర్స్ ఇట్ స్టార్ట్స్ మూవ్మెంట్.
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
0: యాజ్ ఇట్ స్టార్ట్స్ టు మూవ్ ఇట్ బికమ్స్ ఓవల్.
1: ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందా?
0: వేర్ ఫ్రమ్ యు గెట్.
1: తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా?
0: హ్యాస్ మదర్ సెంట్ ఇన్ ఎనీవే?
1: ఎవరు పంపించేటువంటిది కాదు.
0: నో వన్ కెన్ సెండ్ ఇట్ ఇన్.
1: ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
0: ది ఎనర్జీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్ విత్ ఇన్.
1: ఈ మ్యాటరు ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
0: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
0: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
0: మాయా.
1: ఇటువంటి రెండింటి యొక్క చేరిక అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది.
0: దేర్ఫోర్ కాంబినేషన్ ఆఫ్ బ్రహ్మ అండ్ మాయా ఇస్ తారకం.
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
0: వీ టేక్ ఇట్ ఎస్ ఎ హ్యూమన్ లైఫ్.
1: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
0: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
0: హియర్ యూ ఫైండ్ ద మైక్.
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
0: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది.
0: దెర్ ఈస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను
0: భగవాన్ స్పీక్.
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
0: వెన్ దెర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
1: ఈ మైక్ ఏ మ్యాటర్.
0: మైక్ ఇస్ మ్యాటర్.
1: కరెంట్ ఎనర్జీ.
0: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
0: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫార్మ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
0: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుండదో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
0: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
0: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైనా.
0: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైనా.
0: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
0: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
0: వితౌట్ లవ్ యు కెనాట్
1: ఎనీ. వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
0: యు మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యు కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
0: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
0: Don't see here.
1: Inside చూడండి.
0: See within, inside.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
0: Outer vision is useless.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
0: Every moment you see outward.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
0: But see within, inward.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
0: And once you see within.
1: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
0: Then you will see your true form within.
1: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
0: సో యూ షుడ్ నాట్ లుక్ అవుట్ వర్డ్, యూ షుడ్ లుక్.
1: బయట ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
0: ఆల్ దట్ ఇస్ అవుట్ సైడ్ ఈజ్ యూస్లెస్.
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: యాజ్ ద మాస్టర్ ద హౌస్ హోల్డర్.
1: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
0: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
0: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటివి తెలియదు.
0: సర్వెంట్స్ సీ ఓన్లీ ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
2: హూ ఇస్ ద వన్ దట్ సీన్స్ అవుట్ సైడ్?
1: కేవలం లేబరే.
2: ఓన్లీ లేబర్.
1: కేవలం ఇంటి పని మనిషే.
2: ఓన్లీ సర్వెంట్స్.
1: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
2: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
2: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
1: ఈ విలువైనటువంటి వద్ద వేయడం మనకి మాటకి ఇవ్వమే విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
2: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్, ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
2: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ee lopalani enta viluvainatuntiga untunnayi.
2: Most
1: tarakamu ee sankhyamu amanaskamu idi maha viluvainatunti okka vajramulu vantivi.
2: So most valuables, the tarakamu, sankhyamu, amanaskamu are present within you. They are within you.
1: Kaani neeku teliyatam ledu.
2: But you do not know.
1: Kaaranam emti?
2: Why?
1: Nee owner ku sambandham kaaledu.
2: Because you have not become an owner yet.
1: Nee owner ku sambandham ayipothe neeku kuda ee viluvainatuntivi chudaniki avakasam untundi.
2: Then once you become owner, you can see all the
1: owner evaru? పరమాత్ముడే.
2: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మకి సంబంధమైనటువంటి వాడిగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
2: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్, యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
2: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
2: హౌ టు డెవలప్ ఇట్?
1: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
2: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
2: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానుని చూడాలని నీవు పోతున్నావు.
2: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
2: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
2: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింప చేయలేదు.
2: ఇట్ విల్ నాట్ పర్మిట్ యు గో ఇన్.
1: అప్పుడు నువ్వేం చేయాలి?
2: దెన్ వాట్ షుడ్ యు డూ?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
2: వెన్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దట్ అల్సేషియన్ డాగ్ మాయ.
1: అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
2: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.

0: ప్రవేశించడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దట్ అల్సేషియన్ డాగ్ మాయా, యూ కెన్ గెట్ ఇన్.
0: లేక
1: అదర్వైజ్
0: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
1: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
0: అప్పుడు పైనున్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
1: Then master will come and watch.
0: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
1: Then he will say, hello, you are here, he'll come down.
0: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకుంటే కుక్క ఏమన్నారు.
1: When once he comes down, escorts you in, you need not be troubled.
0: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నారు.
1: When once the master is there,
0: you enter ga potiva ninnu lokal raanivadu.
1: If you go alone, the dog will attack you. With the owner, it will not.
0: Adi bolam atashaka annitiyandu sarvasakshiga undetundi bhagavantudu unnata sthayilo untunnadu.
1: Therefore God the eternal witness is present at a higher level.
0: Adani entrance lopala maya anetundi dani niyaminchadu.
1: At the entrance he appointed this maya.
0: Ee mayanu vasam chesukotame gnanamu.
1: To have a control over this maya is jnanam.
0: Maya ni etta vasam chesukovali.
1: How to have control?
0: Maya evaru nirminchinatvantidi?
1: Whose creation is maya?
0: Yajamanudu nirminchinatvantidi. Ee dog ni yajamanudu pettukunnadu akkada.
1: This dog is appointed, kept there by the master.
0: Karukane yajamanudu yokka tattvanni nee gurinchi cheppukuntunte appudu ee maya ninnu lokalu vidustundi.
1: When once you know the master very well, you will not be affected by this maya.
0: Taanu yajamanudu okkate ainatvanti okka tattvanni taanu gurinchi cheppukovali.
1: Then you have to introduce yourself that you and the master are
0: advaita darshanam gnanam annaru.
1: This vision of non-dualism is true wisdom.
0: Attu lekunda
1: otherwise
0: kinda nunchi Rama Krishna Govinda Narayana ani kekara vesthe aa yajamanudu mundu vachi chustadu.
1: Or you can shout from the bottom, from below, shout to the pitch of your voice.
0: Appudu Rama Krishna,
1: he himself will come down.
0: Ninnu venta teeskoni potadu.
1: He will escort you inside.
0: Appudu ee maya ninnu emi cheyadu.
1: Then you will not be affected by
0: maya. Kalukane aa yajamanunni bhagavantunni pondalanukunte oka vaipuna gnanamu leka maroka vaipuna bhaktiyo ee rendintlo edo okati untunte tappak nee yajamanunni chudavachu.
1: Therefore in order to see the master god himself, either you should have jnana wisdom or bhakti devotion.
0: కనుకనే ఎరుకు మరపుండుకున్న జాగ్రత్త నిమిత్తము స్వప్న సుషుప్తిలో, ఎరుకు మరపు స్వప్న సుషుప్తులు ఎందుకు నిరంతరం కూడా దైవ చింతనతోనే ఉంటుంటాము. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంటిలో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్ట నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్ట పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
1: లిసనింగ్ టు దిస్ you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the
0: subjects. ee sandeham ku avakasame ledu.
1: Never doubt.
0: నీవు చేస్తున్న పనంతా కూడా భగవంతుని పనిగా భావించు.
1: Consider every act as divine.
0: వంట చేస్తున్నావు,
1: you cook.
0: పాత్రకు తగినటువంటి ఒక పదార్థం వెయ్యి.
1: Have the material equal to that of the vessel.
0: వంటకు తగిన మంట పెట్టు.
1: And have the flame needed.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
1: ఇది వెసల్ ఈ స్మాల్,
0: దీంట్లో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
1: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
0: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
1: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ద స్మాల్ వెసల్ విత్
0: పరిశీలన,
1: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్.
0: అంతేకాకుండా వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
1: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
0: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికి చాలా మాడిపోతుంది.
1: If the vessel is so small but the flame is in excess, everything will spoil.
0: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణ తీస్తూ రావాలి.
1: Until it reaches final stage, you should extinguish fire gradually.
0: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
1: When once you cross the river, you don't need the boat.
0: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
1: When once cooking is over, you don't need the fire any longer.
0: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
1: You need food until hunger is satiated.
0: అన్నం నీకు అక్కర్లేదు.
1: When once hunger is appeased.
0: అదే విధంగా దైవానుగ్రహం పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సిందే.
1: Until you are the recipient of God's grace, you must do everything.
0: నీరుదాటి తెప్ప నిప్పులో పడవేయు నేటి భక్తి అంత బూటకములు.
1: After crossing the river, they will put the boat in fire and burn it.
0: మన గ్రాట్యుస్ వరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దానికి గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు.
1: You should express gratitude in this boat because it helped you so that others also can make use of it.
0: ee paropakara sambandhamainatundi yokka prabhavamu ee teppa paina manam choopali.
1: And we should show this sort of expression of
0: gratitude. Kaani nenu daatinaanu kadani aa teppanu oyi nippulo vesthe emi prayojanamu.
1: I have finished my job and if you burnt it off, what is the use of it?
0: Kaadu kaadu, bhagavat tattvanni manam anubhavinchin tarvata

0: తెలుసుకోమను ఆనందాన్ని ఆ భగవతత్వంలో లీనం కావాలి.
1: When once you recognize this spirituality, you experience yourself.
0: So, నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
1: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
0: way. అన్నసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైన మాటలు ఎందుకు అభివృద్ధి చేసుకోకూడదు?
1: You make use of all useless words and useless vain
0: useless
1: talk.
0: Useless.
1: It's useless, useless, 100% useless.
0: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
1: we should not use such useless
0: words. You చదవాల్సిన చదువు కరెక్ట్ గా.
1: Read what you are supposed to.
0: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
1: When you find time, entertain sacred thoughts.
0: అది ఏ నిజమైన ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక సుప్రాసక్తులు అది ఏ నిజమైన ఎరుక.
1: దట్ ఈస్ ట్రూ అవేర్నెస్. ఎరుక
0: అవేర్నెస్ అంటే ఏంటి?
1: వాట్ ఈస్ అవేర్నెస్?
0: అదే చిత్.
1: దట్ ఈస్ చిత్.
0: ఆ చిత్ అంటే ఏమిటి?
1: వాట్ యూ మీన్ బై చిత్?
0: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
1: దట్ ఈస్ కాంప్రిహెన్సివ్ టోటల్
0: విజ్డమ్.
1: ఇట్స్ ఎ టోటల్ విజ్డమ్.
0: కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా మనకు చెందలేకపోతుండదు.
1: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
0: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుండాలి.
1: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఈస్ వేస్టెడ్.
0: అంతేకాదు ఏ చిన్న మాట అయినా కూడా అన్నెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
1: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసరీ వర్డ్స్.
0: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
1: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
0: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వానిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది ఆఫ్ షేర్ ఉంటుండాలి.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎ సిన్, వేర్ ద అదర్ మ్యాన్ హాస్ కమిటెడ్ ఎ సిన్. యెస్, యు వాచ్ ఇట్, దేర్ ఫోర్ యు హావ్ కమిటెడ్ హాఫ్ ఆఫ్ ద సిన్.
0: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
1: సో ఇన్ వేదాంత దేర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
0: మహా నిండు సభ లోపల
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
1: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
0: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
0: కానీ భీష్ముడు ఉన్నాడు.
1: దట్ ఇస్ భీష్మ.
0: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
1: ద్రోణాచార్య.
0: కృపాచార్యుడు.
1: కృపాచార్య.
0: అందరూ కూడా ఉంటున్నారు.
1: ఆల్ వర్ దేర్.
0: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
1: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
0: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
1: కృష్ణ సెడ్ లేటర్,
0: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
1: భీష్మ యువర్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
1: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
0: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
1: యూఆర్ నాట్ మియర్లీ టీచర్, యూఆర్ ఎ గురు.
0: ఆచార్యులు మీరు.
1: యువర్ ఆచార్య.
0: ఆచార్యుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
0: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదే.
1: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్, యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
0: దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము.
1: దేర్ ఫోర్ ద సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధనుడు.
0: ఈ పాపాన్ని పురుకులనిపించినటువంటి మీకు పాపమే.
1: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్,
0: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
1: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్, ఇట్స్ ఆల్సో సిన్.
0: వీడు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
1: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వైలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ హావ్ ఆల్సో.
0: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడాను ఏమి ఏమాత్రము జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
1: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
0: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొలిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
1: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged him to commit this sin, they are all sinners.
0: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
1: Is not the one who merely commits a mistake.
0: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who does not correct it.
0: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
1: The one who watches the sin.
0: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
1: The one who encourages.
0: కనుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకని కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
1: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
0: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
1: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఎరోస్ ఫర్ 56 డేస్.
0: మహాజ్ఞాని తాను,
1: వన్ ఆఫ్ విజ్డమ్.
0: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
0: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
1: హ్యావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
0: ఇంకా ద్రోణాచార్యుడు,
1: ద్రోణాచార్య
0: మహా ఆచార్యుడు, తను
1: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య.
0: కట్టగడపడికి ఏమైపోయినారు?
1: వాట్ హ్యాపెన్డ్ అట్ ది ఎండ్?
0: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
1: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రా టు ది పాండవస్ అండ్ కౌరవస్.
0: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహా. చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
1: When Dharmaraja said, Ashwatthamahataha, Kunjaraha softly, Dronacharya left the body there only.
0: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణమే.
1: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కానీ ఈ యొక్క మూడు వ్యాహమోహన్ ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
1: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
0: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
1: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
0: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
0: ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
1: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
0: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు మంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రణ యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, ఇన్ ఆల్ ది ఫైవ్ ముద్రాస్ ఆర్ ది సైన్స్, ఇఫ్ వీ గాట్ దట్ వన్ పాయింట్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, గాడ్ విల్ మేనిఫెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వులు యందు ఉంటుండాలి.
1: దట్ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు.
1: అర్జున ఇసే
0: కృష్ణుడు.
1: కృష్ణ
0: అర్జున,
1: అర్జున
0: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించావేమో.
1: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
0: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
1: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
0: మామను స్మర యుద్ధచ,
1: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
1: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
0: నేను చూసుకుంటాను.
1: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
0: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
1: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్ హి.
0: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
0: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
1: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
0: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
1: చతుర్దశి అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
0: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్
0: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమనుకుందాం.
1: యు డోంట్ గో కృష్ణ యాజ్ ఎన్ ఎమిసరీ.
0: రాయబారమే నువ్వు చేయవద్దు అన్నాడు.
1: నథింగ్ లైక్ ఎన్ అంబాసిడర్ ఆర్ కాంప్రమైజ్.
0: అలాంటి వాడు రేపటి దిన యుద్ధం అనేటప్పటికే కృంగిపోయాడు.
1: వెన్ ద వార్ ఇస్ టు టేక్ ప్లేస్ ద నెక్స్ట్ డే హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ అండ్ డమ్.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: టు ఎంకరేజ్ హిమ్, టు గివ్ హిమ్ ఆల్ ద కరేజ్. దట్ ఈస్ ది టీచింగ్.
0: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్, హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద ఫార్.
0: చీకటి అయిపోయింది.
1: ఇట్ వాస్ పిచ్ డార్క్.
0: ఇంటికి వెళదామని తిరిగారు.
1: దే వర్ రిటర్నింగ్ హోమ్.
0: అర్జున, అర్జున ఆ నెమలి ఎంత అందంగా ఉంటుండదో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ టు చేంజ్ హిస్ మైండ్, కృష్ణ టోల్డ్ అర్జున, సి దట్ పీకాక్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: అవును స్వామి, చాలా అందంగా ఉంది ఈ నెమలి అన్నాడు.
1: దిస్ పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్ స్వామి.
0: అయ్యో పిచ్చివాడా, అది నెమలి కాదు.
1: నో ఇట్స్ నాట్ పీకాక్.
0: అది పెద్ద గరుడ.
1: ఇట్ ఈస్ గరుడ ద బర్డ్.
0: అవును స్వామి, అది గరుడే.
1: హి సెడ్ యెస్ స్వామి, ఇట్స్ ద బర్డ్.
0: మరి వీప్ పైన చుట్టాడు.
1: ఈ ప్యాటెడ్ ఇవ్ ఆన్ ద బ్యాక్.
0: పిచ్చివాడా, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
1: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్, బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
0: ఇది పావురము అన్నాడు.
1: ఎస్ ఇట్ పిజియన్.
0: అవును స్వామి, పావురమే.
1: హి సెడ్ యెస్ ఇట్ ఇస్.
0: నీకు బుద్ధి లేదా?
1: ఆర్ యు ఫూలిష్?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: డోంట్ యు డిస్క్రిమినేట్.
0: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
1: వేర్ ఆర్ యు థింకింగ్?
0: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
0: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
1: దెన్ అర్జున సార్,
0: కృష్ణ,
1: కృష్ణ
0: అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a peacock, you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: ఆనందమైపోయి నా వాక్యములపైన ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: Tala gattiga ottadu.
1: Then he pressed his
0: Manmana bhavat bhakto madhyaji mam namaskure mami vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu naa bhaktudu.
1: Now you are my devotee.
0: Edadampa.
1: Let's go now.
0: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్,
0: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
1: Or else what is the fun of teaching Gita to him if he has no such faith?
0: Kanukane motta motta ee vedantam paina goppa vishwasam raavali.
1: Therefore, on this Vedanta, one should have
0: intense faith.
1: When once your strong, intense faith, will be able to
0: conduct
1: act. Let it be
0: anyone.
1: With total faith.
0: నిరంతరమైనటువంటి యొక్క చింతనతో
1: కంటిన్యూస్ థాట్
0: స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్ విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యు ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపనే ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
0: పంచభూతములు
1: ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచేంద్రియములు
1: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
1: ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
1: ఫైవ్ లైఫ్
0: 20 అయిపోయింది. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నాలుగైంది.
1: ఫోర్
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
1: ద లైఫ్
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్
0: 25 అంకెలతో కూడినటువంటిది కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
1: ఇట్ డజన్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: ఇఫ్ యు నో ఇఫ్ యు వాంట్ టు నో ఇట్ సో ఈజీ సింపుల్.
0: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: It may be even difficult to press the petals of the rose flower. కానీ
0: వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: But to follow Vedanta is much easier than that.
0: దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: To press the butter it may be little difficult.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: But Vedanta is much simpler than that.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
1: The butter is so soft.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: Students know fully well clearly.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
1: Butter is very soft.
0: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: In order to see that it melts, you should expose it to heat.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: God is so soft.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: God is so soft and sweet.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: but if you want experience,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: You should expose it to the fire of wisdom.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దీంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ఈ మూడు రాళ్ళు,
1: the three stones there,
0: సత్వ రజో తమో గుణములు,
1: are the three attributes, సత్వ రజ తమో.
0: దీని పైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
1: The vessel above this is my body.
0: ఇందులో వేసినటువంటి యొక్క జలము నా ప్రేమ జలము.
1: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
0: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
1: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
0: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
1: ద ఫైర్ బీనీత్ is the fire of wisdom.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: Manam endukosam nippu pettam kinda.
1: Why did you keep fire beneath?
0: Biyam udakalani pettavu.
1: In order to boil the rice.
0: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
1: But the fire will not reach the rice directly.
0: Ee heat motta motta paatrani heat chesindi.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
1: దేర్ఫోర్ దిస్
0: అది నియర్ నియర్ నియర్ అనేటువంటిది.
1: దిస్ అమౌంట్స్ టు దిస్ వర్డ్ నియర్ నియర్.
0: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
1: అండ్ దెన్ ది హీట్ ఈస్ రిక్వైర్డ్ టు దిస్ వాటర్ ఆఫ్ లవ్.
0: ఈ వాటర్ అనేటువంటి వేడైనప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
1: వెన్ వన్స్ ది వాటర్ ఈస్ హాట్ ఎనఫ్ the rice, the desire, will be boiled in
0: us. కనుకనే మొట్టమొదట దేహము నియర్,
1: So body is near.
0: Manas dear.
1: Mind dear.
0: Rendu okate ayipoyinappudu desires disappear.
1: So when one's near and dear together,
0: desires disappear. Idi Vedantamulo yokka tattvamani thanu gurtinchukunnadu.
1: This is the teaching of Vedanta.
0: Enta sulabham cheppandi.
1: How simple it is.
0: Nitya jeevithamulo.
1: In our daily life.
0: Ee grandalu chadavanakkarledu.
1: You don't need to read any book.
0: ఏ యొక్క సాధనలు మనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
0: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: ది వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ వెరీ సింపుల్ వర్డ్.
0: ఇంత చిన్న మూడు అక్షరముల పదము లోపల
1: ఇన్ త్రీ లెటర్డ్ వర్డ్
0: 300 గ్రంథాలు రాయవచ్చు.
1: 300 వాల్యూమ్స్ కెన్ బి రిటన్.
0: ఎట్లా?
1: హౌ?
0: మనకి ఇంగ్లీష్ లెటర్స్ అంత 26 లెటర్స్ ఉన్నాయి.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
0: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
1: విత్ ఆల్ దీస్ 26 లెటర్స్ యూ కెన్ రైట్ ఎ వెరీ బిగ్ వాల్యూమ్.
0: అంత ఇంత గ్రంథంలో కూడా ఆ 26 లెటర్స్ ఏ ఉన్నాయి.
1: సచ్ ఎ బిగ్ వాల్యూమ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ 26 లెటర్స్.
0: వయలిన్ 4 వైర్స్ ఉంటుంది. అది వయలిన్ లో
1: ద వయలిన్ విల్ హావ్ 4 స్ట్రింగ్.
0: కానీ 40 ట్యూన్స్ అంత మనం దాన్ని ఆడించవచ్చు.
1: బట్ యూ కెన్ ప్లే 40 ట్యూన్స్ ఆన్ ది వయలిన్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మన యొక్క దివ్యత్వం అనేటువంటిది ఈ విశ్వాసము ప్రేమ.
1: ఫర్ ది డివినిటీ దీస్ టు ఫెయిత్
0: రెండు ఉంటే భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యు ఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
1: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
1: సో డివినిటీ ఈజ్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్. బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు గారు అందరు కూడా భగవంతులే.
1: భగవాన్ సేస్ ఫర్దర్ ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యూఆర్ ఆల్ గాడ్. You are divine.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చును.
1: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
1: నెవర్ బి ఎ లవర్.
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా.
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించవచ్చు.
1: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: పీపుల్. లవర్ కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్ బి
0: లవ్ కా.
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్ ఆల్.
0: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: అందరి ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
1: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
0: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
1: What sort of love should be there?
0: దేహ సంబంధం కాదు, మనసు సంబంధం కాదు, అన్ని విధాలా భగవంతుని ప్రేమించాలి.
1: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
0: దానిపాటు అదే కొంచెం అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
1: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: ఒక చెరకు ఉంటుండాలి.
1: ఇయర్ షుగర్ కేన్.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి.
1: షుగర్ కేన్ హ్యాస్ సో మెనీ.
0: చెరకు వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kuda nu bend bends ayipo povachunu.
1: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu ee prema cherchuko.
1: See that there is love within.
0: Rasamunaku ee maatramu bends levu.
1: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
1: That essence, the juice, is brahman.
0: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
1: దట్ రస అది భగవంతుడు
0: రసస్వరూపుడు.
1: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస. అది
0: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు.
1: దట్ ఇస్
0: ప్రేమ రసము.
1: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమ రస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీ పాదరసం అంటారు.
1: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్.
0: ప్రేమ రసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
1: బట్ దిస్ రస ద ఎసెన్స్ ఆఫ్ లవ్ విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఎంతో సారం ఉంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హాస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
1: Bhagavan will explain every word in detail so as to make every one of us understand in
0: depth.
1: Ultimately,
0: aa vedantam yokka tattvam anta kunu oka chinna oka inchi kuda muttundadu.
1: The entire Vedanta is not even
0: dantlo kunni inni 15000 mantramlanta untuntai.
1: 15000 mantras are there.
0: Chusara 15000 mantramlanta untuntai.
1: 15000 mantras are there.
0: Adi kuda meeku teesi chupistanu.
1: That also Swami will show to you.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో ఫ్రీక్వెంట్లీ అండ్ క్లోజ్లీ, వీ మై టేక్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్. నో నో, హీస్ నాట్ ద బాడీ, హీస్ నాట్ ద మైండ్.
0: కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: ద బాడీ ఆఫ్ భగవాన్ హెస్ కమ్ ఫర్ ది హ్యూమానిటీ.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: వితౌట్ దిస్ టంబ్లర్ హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్ టు
0: ఈ నీళ్లు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
1: టు హోల్డ్ వాటర్ యూ నీడ్ ఎ టంబ్లర్.
0: ప్రణతి నూనె ఒట్టి కలదు.
1: యూ నీడ్ ద కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్.
0: కానీ దీపపు వెలుగు కలుగునా?
1: బట్ డు యూ గెట్ ద లైట్?
0: ముట్టిచ్చే వాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్ ఇట్.
0: పూలు సూది దారముంది, పుష్పమాల తానగున?
1: ద ఫ్లవర్ నీడిల్ థ్రెడ్ ఇస్ దేర్, కెన్ ఇట్ బి గార్ల్?
0: అని కుచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి వన్ మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కలదు,
1: ఎడ్యుకేషన్ నాలెడ్జ్
0: జ్ఞాన సిద్ధి కలుగునా?
1: బట్ డు యూ హ్యావ్ ద విజ్డమ్?
0: ఆ బుద్ధి సిద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఇస్
0: అతని
1: టీచర్, యూ నీడ్ ఎ గురు.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ ద మిస్టర్స్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియెంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
1: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
1: యూ హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికి అర్థం కాదు.
1: నోబడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
1: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
1: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: ఈజ్ ఎ ఉమన్ అమంగ్ విమెన్.
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
0: ఇది నా యొక్క సత్యం.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టె పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
1: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
1: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం, ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: సో అమంగ్ చిల్డ్రన్ హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
0: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత,
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: హీ టీచర్స్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ టు ది హౌస్ హోల్డ్.
0: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
1: హీ టీచర్స్ ది ప్రాపర్టీ.
0: ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫర్? ఆల్ దిస్
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా నీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: Really speaking, if you follow what all that you hear, you can redeem your lives.
0: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గుడ్డివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan, Swami is God.
0: Manushyatvam lopala appudu ee maya cheripoyi అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటారు.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయా టెస్ట్ మీరు ఏమాత్రం లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద టెస్ట్ ఆఫ్ మాయా.
0: నెగ్గండి.
1: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టెస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిది అని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or that.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: So more than Veda, Vedanta is very essential.
0: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమైనది.
1: More than that of penance, chanting and meditation, love is most important.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: Enni mootalu biyam bidalaku pettavu, enni cheeralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
1: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
0: Kaani naaku pampichestundi bhavame.
1: But what you should send to Swami is your feeling.
0: Chinnaga koncham pettinappudikini adi bhavam nenu chustanu. Ee baakimunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
1: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
0: కలకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే.
1: లెట్ ఇట్ బి స్మాల్ ఏ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ దట్ టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ.
0: చిన్న తులసి దళంతో చూచి,
1: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు, వీటికి అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణా నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ దట్ ద్రౌపది కుడ్ డూ ఎట్ దట్ టైమ్?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క, రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఏ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే అన్ని అవతారములందు కూడా ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్ అవుట్ ఆఫ్ ద లిటిల్ ఏ ఫ్రాక్షన్ యూ ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
1: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
0: అహంకారము దాన్ని నిర్మూలన చేయండి.
1: కిల్ ది ఈగో.
0: అద్భుతమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: गुरु चरणाम्बुज निर्भर भक्तः संसाराद् चिराद् भव मुक्तः सेन्द्रिय मानस नियमा देवम् द्रक्ष्यसि निज हृदयस्थम् देवम्।
1: दिव्यात्म स्वरूपులారా, గురుచరణములు యందు నిశ్చలమైనటువంటి భక్తి, సంసారం నుంచి విరక్తి, ఇంద్రియముల యొక్క నిగ్రహణ, మనస్సు యొక్క వశము, ఈ నాలుగు గావించినటువంటి వ్యక్తికి తన హృదయ స్థానమునందున్నటువంటి దైవత్వము సాక్షాత్కరించవచ్చు అనేటువంటి యొక్క ఉద్దేశంతో శంకరుల వారు ఈ కట్టకడిపటి శ్లోకమును అందించి కాశీ నుంచి తిరిగి వాప్స్ రావటం ప్రారంభించాడు।
2: దివ్యాత్మ స్వరూపో, గురు చరణో మే నిశ్చల్ భక్తి, సంసార్ కే ప్రతి విరక్తి, ఇంద్రియో కా నియంత్రణ ఔర్ మన్ కో వశ్ మే రఖనా, ఇన్ చారో కీ ప్రాప్తి కర్నే వాలే వ్యక్తి కో అప్నే హృదయ మే స్థిత్ ఈశ్వర్ కా సాక్షాత్కార్ హో సక్తా హై। ఇస్ ఉద్దేశ్య కో इस अंतिम छंद में व्यक्त करते हुए शंकराचार्य काशी से लौटने लगे।
1: అయితే గురుచరణములు యందు నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలని మాత్రం ప్రబోధించాడు, కాని ఇందులో గురువు ఎట్టివాడిగా ఉంటుండాలనేటువంటి విషయాన్ని కూడాను మనము మొట్టమొదట యోచించుకోవాలి। కోవా గురుర్యోహి హితోపదేక్ష, అనగా హితమును బోధించి మానవుని యొక్క మతతత్వమును అభివృద్ధిపరచి మతిని వికసింపజేసి శాస్త్ర సమ్మతమైనటువంటి యొక్క కర్మలను ఆచరింపజేసి హృదయ స్థానమునందున్నటువంటి యొక్క ఆత్మజ్యోతిని వెలిగింపడానికి తగినటువంటి యొక్క ఉపదేశముగా అందించేటువంటి వాని గురువు అని చెప్పవచ్చు।
2: ఉన్నోనే గురు చరణో మే నిశ్చల్ భక్తి కి బాత్ తో కహీ, లేకిన్ హమే విచార్ కర్నా చాహియే కి వహ్ గురు కైసా హోనా చాహియే।
0: కో వా గురుర్ यो ही हितोपदेश,
2: अर्थात हित का उपदेश करते हुए व्यक्ति की धार्मिक प्रवृत्ति को बढ़ाकर, बुद्धि को विकसित कर, शास्त्र सम्मत कर्मों का आचरण करवाकर, हृदय में स्थित आत्म ज्योति को प्रज्वलित करने योग्य उपदेश जो देता है उसे ही गुरु कहा जा सकता है।
1: अयिते ई गुरु ई रेंडु अक्षरमुल यंदु उन्नटुवंटि अंतरात्तानि कूडानु మనం కొంత విచారించాలి। కుకారమనగా అంధకారమని, రుకారమనగా తన్ నివారణాన్ని కూడాను ఇందుకు ఒక అర్థం, అనగా అజ్ఞానమనేటువంటి కమ్ముకున్నటువంటి చీకటిని ప్రజ్ఞానమనేటువంటి యొక్క జ్యోతితో దూరము గావించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మన యందు ఆవరించినటువంటి యొక్క అజ్ఞానమును దూరము చేసి ప్రజ్ఞానతత్వమును అందించి తన జ్యోతిర్మయమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో నీలమనలింప చేయటానికి తగినటువంటి ప్రయత్నము గురువు చేయటం।
2: హమేన్ గు ఔర్ రు అక్షరో మే నిహిత్ అర్థ పర్ భీ విచార్ కర్నా చాహియే। గుకార్ కా అర్థ అంధకార్ ఔర్ రుకార్ కా అర్థ ఉస్ అంధకార్ కో దూర్ కర్నే వాలా, యే ఇన్కే అర్థ హై। ఢకే హువే అజ్ఞాన రూపీ అంధకార్ కో प्रज्ञान रूपी ज्योति से दूर किया जा सकता है के उद्देश्य से गुरु हम में व्याप्त अज्ञान रूपी अंधकार को दूर कर, प्रज्ञान के तत्व को प्रदान कर, हम में निहित ज्योतिर्मय आत्म तत्व में हमें विलीन करता है।
1: आयते इत्तु चेयवार एवरु अनेटुवंटि दानि मनं तिरिगि मनं विचारण सलिपिनप्पुडु గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత అని, గుణాతీతుడు రూపవర్జితుడైనటువంటి వాడే ఇట్టి ప్రయత్నమునకు పూనుకోవటానికి అర్హుడని కూడాను ఇందులో నిర్ణయించబడింది। గుణాతీతుడు రూపవర్జితుడు ఒక్క దైవము తప్ప అన్యులు ఇందులో కనిపించరు। అయితే ఇప్పుడు లోకము లోపల గురువు అనేటువంటి పదముతో చలాయించేటువంటి వారంతా కూడాను ఎట్టివారు అని మనం అడగవచ్చును, కాని వీరందరూ కూడాను ఏదో సన్మార్గ సంబంధమైనటువంటి విషయములు తెలపవచ్చును, లేక కొన్ని రకములైనటువంటి సద్బోధనలు సలపవచ్చును, అంతమాత్రమే కాని ఇట్టి అజ్ఞానమును దూరము చేసి దివ్యమైనటువంటి యొక్క దైవత్వంలోకి చేర్చేటువంటి ప్రయత్నము ఒక్క దైవత్వమునకు మాత్రమే అర్హత, కాని ఈ అన్యులకు అర్హత కానేరదు।
2: జబ్ హమ్ విచార్ కర్తే హై కి ఐసా కౌన్ కర్తా హై తో జ్ఞాత హోతా హై कि गुकारो गुणातीतः, रुकारो रूपवर्जितः, अतः यहां निर्णय किया गया है कि जो गुणों से परे है और जो रूप रहित है वही ऐसा उपदेश देने के योग्य है। ईश्वर के अतिरिक्त अन्य कोई भी गुणों से परे और रूप रहित नहीं हो सकता है। इसलिए हम पूछ सकते हैं कि आज गुरु शब्द द्वारा कैसे लोग पहचाने जा रहे हैं? ये सब किसी सन्मार्ग का दर्शन करा सकते हैं अथवा अच्छे उपदेश दे सकते हैं, परंतु अज्ञान को दूर कर दिव्यता में विलीन करा सकने की योग्यता मात्र ईश्वर की ही है, अन्यों की नहीं।
1: इति लोक गुरुवुलनु रेंडु भागमुलुगा विभजिंचबडिंदि, ओकटि बोध गुरुवुनि रेंडवदि बाध गुरुवुनि। అనగా తనను ఆశ్రయించినటువంటి వారిని అనేక రకములుగా ఇక్కట్లు పెట్టి తన యొక్క ఆస్తిపాస్తులను లాగుకొని తదుపరి అతన్ని ఉభయభ్రష్టునిగా ఉప్పర సన్యాసిగా మార్చేటువంటి గురువులు కొంతమంది. ఇట్టి గురువులు ఇంకా గురువు అనేటువంటి దానికి మరొక అర్థం కూడా ఉంటుండాలి. గురువు అనగా భారము అని. ఇట్టి గురువులు లోకానికి భారమైనటువంటి గురువులని కూడా చెప్పవచ్చును.
2: సంసారమే ప్రచలిత్ ఏ గురు दो प्रकार से विभाजित हैं, जैसे एक उपदेश देने वाला और दूसरा दुख देने वाला। एक गुरु ऐसे होते हैं जो अपने आश्रय में आने वालों को कई कष्ट देकर, उनकी जमीन जायदाद हड़प कर, अंततः उन्हें न घर का न घाट का बना देते हैं। गुरु शब्द का एक अन्य अर्थ बोझ है। ऐसे गुरुओं को జగత్ కే లియే బోజ్ హీ మాన్నా చాహియే.
1: ఇంకా రెండవ గురువులు ఏదో కొంతవరకు తెలిసినటువంటి యొక్క జ్ఞానమును తన యొక్క ఆశ్రయించినటువంటి యొక్క శిష్యులకు బోధించి తద్వారా తన జీవితము, తన ద్వారా శిష్యుని యొక్క జీవితము ఉభయలు కూడాను కొంత అభివృద్ధి పరుచుకునేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోవటం రెండవ గురువుల యొక్క లక్షణం. ఇట్టి అవస్థలను పురస్కరించుకునియే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నారు.
2: అపనే పాస్ జో భీ జ్ఞాన్ హై ఉసే శిష్య కో ఉపదేశ్ ద్వారా దేతే హువే ఇస్కే మాధ్యమ్ సే అపనే జీవన్ ఔర్ ఆశ్రిత శిష్య కే జీవన్ కో బఢానా యహ దూసరే ప్రకార్ కే గురు కా లక్షణ హై. అతః ఐసీ స్థితి కో దేఖతే హువే కహా గయా హై गुरुर् ब्रह्मा, गुरुर् विष्णु, गुरुर् देवो महेश्वरः, गुरुः साक्षात् परम ब्रह्म, तस्मै श्री गुरुवे नमः.
1: अयिते ई गुरु ब्रह्म, गुरु विष्णु, गुरुदेवो महेश्वरः, गुरु साक्षात् परम ब्रह्म, तस्मै श्री गुरुवे नमः అనేటువంటి దానికి ఈనాటి గురువులు తమ తమకు సంబంధించినటువంటి అర్థములు తాము చెప్పుకుంటూ నీ గురువే బ్రహ్మ, నీ గురువే విష్ణువు, నీ గురువే మహేశ్వరుడు, నీ గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని ఈ శిష్యులకు ప్రబోధించి తమ యొక్క స్థానమును తాము ఆక్రమించుకోవటం కూడా జరుగుతూ ఉంటుండాలి. అయితే ఈ గురువులకు టీచర్కు చాలా వ్యత్యాసం. టీచర్ అన్న అతను తాను అర్జించినటువంటివి, గ్రంథమునందు ఉన్నటువంటివి తాను తిరిగి చదువుకుని వచ్చి ఈ విద్యార్థులకు బోధిస్తూ ఉండటం, ఇది కేవలము తన స్వార్థముతో చేరినటువంటి యొక్క పరార్థమనేటువంటి రీతి కింద కూడా చెప్పవచ్చు.
2: పరంతు ఇస్ గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః కా అర్థ అప్నే ఢంగ్ సే బతాతే హువే ఆజ్ కే గురు శిష్యో సే తుమ్హారా గురు హీ బ్రహ్మా హై, తుమ్హారా గురు హీ విష్ణు హై, तुम्हारा गुरु ही महेश्वर है, तुम्हारा गुरु ही साक्षात परब्रह्म है, कहते हुए अपने स्थान पर अधिकार जमाए बैठे हैं। लेकिन गुरु और टीचर दोनों में काफी अंतर है। जो टीचर है उसने जो कुछ ज्ञान स्वयं अर्जित किया है अथवा किताबें पढ़कर आया है उसे छात्रों को उपदेश स्वरूप देता है। इसमें अपने स्वार्थ के साथ दूसरों का हित भी निहित रहता है।
1: टीचर అన్న అతను అపాయింట్ చేయబడి అతను ఒక నెల జీతమును పుచ్చుకుంటూ ఈ యొక్క స్కూల్లో చేరినటువంటి యొక్క విద్యార్థులకు తాము చెప్పవలసినటువంటి పాఠములు చెప్పటం లోపల అది గొప్ప ఆశ్చర్యమని కాని లేక ఇతరునే గురువుగా భావించటమని కాని కాదు. మనకు ప్రబోధించేటువంటి వారు కనుక అతన్ని టీచర్ యొక్క స్థానమునందు మనము తగినటువంటి గౌరవాన్ని కూడాను అందించాలి. ప్రతిఫలమును ఆశించి ప్రబోధించేటువంటి యొక్క వ్యక్తి టీచర్ కావచ్చు, కాని ప్రతిఫల ఆపేక్ష లేక తన యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానమును వికసింపజేసుకునేటువంటి ప్రయత్నంలో సద్గురుడనేటువంటి వాడు దైవస్వరూపకంగానే ఉంటుండి తమలో ప్రవేశించి తమ యొక్క హృదయమును వికసింపజేసేటువంటి యొక్క ప్రబోధలు స్వప్రమునందు కాని ప్రత్యక్షమునందు కాని ఇంకే విధమైనటువంటి యొక్క మార్గం నందు కాని ప్రబోధించడానికి పూనుకుంటుంటాడు.
2: జో టీచర్ హై వహ్ నియుక్త్ హోకర్ మాసిక్ వేతన్ పాతే హువే పాఠశాలా మే దాఖిల్ విద్యార్థియో కో పఢాతా హై జిస్మే కోయి ఆశ్చర్య నహీ హై और इसे ही गुरु मानना चाहिए, ऐसी बात भी नहीं है. लेकिन हमें पढ़ाते रहने और उनका टीचर के स्थान में रहने के कारण उनका आदर करना चाहिए. फल की अपेक्षा में पढ़ाने वाला टीचर हो सकता है, परंतु जो सद्गुरु होता है वह फल की अपेक्षा किए बिना हृदय को विकसित करने के प्रयत्न में ఈశ్వరీయ రూపమే హి రహతే హువే శిష్యోకే హృదయోమే ప్రవిష్ట హోకర్ స్వప్నమే అథవా ప్రత్యక్ష రూపమే అథవా కిసీ అన్య మార్గకో అపనాతే హువే ఆవశ్యక ఉపదేశ దేతా హై.
1: మన యొక్క కాలకర్మ కారణ కర్తవ్యాలు చేరి వచ్చినప్పుడు సద్గురుడే మనల్ని వెతుక్కొని కూడాను రావటానికి కూడాను పూనుకుంటాడు. పరీక్షిత్ మహారాజు అట్టి సుసమయమును ప్రాప్తించిన తక్షణమే శుకులవారు ఆ ప్రదేశమునకు చేరి ఈ యొక్క పరీక్షిత్ మహారాజునకు ప్రబోధించి తక్షణమే 7 దినముల యందు తన యొక్క మోక్షప్రాప్తికి అర్హుడిగా గావించాడు.
2: భాగ్యవశ్ జబ్ హమారే కాల్ కర్మ కారణ ఔర్ కర్తవ్య ఏక్ జుట్ హోకర్ ఆతే హై తబ్ సద్గురు స్వయం హమే ఢూండతే హువే ఆతా హై. మహారాజ్ పరీక్షిత్ కో జబ్ యహ సుయోగ్ ప్రాప్త హువా तब स्वयं महर्षि शुक उनके पास आए और आवश्यक उपदेश देकर एक सप्ताह के अंदर ही उन्हें मोक्ष के योग्य बना दिया.
1: इंदुलो गुरु ब्रह्मा अनि मोट्टमोदटि यొక్క पदम ब्रह्म చేసేటువంటి పనులు ఏమిటి? పూర్వ జన్మాంతర సంస్కారములను పురస్కరించుకొని ఆయా అర్హతను ఆయా కర్మఫలమును ఆయా భావచిత్తమును పురస్కరించుకొని ఆయా జన్మలయందు అతన్ని ప్రవేశింపచేసి తద్వారా తిరిగి ముందు జన్మకు తగినటువంటి యొక్క రక్షణను కూడాను చూసుకుంటూ రావటము ఇది బ్రహ్మ యొక్క కర్తవ్యం. అదే విధముగానే మన యొక్క సంస్కారమును మన యొక్క ప్రవర్తనను మన యొక్క అర్హతను పురస్కరించుకుని మన యొక్క అభీష్టమును కూడాను పురస్కరించుకుని ఏ నామము ఏ విధంగా వీడు ఆచరించినప్పుడు ఎట్టి సాధనలు సలిపినప్పుడు వీడు ధన్యుడు కాగలడు అనేటువంటి యొక్క విచారణ సలిపి అట్టి నామమును అట్టి కాలమును అట్టి నియమమును అందించేటువంటి వాడు ఇది గురు బ్రహ్మానికుడును చెప్పడంలో ఏలాంటి తప్పు ఉండదు.
2: ఈ శ్లోక్ కా పహలా శబ్ద గురుర్ బ్రహ్మా హై. బ్రహ్మా కౌన్ సే కామ్ కర్తే హై? జన్మాంతర సంస్కారో కే ఆధార్ పర్ యోగ్యతా और कर्मफल आदि के सहारे जीव को विविध जन्मों में प्रविष्ट कराकर आगामी जन्म के लिए लक्ष्य का निर्धारण करना ब्रह्मा का कर्तव्य है. इसी प्रकार हमारे संस्कारों हमारे व्यवहार हमारी योग्यता के आधार पर हमारी इच्छा को भी परिगणित करते हुए कौन से नाम का स्मरण करने और किस प्रकार की साधनाएं करने पर हम धन्य हो पाएंगे इस पर विचार करते हुए अनुकूल नाम काल और नियम प्रदान करने वाले को ही गुरुर ब्रह्मा कहना उचित होगा.
1: इनका गुरु विष्णु हो अनगा విష్ణు చేసేటువంటి పని ఏమిటి? బ్రహ్మ అనేటువంటి వాడు కేవలం సృష్టించినంత మాత్రమున అది అభివృద్ధి కానేరదు. మనం ఈనాడు ఒక మన భూమిలో ఒక మొక్క పెట్టినంత మాత్రమున అది వృక్షంగా అభివృద్ధి కానేది. అట్టి పెట్టినటువంటి యొక్క మొక్కకు పాదులు కట్టి నీరు పెట్టి ఎరువును వేసి దానికి రక్షణ కట్టి అనేక రకములుగా దానిని అభివృద్ధి కార్యక్రమం లోపల కూడాను పాల్గొన్నప్పుడే అది ఒక వృక్షంగా తయారవుతుంది. అదేవిధంగానే గురువులు ఏదో ఒక నామం ఇచ్చి ఒక నియమమును చెప్పి దానిని అనుసరిస్తూ ఉండమని చెప్పినంత మాత్రమున అది ప్రయోజనం ఉండదు. తాను తిరిగి విష్ణు స్థానంలో చేరి దానికి తగినటువంటి యొక్క పోషణా శక్తిని అభివృద్ధి యొక్క కార్యక్రమములు కూడాను తాను చూసుకోవటం లోపల కూడాను తగినటువంటి లక్ష్యాన్ని పెట్టినప్పుడే అతను గురు విష్ణుహు అని చెప్పడానికి కూడాను ఒక ఆధారం ఉంటుంటాది.
2: గురు విష్ణుహు, విష్ణు కౌన్సే కామ్ కర్తే హై, బ్రహ్మా ద్వారా సృజన్ కియే జానే మాత్ర సే ఉస్కీ వృద్ధి నహీ హోగీ. आज हमारे द्वारा एक पौधा रोपे जाने मात्र से वह एक बड़े से वृक्ष में रूपायित नहीं होगा. उस पौधे को सींचकर, खाद डालकर और चारों ओर बाड़ी लगाकर सुरक्षा प्रदान करने पर ही वह एक बड़ा सा वृक्ष हो सकता है. इसी प्रकार गुरु द्वारा किसी नाम के प्रदान करने और नियम निर्धारित करने मात्र से कोई प्रयोजन नहीं है. अतः गुरु का विष्णु के स्थान में रहते हुए आवश्यक शक्ति प्रदान करने और साधना में प्रगति करने के लिए पथ प्रदर्शन करने पर उसे गुरु विष्णु कहना उचित होगा.
1: इनका గురుదేవ మహేశ్వర, మహేశ్వరుడు చేసేటువంటి పని ఏమిటంటే లయమునరించటము అని ఇందులో మనకు అర్థం. లయమనగా అనేక మంది అనేక రకములైనటువంటి అర్థములు కూడాను చెప్పటం కద్దు. నాశనమునరించటమని కాని, కొన్ని రకములుగా దీనిని ధ్వంసం చేయటమని కాని, ప్రళయంలో రూపనామములు లేకుండా చేయటమని కాని అనేక మంది చెప్పటం కద్దు. కానీ లయమునకు ఇది సరైనటువంటి అర్థము కాదు. లయమనగా లీనము అని, లీతే గమ్యతే ఇది లింగ అన్నారు. అనగా ఏ స్వస్థానం నుంచి బయలుదేరి వచ్చిందో అట్టి తిరిగి స్వస్థానమునకు చేర్చేటువంటి యొక్క ప్రయత్నమే ఈ యొక్క మహేశ్వరుని యొక్క కర్తవ్యం.
2: గురుర్దైవో మహేశ్వర, ఇससे हमें ज्ञात होता है कि महेश्वर लय करने का काम करते हैं. कई लोग कई प्रकार से लय शब्द की व्याख्या करते हैं. कई लोग विनाश करना, ध्वंस करना और प्रलय के समय रूप और नाम रहित कर देना, इस प्रकार लय के अर्थ बताते हैं. परंतु लय शब्द का यह सही अर्थ नहीं है. लय का अर्थ विलीन है. लीयते गम्यते इति लिंगः कहा गया है, अर्थात जिस स्वस्थान से निकलकर आया है पुनः उसी स्थान पर पहुंचाना, यही महेश्वर का कर्तव्य है.
1: అనగా స్వస్థానమును చేర్చేటువంటి ప్రయత్నము మహేశ్వరునికి ఎట్ల కర్తవ్య కర్మగా ఉంటున్నదో అదేవిధముగానే మానవుడైనటువంటి యొక్క తన యొక్క శిష్యునకు ఈ గురువు ఆత్మభావమును అనుసరించి తిరిగి ఆత్మస్థానమును అనుసరించి తిరిగి ఆత్మలక్ష్యములో చేర్చేటువంటి ప్రయత్నానికి పూనుకున్నప్పుడు ఈ ప్రకృతి యొక్క సంబంధమైన గురువు కూడాను మహేశ్వరునితో సమానమైనటువంటి యొక్క అర్థం కూడాను మనం చెప్పవచ్చు. అనగా ఇచ్చిన నామమును అభివృద్ధిపరిచేటువంటి యొక్క రచన కూడా కల్పించి ఆ అభివృద్ధి సంబంధమైనటువంటి యొక్క దీనిలో తన యొక్క ఆనందం అనేటువంటి ఫలములను కూడాను పండించి అట్టి ఫలములను వారికి ఆరగింపచేసి ఆ యొక్క బీజము నుంచి బయలుదేరినటువంటి యొక్క అమృతత్వమైనటువంటి సారమును వారి హృదయంలో చేర్చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు అని.
2: జిస్ ప్రకార్ స్వస్థాన్ తక్ పహుంచానా महेश्वर का कर्तव्य कर्म है, उसी प्रकार गुरु के द्वारा भी आत्मभाव का अनुसरण करते हुए आत्मा को ही लक्ष्य बनाकर अपने शिष्य को उसी आत्मस्थान में पहुंचाने के लिए उपक्रम करने पर जगत संबंधी इस गुरु को भी महेश्वर के समान मान सकते हैं. दिए गए नाम की साधना के दौरान आगे बढ़ने की सुरक्षा प्रदान कर उस आगे बढ़ने की प्रक्रिया में आनंद रूपी फल को उत्पन्न कर उसे शिष्य को खिलाकर उसके मूलाधार बीज तत्व से उत्पन्न अमृतत्व को उनके हृदयों में भरने का काम करना ही इन गुरुर् ब्रह्मा, गुरुर् विष्णु और गुरुर् देवो महेश्वर का काम है.
1: ये मुगुरु विड़ी विड़ी काने रदू. ఈ ఒక్కొక్క కర్మనందు ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్క క్రియ ఆచరించడం చేత ఒక్కొక్క పేరుతో వారు పిలువబడుతూ వచ్చారు. ఇంకా గురుదేవో మహేశ్వర అన్నాడు. ఈ మహేశ్వరుడంటే కాని ఈ యొక్క ఈశ్వరుడంటే కాని ఉన్నటువంటి యొక్క అర్థం ఏమిటి, ఇందులో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ మహేశ్వర తత్వానికి ఈ పరబ్రహ్మ తత్వానికి గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనేటువంటి గురు బ్రహ్మ అనేటువంటి తత్వానికి అనేక రకములైనటువంటి అర్థం ఉంది.
2: ఇన్ తీనో కో కదాపి అలగ్ నహీ కియా జా సక్తా హై. ఏక్ ఏక్ కర్మ కా ఏక్ ఏక్ స్థాన్ పర్ ఏక్ ఏక్ క్రియా కా ఆచరణ కర్నే కే కారణ యే ఏక్ ఏక్ నామ్ సే సంబోధిత్ హువే హై. గురుర్దేవో మహేశ్వర కహా గయా హై. ఫిర్ మహేశ్వర ఔర్ ఈశ్వర్ కే అర్థ క్యా హై? ఇన్ దోనో మే అంతర్ హీ క్యా హై? గురు సాక్షాత్ పరం బ్రహ్మ, ఇస్ మహేశ్వర్ తత్వ ఔర్ పరబ్రహ్మ తత్వ తథా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, ఇన్ తత్వో కే కై అర్థ హై.
1: మొట్టమొదటి దీంట్లో గురు బ్రహ్మ అన్నాడు, కట్టగడబడి దీంట్లో మహేశ్వర అన్నాడు, తదుపరి పరబ్రహ్మ అన్నాడు. పరబ్రహ్మకు బ్రహ్మకు ఉన్నటువంటి వ్యత్యాసము చాలా ఉంది. బ్రహ్మలనగా చతుర్ముఖ బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, అనంత బ్రహ్మ, నాలుగు రకములైనటువంటి బ్రహ్మములు ఉంటుండగా త్రికాల త్రిలోక త్రిగుణములు ఎందు కూడా అతీతమైనటువంటి యొక్క తత్వానికి పురస్కరించుకునే పరబ్రహ్మ, పర సంబంధమైనటువంటి బ్రహ్మ ప్రత్యేకంగా ఒక రూపనామరహితమై అనేక రకములుగా సర్వత్రా కూడా వ్యాపించినటువంటిగా సిద్ధిస్తుంది. ఇట్టి బ్రహ్మ పదములకు కూడాను వివిధమైనటువంటి అర్థములు కూడాను లేకపోలేదు.
2: ప్రథమత గురుర్ బ్రహ్మ కహా గయా హై ఔర్ అంతమే మహేశ్వర కహా గయా హై, బాద్ మే పరం బ్రహ్మ కహా గయా హై. పరం బ్రహ్మ ఔర్ బ్రహ్మ మే బహుత్ అంతర్ హై. బ్రహ్మ అర్థాత్ చతుర్ముఖ బ్రహ్మ, సృష్టికర్త బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, అనంత బ్రహ్మ, ఇస్ ప్రకార్ చార తరహ కే బ్రహ్మ కే హోతే హువే త్రికాల్ త్రిలోక్ ఔర్ త్రిగుణో సే పరే తత్వ కే ఆధార్ పర్ పరం బ్రహ్మ కా వర్ణన్ పర సంబంధీ ఔర్ నామ్ రూప్ సే పరే సర్వత్ర వ్యాప్త విశేష తత్వ కే రూప్ మే హువా హై. ఇస్ బ్రహ్మ శబ్ద కే అనేక్ అర్థ ఉపలబ్ధ హై.
1: లోకమునకు సృష్టి కలిగించవలసిన సమయం ఏర్పడినప్పుడు శబ్దము అనేటువంటి దాని నుంచి కూడాను ఈ చతుర్ముఖ బ్రహ్మ సృష్టిని కల్పించారు. ప్రపంచంలో ఎట్టి సృష్టి జరగవలసిన వచ్చినప్పుడు కూడాను ఈ శబ్దం అనేటువంటిది లేక సృష్టి జరగడానికి వీలు కాదు. సృష్టి జరిగినప్పుడు ఒక విధమైన కంపం ఏర్పడుతుంది, కంపము ఏర్పడినప్పుడు శబ్దము తప్పక వస్తుంది. కనుక ఈ కంపము దీనికి తగినటువంటి యొక్క కర్మ రెండు కూడాను ఒక శబ్దముతో పురస్కరించుకుని వస్తుంటాది.
2: లోక్ మే జబ్ సృజన్ కర్నే కా సమయ ఆసన్న హువా తబ్ ఇస్ చతుర్ముఖ బ్రహ్మా నే శబ్ద అర్థాత్ నాద సే సృష్టి కీ. విశ్వ మే జబ్ భీ సృజన్ కర్నా పడతా హై తబ్ శబ్ద అర్థాత్ నాద కే బినా సృజన్ సంభవ నహీ హై. సృజన్ కే సమయ ఏక్ ప్రకార్ కా కంపన్ ఉత్పన్న హోతా హై. కంపన్ కే ఉత్పన్న హోనే పర్ ధ్వని అవశ్య ఉత్పన్న హోతీ హై. అతః యహ కంపన్ ఔర్ ఇస్సే సంబంధిత్ కర్మ ఏక్ ధ్వని కే ఆధార్ పర్ ఆతే రహతే హై.
1: మనము కన్నులు రెప్పలు కొడుతున్నాము, కానీ ఆ రెప్పలు కూడాను చలనంగా ఉంటున్నాయి కనుక అందులో కూడాను ఒక శబ్దం ఉంది, కానీ మనకు అది వినిపించటం లేదు. మన యొక్క చెవులు ఆ శబ్దమును వినేటువంటి అంత సూక్ష్మమైనటువంటిగా నిర్మించలేదు.
2: హమ్ అప్ని పల్కే ఝప్కాతే హై, ఇన్ పల్కో మే భీ చలన్ హోనే కే కారణ ఇన్ మే భీ ఏక్ ధ్వని హై, పరంతు వా హమే సునాయి నహీ దేతీ హై, క్యోంకి ఉస్ సూక్ష్మ ధ్వని కో సుననే కే లాయక్ హమారే కాన్ నహీ బనాయే గయే హై.
1: ఈ శబ్దమునే ఆకాశముగా పోల్చుకున్నారు. ఈ ఆకాశం అనేది ఎక్కడ ఉన్నది అని ఎవరినైనా ప్రశ్నించినప్పుడు సామాన్యంగా పైన ఉన్నది అని చూపుతుంటారు. అది కేవలము విద్యారహితులైనటువంటి వారు, విషయరహితులైనటువంటి వారు ఆ విధంగా చెప్పొచ్చును, కాని నిజముగా ఆకాశము శబ్దగుణముతో చేరినటువంటి కనుక సర్వత్రా ఉంటుండదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు ఆకాశమంటే అక్కడ చెప్పడానికి వీలు కాదు. నేను నోటి నుంచి కూడాను పలుకుతున్నాను, ఈ శబ్దమంతా కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా చిటికి వేస్తే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఈ విధంగా కాలు కొడితే ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. ఇప్పుడు ఇది కూడాను ఆకాశం యొక్క లక్షణమే. కనుక ఆకాశం అన్నటువంటిది ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం యొక్క గుణం ఉంటుండాలి. అయితే ఈ ఆకాశం లక్షణం పురస్కరించుకున్నప్పుడు భగవంతుడు శబ్దమునకు కూడాను అతీతుడు అనేటువంటి యొక్క పదం ఏర్పడుతూ వస్తుంది. దీనిని పురస్కరించుకుని భగవంతుడు గుణాతీతుడు అనేటువంటి పదం కూడాను ఉపయోగపడుతూ వచ్చారు.
2: ఇస్ ధ్వనికి తుల్న ఆకాశ్ సే కీ గయీ హై. జబ్ కిసీ సే పూచా జాతా హై కి ఆకాశ్ కహాన్ హై తో లోగ్ సామాన్యతః ఊపర్ కీ ఓర్ దిఖాతే హై. జో లోగ్ అన్పఢ్ और विषय से अनभिज्ञ हैं वे इस प्रकार कह सकते हैं, परंतु आकाश का ध्वनि गुण से युक्त होने के कारण हमें ज्ञात होना चाहिए कि आकाश सर्वत्र है. इसलिए ऐसा नहीं कह सकते हैं कि आकाश वहां है, स्वामी बोल रहे हैं. ये सारे शब्द आकाश के ही लक्षण हैं. स्वामी चुटकी बजाते हैं, यह भी आकाश का ही लक्षण है. స్వామి పైర్ సే ఆవాజ్ కర్తే హై వహ భీ ఆకాశ కా లక్షణ హై. స్వామి మేజ్ పర్ థపథపాతే హై వహ భీ ఆకాశ కా లక్షణ హై. అర్థాత్ జహాన్ ధ్వని హై వహాన్ సర్వత్ర ఆకాశ కా గుణ హై. జబ్ హమ్ ఆకాశ తత్వ కో ఆధార్ బనాతే హై తబ్ ఈశ్వర్ తో ఇస్ ధ్వని తత్వ కే భీ పరే హై. ఇసీ కే ఆధార్ పర్ ఈశ్వర్ కో గుణో సే భీ పరే కహా గయా హై.
1: శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ ఐదింటి యందు కూడాను కొన్ని గుణములు ఉంటున్నాయి. అయితే ఇట్టి గుణములకు అతీతమైనటువంటి వాడే పరబ్రహ్మ అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. దానికి ఒక చిన్న ఉదాహరణ, శబ్ద స్పర్శ రూప రస గంధము ఈ ఐదు గుణములు భూమి యందు ఉంటున్నవి. అందువలననే ఈ భూమి అతి భారంగా ఉంటుండి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశమునకు ఎత్తి పెట్టేటువంటి అవకాశంలో ఇది కనిపించడం లేదు.
2: శబ్ద స్పర్శ రూప రస ఔర్ గంధ ఇన్ పాంచో మే భీ కుచ్ గుణ హై. ఇన్ గుణో సే పరే తత్వ కో హీ పరమ బ్రహ్మ కహా గయా హై. ఇస్కే లియే ఏక్ ఛోటా సా ఉదాహరణ, శబ్ద స్పర్శ రూప రస ఔర్ గంధ యే పాంచో గుణ భూమి మే హై. ఇసిలియే యహ అత్యంత భారీ హై ఔర్ ఇసే ఏక్ జగహ సే ఉఠాకర్ దూసరీ జగహ పర్ రఖనా సంభవ నహీ హై.
1: ఈ పృథ్వీ భూమి యందు ఈ ఐదు గుణములు ఉంటున్నప్పుడు రెండవ భూతమైనటువంటి జలము ఇందులో శబ్ద స్పర్శ రూప రసము మాత్రమే ఉన్నది, గాని గంధము లేదు, ఒక్క గుణము తగ్గిపోయింది. అందువలననే ఈ నీరు మరింత కదలిక కూడాను ప్రారంభం ఏర్పడింది. ఇంకా మూడవదైనటువంటి అగ్ని ఇందులో శబ్ద స్పరిశ రూపం మాత్రమే ఉంది, గాని రసము గంధము రెండు గుణములు తగ్గిపోవటం చేత అగ్ని కొంతవరకును పైకి లేచిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుండాలి.
0: ఇస్ పృథ్వీ మే జబ్కి పాంచ్ గుణ హై తబ్ దూసరే భూత్ జల్ మే శబ్ద స్పర్శ రూప్ ఔర్ రస్ మాత్ర హై, గంధ నహీ హై, एक गुण कम हो गया है, इसीलिए इसमें विचलन अत्यधिक हो गया है. अब तीसरा जो अग्नि है इसमें शब्द स्पर्श और रूप मात्र हैं, दो गुण रस और गंध के कम हो जाने के कारण अग्नि ऊपर उठ जाने का ही प्रयत्न करती रहती है.
1: इनका मेघमलु वायु ఈ వాయువు లోపల శబ్ద స్పర్శ రెండు మాత్రమే ఉంటుండదు, కాని రూపము రసము గంధము మూడు గుణములు తగ్గిపోవటం చేత ఈ గాలి అనేటువంటిది కొంతవరకును వ్యాపించిపోతుంటుండాలి. ఇంకా ఐదవదైనటువంటి ఆకాశము ఒక్క శబ్దము మాత్రమే నిలిచింది, నాలుగు గుణములు తగ్గిపోవటం చేత ఆకాశము సర్వత్రా కూడాను వ్యాపించిపోయింది. ఒక్క శబ్దము ఉండినటువంటి యొక్క ఆకాశమే సర్వత్రా వ్యాపించినప్పుడు ఆ శబ్దమును కూడాను అతీతమైనటువంటి వాడు భగవంతుడు ఇంకా సర్వత్రా వ్యాపించక ఇంకేవి రీతిగా హద్దులో ఉంటుంటాడు. అందువలననే అతని గుణాతీతుడు అన్నారు.
2: చౌథీ వాయు హై. ఇస్ వాయు మే మాత్ర శబ్ద ఔర్ స్పర్శ హీ హై. ఇస్మే రూప్ రస్ ఔర్ గంధ కే న హోనే కే కారణ యహ్ బహుత్ హద్ తక్ వ్యాప్త హోతీ జా రహీ హై. పాంచవే తత్వ ఆకాశ మే శబ్ద మాత్ర హై. చార్ తత్వం కే కమ్ హో జానే కే కారణ ఆకాశ సర్వత్ర వ్యాప్త హో గయా హై. మాత్ర శబ్ద సే యుక్త ఆకాశ కే సర్వత్ర వ్యాప్త హో జానే పర్ ఉస్ శబ్ద తత్వ సే భీ పరే జో ఈశ్వర హై వహ సర్వత్ర వ్యాప్త న హోకర్ భలా కిస్ ప్రకార్ కిన్హీ సీమాఓ మే రహ సక్తే హై. ఇసీలియే ఉన్హే గుణాతీత్ కహా గయా హై.
1: ఈ ఐదు లోపల కూడాను కొన్ని గుణములు ఉంటున్నాయి, భారంగా ఉంటుండాది. ఎప్పుడు గుణములు తీసిపోయేనో, భారము తగ్గిపోయేనో, అప్పుడు సర్వత్రా కూడాను గుణాతీతుడుగా ఉంటున్నటువంటి యొక్క తత్వము మనకు వ్యక్తమవుతుంది. గుణాతీతుడైనటువంటి భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడనేటువంటి ఇట్టి ఆదర్శాన్ని మనం నిరూపణ చేసినప్పుడు ఎట్టి సైంటిస్ట్ గాని నో అని చెప్పడానికి వీలు లేదు. కనుక భగవంతుడు గుణాతీతుడుగా ఉంటున్నాడంటే ఇట్టి భారమైనటువంటి గుణములు తనలో లేవు గనుక తాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు.
2: ఇన్ పాంచో తత్వం మే గుణో కే కారణ వే కుచ్ బోజిల్ హై. జబ్ గుణ నికాల్ దియే గయే హై, జబ్ బోజ్ కమ్ హో గయా హై, తబ్ యహ గుణాతీత తత్వ సర్వత్ర వ్యాప్త హోతా హువా ప్రతీత హోతా హై. జబ్ హమ్ గుణాతీత ఈశ్వర్ కీ సర్వవ్యాపకతా కో ఇస్ ప్రకార్ నిరూపిత కర్తే హై తబ్ కోయీ భీ వైజ్ఞానిక్ ఇసే నకార్ నహీ సక్తా హై. ఇస్ గుణాతీత ఈశ్వర్ మే బోజిల్ గుణో కే న హోనే కే కారణ వహ సర్వత్ర వ్యాప్త హై.
1: అయితే మీకు ఇందులో ఒక సందేహం కలగవచ్చును. సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడని చెప్పుతూ గుణములున్న చోట కూడాను తాను లేడంటే అప్పుడు ఆ ప్రదేశంలో లేడనే కదా అర్థము. కనుక గుణములు తనలో లేనప్పటికీ గుణములు ఎందుకు తానున్నాడనేటువంటి సత్యాన్ని కూడాను వేదము తిరిగి బలపరుస్తూ వచ్చింది. కనుక సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయాలనుకున్నప్పుడు గుణములో కూడాను తాను ఉండినప్పుడే సర్వత్రా ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మనం రుజువు చేయవచ్చును. కాని గుణములో తాను లేడు అనుకున్నప్పుడు సర్వత్రా అనేటువంటిది అసత్యమైపోతుంది.
2: యహా తుమ్హే ఏక్ సందేహ్ హో సక్తా హై. ఈశ్వర్ కే సర్వత్ర హోనే కీ బాత్ కహతే హువే జహా గుణ హై వహాం వహ నహీ హై ఐసా కహనే పర్ ఉన్కే వహాం న హోనే కా హీ అర్థ వ్యక్త హోతా హై. పరంతు వేద ఇస్ తథ్య కా సమర్థన్ కర్తా ఆయా హై కి స్వయం మే గుణో కే న హోనే పర్ భీ ఈశ్వర్ గుణో మే విద్యమాన్ హై. అతః ఈశ్వర్ కో సర్వత్ర విద్యమాన్ నిరూపిత్ కర్నా చాహనే పర్ గుణో మే భీ ఉన్కే హోనే కే తథ్య కో నిరూపిత్ కర్నే పర్ హీ ఈశ్వర్ కా సర్వత్ర హోనా హమ్ నిరూపిత్ కర్ సక్తే హై. వర్నా యహ మాననే పర్ కి గుణో మే వహ నహీ హై తబ్ ఉన్కే సర్వత్ర హోనే కా తథ్య అసత్య హో జాతా హై.
1: గుణములు కల్పితమైనటువంటివి కనుక అట్టి కల్పితము భగవంతుని యందు లేదు. కనుకనే గుణములు కలిగినటువంటి మానవుని ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్ అన్నారు. మనము అన్నిటికీ సృష్టికర్తగా ఉన్నటువంటి వాడు డివైన్ గా ఉంటుంటాడు, కానీ గుణములతో చేరినటువంటి వాడు ఇమిటేషన్ లో ఉంటుంటాడు. వారిని చూచి వీరు, వీరిని చూచి వాడు, అనేక రకములుగా కూడాను కొన్ని రూపనామములు మార్చుకోవచ్చును. ఇవి గుణ సహితము, అది గుణరహితము.
2: గుణ కల్పిత హై, ఇస్లియే ఈశ్వర్ మే ఐసీ కల్పనా నహీ హై. ఇస్లియే గుణో సే యుక్త మానవ్ కో ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్ కహా గయా హై. జో సృష్టి కర్తా హై వహ డివైన్ హై, జో గుణో సే యుక్త హై వహ ఇమిటేషన్ మే రహతా హై. ఉన్హే దేఖ్ కర్ యే ఔర్ ఇన్హే దేఖ్ కర్ వే ఇస్ ప్రకార్ కుచ్ రూప్ ఔర్ నామ్ మే ఫేర్ బదల్ కర్ సక్తే హై. యహ గుణ సహిత హై ఔర్ వహ గుణ రహిత హై.
1: అయితే గుణములో తానుండి తాను గుణాతీతుడైనటువంటి దానికి కూడాను ఒక ఉదాహరణ మనం విచారించాలి. మట్టితో కుమ్మరి, కుండలు, చట్టి ఇలాంటివంతా కొన్ని రూపములు కల్పించవచ్చు. అయితే ఆ పాత్ర నిండుకు మట్టి ఉన్నది, కాని మట్టిలో కుండలు లేవు. ఈ కుండలు కల్పితమైనటువంటివి గాని సృష్టి సహజంగా మట్టిలో కుండలుగా తయారై రావటం లేదు. కనుక మట్టిలో కుండలు లేవు గాని కుండలో కూడాను మట్టి ఉన్నది అనేటువంటి సత్యము ఎంత మనకు ఆదర్శంగా ఉంటుండదో, అదేవిధంగానే భగవంతునిలో గుణము లేదు గాని గుణములో కూడాను తానున్నాడు అనేటువంటి యొక్క సత్యము మనకు రుజువుపరుస్తూ వచ్చింది.
2: ఈశ్వర్ కా గుణో మే రహతే హువే భీ గుణ సే పరే రహనే కే ఏక్ ఉదాహరణ పర్ హమే విచార్ కర్నా చాహియే. ఏక్ కుమ్హార్ మిట్టి సే ఘడే తష్తరీ ఆది బనా సక్తా హై. इस पूरे घड़े में मिट्टी है लेकिन मिट्टी में घड़े नहीं है. यह घड़ा कल्पित है. सहज में सृष्टि की मिट्टी में घड़े बनकर नहीं आ रहे हैं. अतः जिस प्रकार मिट्टी में घड़े नहीं हैं लेकिन घड़े में मिट्टी का होना एक सत्य है, उसी प्रकार ईश्वर में गुण नहीं है परंतु గుణో మే ఈశ్వర్ హై కా సత్య హమే నిరూపిత హో రహా హై.
1: దీనినే శంకర్ల వారు మరొక ప్రదేశమునందు మరొక స్థానమునందు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నాడు. మరొక స్థానములో సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు. ఇట్టి పదములు ఈ విద్యార్థులు ఆధారం చేసుకుని ఏమిటి వంతా ఒట్టి గ్యాస్ పదములు ఒక దగ్గర చూస్తే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని చెప్తూ వస్తున్నాడు, మరొక ప్రదేశం లోపల సర్వం విష్ణుమయం జగత్ అని చెప్తున్నాడు. రెండును శంకర్ల వారు చెప్పినవే కదా, కనుక ఈ రెండును కూడా పొత్తు కుదరడానికి వీలు కాదు. నీటికి నిప్పుకు పొత్తు కుదరనట్టుగా ఉంటుండాలి. కనుక అది సత్యమైతే ఇది సత్యం కాదు, ఇది సత్యమైతే అది సత్యం కాదు అని వాదోపవాదము జరపటం కూడాను కద్దు.
2: ఇసీ తథ్యకు శంకరాచార్యనే అన్యత్ర బ్రహ్మ సత్యం జగన్మిథ్యా కహా. ఏక్ అన్య సందర్భమే सर्वम विष्णुमयम जगत कहा. ऐसी बातों को आधार बनाकर विद्यार्थी मानते हैं कि ये सब फिजूल बातें हैं. एक संदर्भ में ब्रह्म सत्यम जगन मिथ्या कह रहे हैं और अन्य संदर्भ में सर्वम विष्णुमयम जगत कह रहे हैं. ये दोनों शंकराचार्य के ही कथन हैं, लेकिन जिस प्रकार पानी और आग में तालमेल नहीं बैठता है उसी प्रकार इनमें भी तालमेल नहीं है. इसलिए यदि वह सत्य है तो यह सत्य नहीं है और यदि यह सत्य है तो वह सत्य नहीं है. इस तरह उनका आपस में बहस करना सहज है.
1: आयते इंदुलो अदि सत्यमे इदि सत्यमे अनेटुवंटि ओक आदर्शान्नि कूडानु मनं ईनाडु इप्पुडु विचारिंचालि. सत्यम लेनि पलुकुलु पेद्दलु पलुकरु. वारु सर्व स्वरूपान्नि कूडानु విచారణ సలిపి గుర్తించి ఇట్టి లోకానికి సత్యసూక్తులు అందించేటువంటి యొక్క మహనీయులు అసత్యములకు ఏమాత్రం కూడాను చోటివ్వరు. మనం అర్థం చేసుకోవటం లోపల మనము నానార్థాలు అనర్థాలు గావించుకోవచ్చును, కాని యథార్థమైనటువంటిది మహనీయులకే గుర్తు.
2: ఇస్లియే హమే అబ్ విచార్ కర్నా చాహియే కి వహ్ భీ సత్య హై ఔర్ యహ్ భీ సత్య హై. మహాన్ లోగ్ సత్య సే పరే బాతే నహీ కర్తే హై. तथ्य के समग्र स्वरूप पर विचार कर उससे अवगत होकर जगत को सत्य प्रदान करने वाले महात्मा कदापि असत्य को अवसर नहीं देते हैं. तथ्य को समझने में हम अनेकार्थ ले सकते हैं अथवा अनर्थ कर सकते हैं, परंतु जो यथार्थ है वह महात्माओं को ही अवगत. इसलिए हमें अब विचार करना चाहिए कि वह भी सत्य है.

0: वह महात्माओं को ही अवगत है।
1: ఇప్పుడు దీనికి ఒక అందరికి నిత్యము అనుభవించేటువంటి వారు ఈనాటి యువకులు దానిని ఆధారం చేసుకుని చక్కని ఉదాహరణ అందిస్తాను. ఇందులో ఉన్నటువంటి 99.75% మంది సినిమాలకు వెళ్లేటువంటి వారుగా ఉంటుంటారు. అయితే ఈ సినిమాకు వెళుతున్నారే కాని ముందు వైపున స్క్రీన్ ఎక్కడ ఉందో అటువైపున ముఖం తిప్పటం, సరే ఎంతసేపు చూసినా స్క్రీనే ఉంటుండాలి, బొమ్మలు రాలేదని ఆతురు పడటం, ఇది సహజం. కొంతసేపు అయిన తర్వాత బొమ్మలు వచ్చాయి. బొమ్మలు రాకపోతే మనకు అసంతృప్తి, బొమ్మలు వచ్చేటప్పటికి చాలా సంతోషమైపోయి నిద్రపోయేటువంటి వారిని కూడా లేపి కూర్చోబెట్టేసేస్తారు.
0: ఆజ్కే యువ దైనందిన్ జీవన్ మే జిస్కా అనుభవ్ కర్తే హై ఉసీ సే స్వామి ఏక్ సుందర్ ఉదాహరణ దే రహే హై. యహాన్ జితనే భీ లోగ్ హై ఉన్మే 99.75% లోగ్ సినిమా దేఖ్నే వాలే హై. జబ్ సినిమా మే జాతే హై తో పర్దే కీ ఓర్ ముహ్ కర్కే దేఖ్తే హువే అరే కితనీ దేర్ పర్దా హీ దేఖే, అభీ చిత్ర నహీ ఆ రహే హై, అభీ చిత్ర నహీ ఆ రహే హై, యూ ఉద్విగ్న హోతే హై జో బహుత్ సహజ హై. థోడీ దేర్ కే బాద్ పర్దే పర్ చిత్ర ఆనే లగ్తే హై. జబ్ తక్ చిత్ర నహీ ఆతే హై తబ్ తక్ అసంతుష్టి హోతీ హై, లేకిన్ చిత్ర కే ఆతే హీ బడీ ఖుషీ హోతీ హై ఔర్ సోనే వాలోన్ కో భీ జగాకర్ బిఠా దేతే హై.
1: సరే వచ్చిన బొమ్మలు ఏమైనా అక్కడే ఉంటున్నాయా అంటే ఉండటం లేదు. మరి ఆ బొమ్మలు పోతున్నాయి, కొత్త బొమ్మలు వస్తున్నాయి. వచ్చిన బొమ్మలు పోతున్నాయి, తిరిగి కొత్త బొమ్మలు వస్తున్నాయి. పోయిన బొమ్మలే తిరిగి వస్తున్నాయి, కొత్త బొమ్మలను పంపిస్తున్నాయి. ఈ రకంగా రావటం పోవటం రావటం పోవటం, ఒకే బొమ్మ స్థిరంగా అక్కడ ఉండటం లేదు. కాబట్టి వచ్చి పోతుండేటువంటి బొమ్మలంతా కూడాను మిథ్యము, స్థిరంగా అక్కడ ఉండటం లేదు గనుక అవి మిథ్యంగా మనకు కనిపిస్తున్నాయి.
0: జో భీ చిత్ర ఆతే హై వే వహాన్ స్థిర హోకర్ నహీ రహ రహే హై, వే చలే జా రహే హై ఔర్ ఉన్కే స్థాన్ పర్ నయే రూప్ ఆ రహే హై. ఆనే వాలే రూప్ జాతే రహే హై ఔర్ ఫిర్ నయే రూప్ ఆ రహే హై, గయే హువే రూప్ హీ ఫిర్ లౌట్ రహే హై ఔర్ నయే రూపోన్ కో భేజ్తే జా రహే హై. ఇస్ తరహ ఆనా జానా హో రహా హై, ఏక్ భీ రూప్ వహాన్ స్థిర్ హోకర్ నహీ రహ రహా హై. అతః ఆకర్ జానే వాలే రూప్ మిథ్యా హీ హై, ఉన్కే వహాన్ స్థిర్ న రహనే కే కారణ వే హమే మిథ్యా ప్రతీత హో రహే హై.
1: అయితే స్క్రీన్ వాటితో పాటు పోవటం లేదు, రావటం లేదు. స్క్రీన్ సత్యంగానే ఉంటుండాలి కనుక ఇక్కడ స్క్రీన్ సత్యము, బొమ్మలు నిత్యము అనేటువంటిది మనకు స్పష్టమవుతుండాలి. ఇంకా సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి దానికి దీనినే మనం ఆధారం చేసుకుందాం. ఇందులో స్క్రీన్ ఉంటుండాలి. స్క్రీనును బ్రహ్మంగా మనం విశ్వసించాము, వచ్చి పోయేటువంటి బొమ్మలంతా కూడాను జగత్తుగా మనం విశ్వసించాము. ఈ జగత్ అనేటువంటిది మిథ్యమని, స్క్రీన్ అనేటువంటి బ్రహ్మ సత్యమని ఒక నిర్ణయమైంది. అయితే ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ సత్యమైనటువంటి స్క్రీన్ ఎక్కడ ఉంది? బొమ్మల్లో లీనమై ఉంటుండాలి. స్క్రీనే లేకపోతే బొమ్మలు మనకు కనిపించవు. అయితే బొమ్మలు వచ్చినప్పుడు ఈ యొక్క స్క్రీన్ బొమ్మల లోపలనే లీనమై ఉంటుండాలి. కాబట్టి సర్వం విష్ణుమయం జగత్తు, జగత్ అనేటువంటి బొమ్మల లోపల బ్రహ్మ అనేటువంటి యొక్క తత్వము లీనమై ఉంటుండాలి. కనుక సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి సత్యాన్ని కూడాను విశ్వసించడంలో ఎట్టి అభ్యంతరం ఉండదు.
0: లేకిన్ పర్దా ఉన్కే సాథ్ న జా రహా హై న ఆ రహా హై, పర్దా సత్య బనా వహీ కా వహీ హై. అతః హమే స్పష్ట హో రహా హై కి యహాన్ పర్దా సత్య ఔర్ రూప్ మిథ్యా హై. అబ్ హమ్ సర్వం విష్ణుమయం జగత్ కే లియే భీ ఇసీ కో ఆధార్ బనాయేంగే. యహాన్ పర్ పర్దా హై, హమ్నే పర్దే కో బ్రహ్మా ఔర్ రూపోన్ కో జగత్ కే రూప్ మే మానా హై. యహాన్ యహ్ నిర్ణయ హువా హై కి జగత్ మిథ్యా హై ఔర్ పర్దా రూపీ బ్రహ్మా సత్య హై. జబ్ రూప్ ఆతే హై తో సత్య రూపీ పర్దా కహాన్ హై, వహ రూపో మే హీ విలీన హై. యది పర్దా హీ న హో తో హమే రూప్ దిఖాయి నహీ దేంగే. అతః రూపో కే ఆనే పర్ పర్దా ఉన్ రూపో మే హీ విలీన హో జానే కే కారణ సర్వం విష్ణుమయం జగత్, జగత్ రూపీ రూపో మే బ్రహ్మా రూపీ తత్వ కే విలీన రహనే కే కారణ

0: सर्वम विष्णुमयम जगत के सत्य में आस्था रखने में कोई हर्ज नहीं होगा।
1: కనుక ఇట్టి అంతరార్థములతో కూడినటువంటి ఈ పవిత్రమైనటువంటి యొక్క వేదాంతమును మనం అర్థము చేసుకోలేనటువంటి యొక్క పరిస్థితి లోపల దానిపైన దోషములను కూడాను కొంచెం కల్పించడానికి మనం పూనుకోవటంలో మరింత అజ్ఞానమనే చెప్పవచ్చు. నీకు కనిపించినంత మాత్రమున, నీకు వినిపించినంత మాత్రమున, నీకు అర్థం కానంత మాత్రమున దానిని లేదని వాదించటం ఒక మూర్ఖత్వం. గుడ్డివానికి పెద్ద పవర్ఫుల్ అయినటువంటి లైట్ ముందు పెట్టినా వానికి చీకటిగానే ఉంటుంటాది. వాడు ఎంత పెద్ద లైట్ ను చూపించినప్పటికీ చీకటి చీకటి చీకటి అని అంటుంటాడు. కారణమేమిటి? అతనికి ఆ లైట్ ను చూసేటువంటి నేత్రము లేవు కనుక వానికి నిరంతరము చీకటిగానే ఉంటుంటాది.
0: ఐసే ఆంతరిక్ తథ్యం సే యుక్త్ వేదాంత్ కో న సమజ్ సకనే కి స్థితి మే రహతే హువే ఉస్ పర్ దోషో కో థోపనా అజ్ఞాన్ హీ హై. तुम्हें दिखाई न पड़ने मात्र से, तुम्हें सुनाई न पड़ने मात्र से और तुम्हें समझ में न आने मात्र से उसका निषेध करते हुए विवाद करना मूर्खता ही है। एक अंधे के सामने बहुत शक्तिशाली बल्ब के रखने पर भी उसे अंधेरा ही लगेगा। चाहे कितनी ही शक्तिशाली लाइट दिखाने पर भी वह अंधेरा अंधेरा अंधेरा ही कहता रहेगा, क्योंकि उस लाइट को देखने वाली आंखें उसके पास नहीं हैं, इसलिए उसे निरंतर अंधेरा ही लगेगा।
1: అదే విధముగానే కొంతమంది మూర్ఖులైనటువంటి వానికి, అవిశ్వాసమనేటువంటి యొక్క కన్నులు లేనటువంటి వానికి ఎంత పవిత్రమైనటువంటి భగవత్ తత్వము ప్రకటిస్తూ అతని కంటెదుటి నిలిచి ఉండనప్పటికీ కూడాను దానిని విశ్వసించలేనటువంటి యొక్క పరిస్థితిలో తాను ఒక మూర్ఖాన్ని వదలలేకుండా ఉంటుంటాడు. దీనికి ఇంకొకటి మనకు స్పష్టంగా అర్థం కావచ్చును. గుడ్డివానికి కూడాను దేహం ఉంటుండాలి, కాని తన దేహమును తాను చూచుకోలేడు, తన యొక్క అవయవమును తాను వర్ణించుకోలేడు, అతని యొక్క వికారమును కాని అందమును కాని గుర్తించలేడు. అయితే తాను చూడకుండా పోయినంత మాత్రమున, గుర్తించకుండా పోయినంత మాత్రమున తనకు దేహం లేదా?
0: कुछ मूर्ख लोगों के पास आस्था रूपी आंखों के न होने के कारण उनके सम्मुख अत्यंत पवित्र दिव्यता के प्रकट होने पर भी वे उस पर विश्वास न करने की मूर्खता में पड़े रहते हैं। इसे हम अन्य प्रकार से समझ सकते हैं। अंधे का भी शरीर है, लेकिन वह अपने शरीर को देख नहीं पाता है, अपने अवयवों का वर्णन स्वयं नहीं कर सकता है, अपनी विकृति अथवा सुंदरता का वर्णन वह नहीं कर सकता है। उसके न देखने मात्र से और उससे अवगत न होने मात्र से क्या उसका शरीर नहीं है?
1: తనకు దేహమున్నది కానీ దానిని చూచేటువంటి నేత్రములు లేవు కనుక తన దేహమునే తాను చూడలేకపోతున్నాడు. అదే విధముగానే మనకు దివ్యమైనటువంటి యొక్క ఆత్మస్వరూపము, పవిత్రమైనటువంటి యొక్క తత్వస్వరూపము, ఇంకా పరబ్రహ్మ స్వరూపము మనకు ఉండినప్పటికీ మనకు డివైన్ ఐ అనగా విజ్డమ్ ఐ మనకు లేకపోవటం చేత ఆ స్వరూపాన్ని మనం చూడలేకుండా పోతున్నాం. తన చూడకుండా పోయినంత మాత్రం పరబ్రహ్మ లేడని వాదించడానికి వీలు కాదు. తిని చూచి రుచి చెప్పాలి, దిగి చూచి లోతు చెప్పాలి అన్నారు. చెరువు కట్టపైన కూర్చొని లోతింత అని భ్రమించటము, తట్టలో పెట్టుకుని దీని రుచి ఇట్లా అని విశ్వసించటము, ఇది కేవలం ఒక ఇమాజినేషన్.
0: ఉస్కా శరీర్ తో హే పరంతు ఉసే దేఖనే వాలీ ఆంఖో కే న హోనే కే కారణ వహ స్వయం కే శరీర్ కో నహీ దేఖ్ పా రహా హై. ఇసీ ప్రకార్ హమ్ మే దివ్యతాపూర్ణ ఆత్మస్వరూప్, పవిత్ర తత్వ స్వరూప్ ఔర్ परब्रह्म स्वरूप के होने पर भी हमारे पास डिवाइन आई अर्थात ज्ञान नेत्र के न होने के कारण हम उसे देख नहीं पा रहे हैं। न देख पाने मात्र से परब्रह्म नहीं है ऐसी बहस करना संभव नहीं है। इसीलिए कहा गया है कि खाकर स्वाद बताना चाहिए और उतर कर गहराई बतानी चाहिए। तालाब के तटबंध पर बैठकर इतनी गहराई है कहकर भ्रमित होना और तश्तरी में रखकर इसका स्वाद ऐसा है कहना मात्र कल्पना ही है।
1: ईनाड लोकमलो दैव विषयानि विश्वसिंचक अनेक रकमुलुगा वादोपवादमुलु आडेटुवंटि वारंदरू कूडानु इट्टि इमेजिनेशन लो चेरिनटुवंटि वारे। దీనికి ఒక చిన్న కథ. ఒక గురువు ఒక గుహలో కూర్చొని ఉంటున్నాడు. ఆ ప్రదేశం దగ్గరికి ఒక చాలా ఆర్తుడై భగవద్ అన్వేషుడు అయిపోయినటువంటి ఒక సాధకుడు ఏదో ఒక రీతిగా మహనీయుని దర్శించి నా యొక్క జ్ఞాననేత్రము తెరిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తాను ఆ గుహలో ప్రవేశించాడు ఒక సాధకుడు.
0: ఆజ్ ఈశ్వర్ మే ఆస్థా నా రఖతే హువే అనేక ప్రకార్ సే వాద్ వివాద్ కర్నే వాలే सब इस कल्पना में ही पड़े हुए हैं। इसके लिए एक छोटी सी कहानी। एक गुरु एक गुफा में बैठे हुए थे। ईश्वर की जिज्ञासा में पड़ा एक साधक किसी न किसी प्रकार से किसी महात्मा का दर्शन कर अपने ज्ञान नेत्र खुलवाने के लिए वहां पहुंचा।
1: కానీ పోతూ పోతూ పోతూ ఉంటుంటే ఎక్కడో ఒక చాలా దూరంలో ఆ గుహ లోపల చిన్న ద్వీపం కనిపించింది. ఇతను అనుకున్నాడు ఏదైనా క్రూర మృగము యొక్క కన్నులా లేక ఇందులో ఎవరైనా మహనీయులు నివసించాడా అని సందేహించాడు. అయితే ఆ క్రూర మృగము యొక్క కన్నులుగానే ఉంటే రెండు ఉండాలి, ఒకటి ఉండడానికి వీలు కాదు, లేక ఒక కన్ను ఏమైనా పోయిందో ఏమిటో. ఏదైతే ఏమిటి, నేను మహనీయుడుగానే అక్కడ ఉంటుంటే వారితో నేను బోధన పొంది నేను తరిస్తాను, లేక క్రూర మృగంగానే ఉంటుంటుంటే నన్ను ఆ క్రూర మృగం వరించి నా ఈ జన్మము సార్థకం చేసుకుంటాను.
0: గుఫా మే బహుత్ దూర్ తక్ జానే పర్ ఉసే ఏక్ ఛోటా సా దీపక్ దిఖాయి పడా. సాధక్ శంకా కర్నే లగా కి కహీం యహ్ కిసీ జంగలీ జానవర్ కీ ఆంఖే తో నహీ హై యా కోయి మహాత్మా యహాన్ నివాస్ కర్ రహా హై. साधक ने विचार किया कि यदि कोई जंगली जानवर हो तो दो आंखें होनी चाहिए, या कहीं उसकी एक आंख चली तो नहीं गई. जो भी हो, यदि वहां महात्मा ही हो तो उनका उपदेश पाकर मैं धन्य होऊंगा. यदि वहां जंगली जानवर ही हो तो वह मुझे खा जाएगा और इस प्रकार मैं जीवन को सार्थक करूंगा
1: అని రెండింటికి సిద్ధమై ఆ గుహలో ప్రవేశించాడు. సరే, ఇతను కొంచెం దూరం దగ్గర దగ్గరికి వెళ్లుతూ వెళ్లుతూ వచ్చేటప్పటికి ఆ ద్వీపం ఆరిపోయింది. చీకటిలో భయము చాలా కలగవచ్చు. భయము కలిగినప్పుడు భగవత్ చింతన చాలా అధికంగా చేస్తుంటారు. అప్పుడు నమశివాయ నమశివాయ నమశివాయ అనుకుంటూ గట్టిగా ఉచ్చరించాడు.
0: ఇస్ ప్రకార్ విచార్కర్ వహ్ ఉస్ గుఫా మే ప్రవిష్ట హువా. जैसे ही वह धीरे धीरे कर थोड़ा आगे बढ़ा तो अचानक वह दीपक बुझ गया. अंधेरे में बहुत डर लगता है और डर लगने पर ईश्वर का स्मरण बहुत करते हैं. तब वह साधक भी जोर से नमः शिवाय नमः शिवाय नमः शिवाय कहने लगा.
1: అందులో ఉన్నటువంటి మహనీయుడు నానా ఎవరు నీవు అని మనుష్య శబ్దముతో తాను పలకరించాడు. ధన్యుడైనయ్యానని, స్వామి తమ పాదసేవకుణ్ణి అన్నాడు. అయితే ఇటురా అని ఈ కుడి ప్రక్కన తిరిగి నా వైపును రమ్మని కొన్ని గుర్తులు అతను చెప్పటం చేత అతని దగ్గరికి వెళ్లాడు, పాదములపైన పడ్డాడు. ఇంతలోపల తాను ఏదో అడగడానికని ప్రయత్నం చేసేటప్పటికీ ఆత్మనెరిగినటువంటి అనగా అంతరాత్మను గమనించినటువంటి గురువు కనుకనే అట్టి భయంకరమైనటువంటి గుహల్లో కూడాను తాను ఉండగలుగుతున్నాడు, గాలినే ఆహారంగా తీసుకుంటున్నాడు. అలాంటి వానికి హృదయాన్ని తెలుసుకునేటువంటి ఒక శక్తి ఉండదా?
0: తబ్ వహా బేఠే మహాత్మా నే మనుష్య కీ ఆవాజ్ మే పూచా, వత్స్ తుమ్ కౌన్ హో? సాధక్ నే స్వయం కో ధన్య మాన్తే హువే కహా, స్వామి మే ఆప్కా చరణ దాస్ హూ. మహాత్మా నే ఉసే దాయి ఓర్ ముడకర్ ఆగే ఆనే కో కహతే హువే కుచ్ నిశాన్ బతాయా తో సాధక్ ఆగే బఢకర్ మహాత్మా కే పైరో పర్ గిర పడా. फिर साधक ने कुछ पूछना चाहा तो अंतरात्मा से अवगत होने के कारण वे महात्मा जो वैसी भयंकर गुफा में रह पा रहे थे, जो हवा को ही भोजन बना चुके थे, भला उनके पास मन की बात को पहचानने की शक्ति क्या नहीं होगी?
1: కనుక ఉండటం చేత నా

0: అయినా నీవు నీ పని తర్వాత చూస్తాను, అక్కడికి వెళ్లి ఆ ద్వీపం ముట్టించిరా అని ఒక పెట్టి అగ్గి పెట్టి ఇచ్చి పంపించాడు. సరే అక్కడికి వెళ్లాడు. పెట్టెలో ఉన్నటువంటి యొక్క ఈ పుల్లలు అన్ని కూడా నువ్వు గీసి ముట్టించడానికి పూనుకున్నాడు, ఒక్కదానికైనా కూడా ఆ ద్వీపం అంటుకోలేదు. స్వామి ఇది అంటుకోలేదు, ఈ పుల్లలన్నీ కూడా అయిపోయినాయని చెప్పని తిరిగి గురువుకు చెప్పాడు.
1: ఐసీ శక్తికే హోనేకే కారణ మహాత్మానే వత్స్ మే తుమ్హారీ బాత్ బాద్ మే సునూంగా, పహలే తుమ్ వహాన్ దీపక్ జలాకర్ ఆవో. ఐసా కహకర్ ఉసే ఏక్ మాచిస్ దేకర్ భేజా. సాధక్ దీపక్ కే పాస్ గయా ఔర్ మాచిస్ సే తీలియా నికాల్ కర్ దియా జలానే కా ప్రయత్న కర్నే లగా, పరంతు ఏక్ భీ తీలీ సే వహ దియా నహీ జలా. సాధక్ నే కహా, స్వామీ దియా నహీ జలా హై లేకిన్ సారీ తీలియా ఖత్మ్ హో గయీ హై.
0: అయితే ఆ ద్వీపంలో నూనుందా నీరుందాదా చక్కగా గమనించు అన్నాడు. వేలు పెట్టి చూస్తే జిడ్డు లేదు, ఏదో నీళ్ల మాదిరి ఉంటుంటున్నది. స్వామి ఇది నూనె కాకున్నట్టుగా కనిపిస్తుండది, ఇది నీరుగా ఉంటుండది అన్నాడు. అయితే ఇదిగో ఈ ఆయిల్ తీసుకుని వెళ్లి దాంట్లో నీరు కింద పోసి దాంట్లో ఈ ఆయిల్ వేసి ముట్టించమని మరి ఒక తురి ఆజ్ఞ చేశాడు గురువు. సరే గురువు చెప్పినట్టుగా అందులో ఉన్నటువంటి నీరు కింద పోశాడు. ఈ యొక్క ఆయిల్ తిరిగి వేసి మరీ ముట్టించడానికి ప్రయత్నం చేశాడు. ఆహా చిటపట చిటపట చిటపట అని శబ్దం చేస్తుండదు కానీ అది అంటుకోలేదు.
1: మహాత్మానే కహా, అచ్చీ తరహ సే దేఖో కి దియే మే తేల్ హై యా పానీ హై. సాధక్ నే ఉంగలీ డాల్ కర్ దేఖా తో ఉసే చికనాహట్ మహసూస్ నహీ హుయీ, కుచ్ పానీ జైసా లగా. తబ్ ఉస్నే కహా, స్వామీ యహ తేల్ జైసా నహీ హై, పానీ జైసా లగ్ రహా హై. తబ్ గురు నే కహా, ఠీక్ హై, తబ్ యహ తేల్ లే జాఓ ఔర్ పానీ ఉడేల్ కర్ దియే మే తేల్ డాల్ కర్ జలాఓ. జైసా కి గురు నే కహా, సాధక్ నే వైసే హీ దియే కా పానీ ఉడేల్ దియా ఔర్ ఉస్మే తేల్ డాల్ కర్ జలానే కీ కోషిష్ కర్నే లగా, తో ఉస్మే సే చర్మరాహట్ కీ ఆవాజ్ మాత్ర నికల్ రహీ థీ, లేకిన్ దియా ఫిర్ భీ నహీ జలా.
0: నాయనా ఆయిల్ వేశావు కాని దీనికి పూర్వం ఉన్నటువంటి నీరు ఆ ఒత్తిలో చేరటం చేత అది అంటుకోలేదు, ఈ ఒత్తిని బాగా పిండి ఎండలో పెట్టి మరి తీసుకునిరా అన్నాడు. సరే గురువు ఆజ్ఞ ప్రకారము తిరిగి బాగా పిండి ఎండలో పెట్టి తిరిగి తెచ్చి ఆ నీరునంతా పీల్చుకున్న తర్వాత ముట్టించాడు. అది చక్కగా జ్యోతిగా వెలిగింది. తర్వాత లైట్ ముట్టించి, స్వామి నాకు జ్ఞానజ్యోతిని ఒకటి అందించండి, తమరు సర్వశక్తిమైలు కదా, నాకు ఈ జ్ఞానమును ప్రసాదించండి అన్నాడు ఈ యొక్క శిష్యుడు.
1: తమ్ మహాత్మానే కహా, వత్స్ తుమ్నే తేల్ తో డాలా హై పరంతు బత్తీ ద్వారా పానీ సోఖ లేనే కే కారణ వహ నహీ జల్ రహీ హై, ఇస్లియే బత్తీ కో అచ్చీ తరహ సే నిచోడ్ కర్ ఉసే ధూప్ మే సుఖా కర్ లావ్. సాధక్ వైసే హీ బత్తీ కో నిచోడ్ కర్ ధూప్ మే సుఖా కర్ లాయా, తబ్ బత్తీ తేల్ కో సోఖ కర్ అచ్చీ తరహ సే జ్యోతి బన్కర్ ప్రజ్వలిత్ హుయీ. జ్యోతి కే జల్నే కే బాద్ శిష్య నే కహా, స్వామీ ముజే జ్ఞాన జ్యోతి ప్రదాన్ కీజియే, ఆప్ సర్వశక్తిమాన్ హై, ముజే జ్ఞాన్ ప్రదాన్ కరే.
0: అయ్యో పిచ్చివాడా, ఇంతవరకు బోధించిందంతా అదేను అన్నాడు ఈ గురువు. నాకేంటూ అర్థం కావటం లేదు స్వామి, ఏ రీతిగా బోధించారో నాకు అర్థం కాలేదు, స్పష్టంగా ఈ మూర్ఖునికి అర్థమయ్యే రీతిగా ప్రబోధించండి అని మరి ప్రార్థించాడు. ఈ విషయవాసన అనేటువంటి జలమును పెట్టుకోవటం చేత అక్కడ జ్ఞానమనేటువంటి జ్యోతి వెలగలేదు.
1: తబ్ గురునే కహా, అరే పగలే, అభీ తక్ మేనే వహీ ఉపదేశ్ తో దియా హై. తబ్ శిష్య నే ప్రార్థనా కీ, స్వామీ ముజే కుచ్ భీ సమజ్ మే నహీ ఆ రహా హై, ఆప్నే కైసే ఉపదేశ్ దియా, ముజే సమజ్ మే నహీ ఆ రహా హై, కృపయా ఐసే సమ్జాయే కీ యహ మూర్ఖ సమజ్ సకే. తబ్ గురునే కహా, హృదయ మే విషయ వాసనాఓ కే జల్ కే రహనే కే కారణ జ్ఞాన జ్యోతి ప్రజ్వలిత్ నహీ హుయీ.
0: కనుక ఈ విషయ వాసనలనేటువంటి నీరును క్రింద పారవేసి ఈ భగవత్ అనుగ్రహ సారమనేటువంటిది కాని నామనేటువంటి సారము కాని ఆ నూనెను అందులో పోశావు, కాని పూర్వపు యొక్క వాసనలు ఈ జీవుల్లో చేరి ఉండటం చేత అది తిరిగి అంటుకోవటానికి ప్రయత్నం చేయలేదు, కాని దానిని వైరాగ్యము అనేటువంటి ఎండలో పెట్టడం చేత తిరిగి ఈ నూనెని తాను పీల్చుకోవటం చేత నీకు జ్యోతిగా ప్రకాశవంతంగా వెలుగుతూ వచ్చింది. కనుక నీ హృదయం లోపల పూర్వం ఉన్నటువంటి విషయ వాసనలంతా కూడాను పూర్తి గుమ్మరించు. ఈ జీవుల్లో ఉన్నటువంటి యొక్క పాత సంకల్పములంతా కూడాను వైరాగ్యం అనేటువంటి దానిగా అనుభవించు. తదుపరి నా దగ్గరికి రా, నీకు జ్ఞానజ్యోతి అనేటువంటిది తప్పక వెలిగించడానికి ఏమాత్రం అభ్యంతరం ఉండదు అన్నాడు.
1: తబ్ తుమ్నే విషయ వాసనాఓ కో బాహర్ ఉడేల్ కర్ ఉస్మే ఈశ్వర్ కే అనుగ్రహ అథవా నామ స్మరణ కే సార రూపీ తేల్ కో డాలా హై. లేకిన్ ఇస్ జీవ మే పూర్వ కే సంస్కార్ రహనే కే కారణ వహ దియా నహీ జలా, లేకిన్ ఉసే వైరాగ్య రూపీ ధూప మే సుఖానే కే కారణ వహ ఇస్ తేల్ కో సోఖ కర్ జ్యోతి కే రూప మే ప్రజ్వలిత హువా హై. ఇస్లియే అప్నే హృదయ మే జో భీ విషయ వాసనాయే హైన్ ఉన్హే పహలే బాహర్ ఉడేల్ దో. జీవ మే జో భీ సంకల్పనాయే హైన్ ఉన్హే వైరాగ్య సే దూర్ కరో, తబ్ తుమ్ మే జ్ఞాన జ్యోతి కో ప్రజ్వలిత్ కర్నే మే కోయి హర్జ్ నహీ రహేగా.

ప్రేమ స్వరూపులారా. ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈజ్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్. మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సేవించాలి. మనం సేవించడం కోసమని పుట్టాము. ఈ సర్వీసులో మనం ప్రయాణమైనప్పుడే మానవత్వం అనేటువంటిది సార్థకమవుతుంది.

0: saved for us. And when this video came on, we were all transfixed watching it for the first time. We had never seen anything of this superior quality and such closeness. And as I maintain, it was like we were in a trance watching it. Now, how much of your personal devotion and love for Baba do you pour into your work? Who is your target audience? Is it people who are like-minded like you, or you want to take Baba to just about anybody?
1: I want to show Swami to the world.
0: And do you think they will appreciate the passion? Because behind the camera is a man who believes in the divinity of this person.
1: That's all up to Swami. I'm just the cameraman.
0: What a nice detached perspective, Peter. Peter, you're such a humble person. I realize it when I talk to you, and I've been trying to convince you to come for this interview. Do you even realize the impact that your work has had on the millions of us and the millions it will have going forward?
1: Don't want to hear.
0: Why? Will it spoil your head?
1: Yes. It's big enough now.
0: Okay. Now that Bhagwan is no longer in the physical body, how do you direct your passion towards video photography, videography?
1: As far as I'm concerned, he hasn't gone anywhere.
0: But what do you shoot? The invisible Baba? You can't do that, right?
1: No, inside now.
0: So the camera lens is focused within?
1: The eyes.
0: Would you care to elaborate? What do you mean by that?
1: Well, as much as we miss his physical presence... We all do that. We all miss the physical presence. But he hasn't gone anywhere. I mean, he just hasn't. It doesn't matter if I'm here or in Australia or on a plane, or he's there all the time.
0: And in this interview as well.
1: Absolutely.
0: Very true. That's an experience all of us can resonate also. Going forward, what are your plans, Peter Ray?
1: Just concentrate on Swami. What else? I don't know how many more years he's given me, but he's given me a duty to do down the line somewhere, so I just have to wait for that drama to come into play.
0: I saw in your film, O Bhagavan, how you had traced the spiritual journey of this little boy, and you had brought him to a holy seat of every possible faith group. He goes to a mosque, he goes to a church, he goes to a temple, he goes to a holy river and whatnot, till he reaches the ultimate goal. And he arrives at Satya Sai Baba's lotus feet. Now, Baba's message of unity of faiths and the oneness that is underlying all diversity, how do you see that helping humanity, especially in your country recently? We are recording this interview end of December 2014, and just a week ago, there was a horrific incident in a cafe in Sydney where an extremist misrepresenting his faith held an entire cafe hostage and two people died in the siege. Where do you see the relevance of Baba's message that you try to portray, the unity of faiths, in solving the crisis that the world is going through?
1: I don't think there's much that I could do about it, but I think something in the very, very near future, Swami's going to make a few adjustments.
0: What kind of adjustments?
1: There'll be more peace and love in the world. I think we'll see it.
0: In our lifetime?
1: Yes.
0: But to earn that peace and love, how will we get there in your view?
1: That's up to Swami.
0: But I'm sure each of us has a role to play. We're all catalysts. We're all his instruments.
1: Well, I guess it's up to everybody what path they're on. We're lucky. We've got someone taking our hand and showing us the way. But it's up to those people.
0: What does Sri Satya Sai Baba mean to you?
1: God, for a better word. He introduces ourselves to ourselves. There's not much difference really in that higher self and ourself, just the mind.
0: That's your perspective. Now, if a person who's not exposed to Baba asked you, who is Satya Sai Baba? You're carrying a book or you have a picture of Baba on your desk, and someone asked you, who is this? What would you say?
1: I'd say he's a divine incarnation that is incarnated in India. Again, it's up to them. It's not up to me to tell them about it.
0: 42 years of being with Satya Sai Baba till the moment of recording this interview. How have you transformed, Peter Ray?
1: Oh, different person. Black and white. I remember I had a dream once. Baba and I were walking along on the side of a cliff, and it went into an abyss. He couldn't see the bottom. And we were laughing and talking. And suddenly Baba tripped and fell over the edge, bouncing, and he fell onto a ledge. Horrified. He's crying. I scrambled down and picked him up and holding him in my arms. He's just a mess. Blood. And suddenly he turned to his normal self and smiled. The dream finished. What I interpreted that, he took my fall.
0: And gave you a rebirth.
1: Exactly.
0: He's leaving the physical frame. What does it mean to you?
1: Nothing.
0: Many of us, for example, were at one level devastated. How did you handle and process that change?
1: Well, I guess that's the attachment to the body, isn't it?
0: Exactly, it is.
1: In one level, I thought, oh, he's gone. But he hasn't gone anywhere. It's just my attachment to the body. So I didn't get into that. I let it go, like he wants us to let it go.
0: Peter, for a person of your deep insights and wisdom, I'd like to ask, what would be your message to people who come seeking Baba in years and decades to come? Because you are a person who has seen him from close quarters with your eye as well as from behind the camera.
1: I don't know what I'd do. Just to follow the teachings as best you can and believe in them.
0: Is it easy?
1: No. They use the expression, it's like walking on the edge of a razor blade.
0: Mm-hmm.
1: Very easy to step off.
0: I see.
1: But in our case, we're lucky. He's pulled us back on.
0: Yes. Do you find any difference between the teachings of Bhagwan Baba and Jesus Christ?
1: No, not really. I'm not sure about Jesus' teachings because he didn't actually write anything. It was written hundreds of years later.
0: Yes.
1: But I believe his teachings are no different to the other saints and holy men. If you read all their books, the teachings are the same. Only the religions change, and that's man.
0: Peter, you're a man of great clarity and, might I add, brevity. I thank you so very much for sharing your very succinct thoughts with our listeners.
1: Thank you.
0: So, Peter, I was wondering if I may request you to share with our listeners some of your experiences.
1: One time Swami called me in for an interview, and he said, what is your name? I said, Peter Swami. He said, no. You are Peter the fisherman. You are the fisherman, men, Peter. You are Peter the fisherman. Three times. Six or seven years later, he called me again. And because I was outside filming, I was a bit late running up to the veranda. And I didn't know where he was. And suddenly, I didn't know where to sit. And suddenly, he stepped from behind the veranda, the pillar. And he said, oh, Peter, you sit here. And I sat down and looked at him and I thought, gee, you got a good memory. Hey. One of my friends, Swami, told him he was John the Baptist. Years ago, I met an Italian boy here. Swami told him he was St. Francis of Assisi.
0: In person, Swami told him?
1: Yes, yeah.
0: Wow. In the interview?
1: Yes.
0: So John the Baptist, St. Francis of Assisi.
1: Yeah.
0: I can experience the fourth, the fifth, and the sixth dimension all there sitting across from you, Mr. Reid. I believe you've had quite an extraordinary healing with Satya Sai Baba.
1: Oh, yes, it was maybe 10 years ago.
0: So that would be around 2004?
1: More or less. I can't remember the exact date.
0: Mm-hmm. In Melbourne, I'm guessing?
1: In Melbourne, Australia. Mm-hmm. And I was diagnosed with bowel cancer. And because I'd left it a bit late to complain, they put me straight in hospital, and within a day they were operating.
0: I see. What kind of cancer?
1: A bowel cancer.
0: Bowel.
1: After the operation, they sort of put you into observation where they check you out. When you're all right, they put you in bed where you wake up. As soon as I sort of opened my eyes and realized, it's finished. Oh, Sairam. Swami was standing next to the bed. Very slowly, I brought my hands up in reverence. And Swami leaned over and I slowly put my arms around him. And because his ear was close, I whispered in his ear, Swami, please give me a hug. This is serious business. Well, Swami's put his arms around me. Oh, I just went in absolute ecstasy, bliss, tears, and he was gone.
0: So when you said he was there next to you, was he there in physical form?
1: Physical, absolute physical form. When I put my arms around him, he was solid.
0: Him.
1: He was solid.
0: He was solid, huh?
1: Not imagination. Then he put his arms around me and, of course, oh, absolute bliss.
0: And looks like you've had a complete recovery.
1: I feel 30 years younger. There was no reoccurrence. They did want me to have chemo, and I told them, no, I don't want having to do with it. So, well, they said there could possibly be a cell running around, so we want to make sure. I said, I don't care. To me, I know. About a month later, I was invited to stay with some friends in the country, and I woke up one morning and I was absolutely wet around the waist, and I thought, oh no, I've wet myself. And I thought, no, that's impossible. So I threw the blankets back, and I was wet. It looked like it brought a jug of water around the navel area to the stomach. It was just water everywhere, mattress, the sheets, everything. And I thought, what happened? And then my mind went back to a story years ago here, I heard, of a Danish or Swedish girl who'd come out with cancer. And the doctors had given her up. She said, I want to go to India to my guru. Of course, they said, no, it's the last place on earth you should go. She'd not listen. She jumped on a plane and came. She was here for some time, but she could never get a front row. She tried and tried and couldn't ever get a front row. And then she was staying in the sheds, and one night or morning she woke up and water was pouring out of her nose, just pouring out. And suddenly it stopped, and she thought, it must be Swami. And the next morning she's gone over and she sat again, couldn't get a front row, and she's waiting for Swami to come past. And she's saying in her mind to Swami, Swami, if you heal me, please at least look at me. And as soon as Swami got right opposite her, he turned around and bathed hands of blessing, a big smile. And when she got home, there wasn't a trace of it in her body.
0: Thank you very much, Peter, for sharing that.
1: Thank you very much, Swami.
0: There's such stillness in the studio right now. He's so incisive and clear, and he really reminds me that the truth can best be understood in absolute silence.
1: Thank you.
0: Sai Ram.
1: Sai Ram.
0: Sai Ram, dear listeners, you just heard an episode of Tryst with Divinity with Mr. Peter Ray of Australia. This interview was recorded on the 20th of December 2014 at the Radio Sai Studios in Prashanthi Nilayam, India. Please do share your thoughts, comments and suggestions regarding this interview. As always, you can reach us at listener@radiosai.org by email. Thank you for your company and please stay tuned to our next program. Loving Sai Ram from the entire Radio Sai team in Prashanthi Nilayam, India.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
3: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 12th discourse on Gita Bhagavan delivered on 14th August 1984. In this discourse, Bhagavan teaches us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment, which are the two ways he had prescribed in Gita to achieve control of mind. Sri Bhagavan Uvacha.
4: Indriyarthesu vairagyam, vairagyam sampajitam. Indriyarthesu vairagyam, vairagyam sampajitahani. సంసార చక్రమునకు చిత్తము నాభి వంటిది.
5: ఫర్ ది వీల్ ఆఫ్ సంసార మైండ్ ఈజ్ ది సెంట్రల్ ఫోకల్ పాయింట్.
4: ఇట్టి చిత్తమును నిగ్రహించుటకు వైరాగ్యము ప్రధానమైన కీలక స్థానమును ఆక్రమించినది.
5: టు రీచ్ దిస్ పర్టికులర్ ఇంపార్టెంట్ అండ్ ఫోకల్ పాయింట్, detachment or vairagya, renunciation, is very important.
4: Atmaku, manasu, kappu padinatuvantidi.
5: Mind is covering atma.
4: Idi avaranam ani kuda cheppabadutundi.
5: It is also described as avaranamu.
4: మనసుకు ఆవరణము, ఆత్మకు ఆవరణము మనసు.
5: మైండ్ ఈజ్ ఎ కవర్ ఆఫ్ ఆత్మ.
4: ఈ ఇంద్రియముల చేత బంధింపబడినటువంటిది మనస్సు.
5: మైండ్ హెస్ బీన్ టైడ్ డౌన్ బై సెన్స్ ఆర్గన్స్.
4: ఇంద్రియములు ఇంద్రియార్థం నిమిత్తమై వాటిపైన ప్రసరింపబడి తద్వారా ఇంద్రియములు బంధనకు దుఃఖమునకు గురి అవుతున్నవి.
5: సెన్స్ ఆర్గన్స్ అట్రాక్టెడ్ బై ది సెన్స్ ఆబ్జెక్ట్స్ గెట్ బౌండ్ బై ది ఆబ్జెక్ట్స్.
4: ఇంద్రియార్థములైనటువంటి విషయమును అరికట్టుటకు వైరాగ్యము అత్యవసరం.
5: ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్, డిటాచ్మెంట్ ఈజ్ ఎసెన్షియల్.
4: వైరాగ్యము ద్వారా ఇంద్రియార్థమైనటువంటి విషయములను అరికట్టినప్పుడు ఇంద్రియములు మనస్సును ఏమాత్రం కూడాను కట్టివేయటకు వీలు కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
5: ఇఫ్ యూ కెన్ హ్యావ్ డిటాచ్మెంట్ ఫార్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్, దెన్ సెన్స్ ఆర్గన్స్ విల్ నాట్ బికమ్ వెరీ ఎఫెక్టివ్. దే వుడ్ నాట్ బి ఏబుల్ టు బైండ్ ది మైండ్.
4: ఇంద్రియముల బంధనం నుండి దూరమైనటువంటి మనస్సు తన యొక్క ఆవరణమును విసర్జిస్తుంది.
5: మైండ్ విచ్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ది control of the senses, it would not be able to just exercise its own influence over the Atman.
4: అప్పుడు ఆత్మ స్వస్వరూప దర్శనాన్ని సందర్శింపచేస్తుంది.
5: Then Atman would be able to just get a real vision of its own self.
4: గీతావాత ఆత్మ సంస్కారం కోసం ఆత్మ సాక్షాత్కార నిమిత్తము వైరాగ్యము అత్యవసరమని ప్రబోధించింది గీత.
5: Gita has taught that detachment and renunciation are essential for having a vision of Atma.
4: Patanjali sutramunu adharam chesukoni indriyamulu anaga vininatvanti vishayamulu kani chuchinatvanti vastulu paina kani manasu ఒక విధమైనటువంటి కాంక్షను దూరము గావించుకోవటమే వైరాగ్యమని నిరూపించింది.
5: ఆన్ ది బేసిస్ ఆఫ్ పతాంజలి యోగ సూత్ర ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ దట్ డిటాచ్మెంట్ రెఫర్స్ టు నాట్ బీయింగ్ స్వేడ్ బై మైండ్ నాట్ బీయింగ్ స్వేడ్ బై ది ఆర్టికల్స్ అండ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ అట్రాక్ట్ ది సెన్స్ ఆర్గన్స్ లైక్ ఇయర్ అండ్ ఐ.
4: విషయ స్వరూపము నుండి ఆసక్తిని దూరం చేయటమే వైరాగ్యమని కూడాను స్థిరం చేసింది.
5: Freed from the slavery of the sense organs, from the sense objects, this may be described as detachment, vairagya.
4: Ee lokamunandu gala vastuvulu kani paralokamunandunnatundi vastuvulu kani anityamulani vaati paina konta aasakti bhavamunu dooramu javinchukoni atti vastuvulu eda vairagyamunu pondatamu అత్యవసరమని ప్రబోధించింది శంకర భాష్యం.
5: శంకర భాష్యం హ్యాస్ ప్రీచ్డ్ అండ్ టాట్ దట్ వన్ షుడ్ రియలైజ్ దట్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రాన్సియెంట్ అండ్ నోయింగ్ దట్ దే ఆర్ ట్రాన్సియెంట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ టు దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్. దిస్ ఈజ్ వైరాగ్యం.
4: ఇక శృతి యొక్క ప్రమాణమును పురస్కరించుకుని దుష్టకల్పితమైనటువంటి యొక్క దేహము మొదలు బ్రహ్మదేవుని వరకు ఉండినటువంటి యొక్క వస్తు విసర్జనయే అనగా వస్తువులపైన రోతయే ప్రధానమైన వైరాగ్యమని కూడా బోధించింది.
5: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ప్రూఫ్స్ ఒబ్టైన్డ్ ఇన్ శృతి ఇట్ హెస్ బీన్ ప్రూవ్డ్ రైట్ ఫ్రమ్ ద మ్యాన్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ రైట్ అప్ టు ద బ్రహ్మతత్వ ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెమరల్ ట్రాన్సియెంట్ అండ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ టు దెమ్.
4: క్రమక్రమేణ ఇంద్రియాసక్తమైనటువంటి యొక్క వస్తువుల యొక్క ప్రభావమే మానవునికి బంధనకు హేతు అని కూడాను నిరూపించింది.
5: ఇట్ హెస్ ఆల్సో గ్రాడ్యువలీ అండ్ స్లోలీ బట్ స్టడీలీ ప్రూవ్డ్ దట్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ టు దీస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ బాండేజ్.
4: కట్టెలు తీసివేసిన అగ్ని తమంతకు తామే చల్లారున్నట్టుగా మన వాంఛనను అరికట్టినప్పుడు ఇంద్రియములు తమంతకు తామే అరికట్టబడతాయి.
5: జస్ట్ యాజ్ ఆఫ్టర్ రిమూవింగ్ ది ఫైర్ వుడ్ ద ఫైర్ ఆటోమేటికలీ గెట్స్ ఎక్స్టింగ్విష్డ్ సో ఆల్సో వన్స్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ రిమూవ్డ్ ది సెన్సెస్ బికమ్ పవర్లెస్.
4: శాస్త్రము దీనిని మరింత కఠినంగా కూడాను శాసించింది.
5: స్క్రిప్చర్స్ హ్యావ్ డిక్లర్డ్ ఇన్ ఎ వెరీ రిగరస్ వే ది ట్రూత్ బిహైండ్ దిస్.
4: బ్రహ్మస్థానమైన కూడాను తృణపాయంగా భావించేటువంటి యొక్క విరాగియే నిజమైన వైరాగి అని నిర్ణయం చేసింది.
5: ఓన్లీ దట్ పర్టికులర్ పర్సన్ హూ కన్సిడర్స్ ఈవెన్ ద అబోర్డ్ ఆఫ్ బ్రహ్మన్ ఇట్ సెల్ఫ్ యాజ్ సంథింగ్ ట్రివియల్ హూ డస్ నాట్ కేర్ ఫర్ సచ్ హైయెస్ట్ థింగ్స్ ఆల్సో హీఈస్ ఎ రియల్ వైరాగి అండ్ రినౌన్సర్.
4: నచికేతుడు యముని దగ్గరికి వెళ్లినప్పుడు ఈ యముడు అనేక విధములైనటువంటి బోధలు తలిపి నచికేతునకు ఈ లౌకిక సంబంధమైన భోగభాగ్యములకు ఎట్టి కొరతనూ లేనటువంటి యొక్క స్థిరశక్తిని నేను అనుగ్రహిస్తానని చెప్పగా నచికేతుడు ఈ అస్థిరము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క జగత్ వ్యామోహములకు నేను ఏమాత్రం కూడా లొంగను, ఇట్టివి నాకు అక్కరలేదు, భూమండలాన్ని ఏలేటువంటి యొక్క శక్తిని నాకు ఇచ్చినప్పటికీ నేను దీన్ని తృఢీకరిస్తాను, నాకు కావలసినది ఆత్మాన్వేషణ ఆత్మ సందర్శనం కావాలని ఆశించాడు నచికేతుడు.
5: When Nachiketas went to Yama, Yama told him that I would give you a complete mastery and command lordship over all the wealth and all the powers of the world. But Nachiketas said, well, these are all transient. I do not want anything like that. I would like to have a vision of Atma and I would like to have an inquiry into Atma and the truth itself.
4: Indiyarthamulainatundi vishayamulandu aasakti kaliginatundi vyaktike ee bandhanalu ee dukkhamulu.
5: All the bondages and all the sorrow is for the person who is swayed by the objects of the senses.
4: Manamu oka gruhamulandu అనేక సంవత్సరములు మనము కాపురం ఉంటున్నాం.
5: లెట్ అస్ అస్యూమ్ దట్ వి హావ్ బీన్ లివింగ్ ఇన్ ఎ పర్టికులర్ హౌస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్.
4: ఒకనొక దినములో ఆ ఇల్లును వదిలి మరొక ఇంటికి మనం పోవలసి వచ్చింది.
5: ఆన్ ఎ పర్టికులర్ డే వి హ్యాడ్ టు లీవ్ దట్ హౌస్ అండ్ గో టు అనదర్ డ్వెల్లింగ్ ప్లేస్.
4: అప్పుడు మనది అని భావించినటువంటి సమస్త పదార్థములను ప్యాక్ చేసి ఒక లారీలో వేసుకుని వెళ్తాం.
5: ఇన్ దట్ కేస్ వీ వుడ్ ప్యాక్ ఆల్ ద ఆర్టికల్స్ విచ్ బిలాంగ్ టు యూ విచ్ వర్ ఇన్ దట్ హౌస్ అండ్ పుట్ దెమ్ ఇన్ ఏ లారీ అండ్ టేక్ దెమ్ విత్ అస్ టు ది నెక్స్ట్ డ్వెల్లింగ్.
4: కడపటికి ఇది నాది అని అనుకున్నటువంటి యొక్క పాత చెప్పులు పాత పరకలు కూడాను న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసి లారీలో వేస్తాం.
5: ఇట్ ఈస్ అ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది వోర్న్ అవుట్ చెప్పుల్స్ and the broomsticks are also being packed in a newspaper to carry with us because we think they belong to us.
4: కారణం ఏమిటి? ఇవి నావి నావి అని ఈ ఇంద్రియ వస్తువులపైన ఇంద్రియార్థమైనటువంటి ఈ వస్తువులపైన మమకారమే ఈ విధమైనటువంటి శ్రద్ధకు ఈ విధమైన బంధనకు కారణం.
5: What is the reason for this kind of attitude? The reason is that we are bound by the attachment of the senses and have developed an attachment for the sense objects and therefore we even so much of interest in packing them and taking with us.
4: Oka college principal leka oka school headmaster untuntaru.
5: Let us take another example of a college principal or headmaster of a school.
4: Aa vidya samasthi endu aneka vastuvulu untuntayi.
5: In that educational institution a number of articles will be there.
4: Virugu galiginatvanti oka laboratory lokala materials kuda untuntayi.
5: Highly valuable equipment will be there in the lab.
4: Aneka kurchilu untuntayi.
5: Number of chairs will be there.
4: Desks untuntayi.
5: A lot of furniture.
4: Tables untuntayi.
5: Tables.
4: Wall clock untuntadi.
5: Wall clock will be there.
4: Ee vidhanga enno vastuvulanta kuda ee oka vidya samasthalo untuntayi.
5: In this way a number of valuable articles may be there in the educational institution.
4: Aithe aa principal aa headmaster transfer ayipoyinappudiki leka retired ayinappudu kudanu taamu sulabhanga vachinatuvanti vaadu vachinattuga aa school nu vadali bayata vellutadu.
5: But when the headmaster of that school retires or is transferred, he would not get attached to them. He would go away with a free mind as he came.
4: Ayyo ఇన్ని ఎక్విప్మెంట్స్ ఎట్లా నేను వదిలిపెట్టిపోవాలి, ఇన్ని చైర్స్ అంతా ఎట్లా వదలాలి, ఇన్ని డెస్క్ను ఎట్లా వదలాలి అని ఏమాత్రమో తాను చింతించడు.
5: హీ డస్ నాట్ వరీ అండ్ బాదర్ హిమ్సెల్ఫ్ దట్ హౌ టు లీవ్ ఆల్ దీస్ వాల్యుబుల్ ఆర్టికల్స్ చైర్స్ డెస్క్ బెంచెస్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎట్సెట్రా వెన్ హీస్ లీవింగ్.
4: కారణం ఏమనగా ఇవి నావి కాదు.
5: The reason is he knows fully well that they do not belong to
4: management varu ye trust varu ye prabhutvam vo ivi ivi navi kadu aneetvanti okka tiraskara bhavam cheta danni e matram kodunu chintinchukonda vellutadu.
5: These articles belong to either the management or to the trust or to the government. They do not belong to me and therefore with a sense of detachment or indifference he leaves the school.
4: Dinini anapeksha annaru. ఎందుకంటే అపేక్షకు అవకాశం లేదు, ఎందుకంటే ఇది నాది అనేటువంటి మమత్వం అందులో లేదు.
5: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ డిటాచ్మెంట్ అనపేక్ష బికాస్ హీ నోస్ దట్ దే డు నాట్ బిలాంగ్ టు హిమ్.
4: మమత్వం ఉన్న చోటే ఈ యొక్క బంధన ఈ దుఃఖం.
5: వేర్ దెర్ ఈస్ మైనెస్ పొసెసివ్నెస్ దెర్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ సఫరింగ్.
4: మమత్వము లేని ఉపేక్షా స్థాయి ఎందు ఎట్టి దుఃఖమునకు కాని ఎట్టి బంధమునకు కాని అవకాశం ఉండదు.
5: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ పొసెసివ్నెస్ హీ వుడ్ నాట్ బి bound by anything. He would not be subject to bondage and suffering.
4: కనుకనే మానవునికి ఇన్ని బంధనాలకు ఇన్ని దుఃఖములకు మూల కారణము ఈ విధమైనటువంటి యొక్క అభిమాన మమకారములే.
5: Therefore, for all this bondage of the man and all this suffering and sorrow of the man, it is this I and minus అహంకార మమకార which are responsible.
4: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను వినియోగించుకో.
5: All the objects which you can find in the world, you may make use of them.
4: వస్తు విసర్జన గావించకు.
5: Don't give up the objects itself.
4: కర్మత్యాగము చేయవద్దు.
5: Don't give up action.
4: వస్తువుపై ఉన్నటువంటి అభిమానము కర్మలపై ఉన్నటువంటి అభిమానమును మార్పు చేసుకో.
5: Only the attachment to the objects and the attachment to the activity and the work, that will have to be transformed and changed.
4: దాని ఫలితంపై మమత్వాన్ని విసర్జించు.
5: Give up the fruits of the action.
4: నీ కర్తవ్య కర్మను నీవు ఆచరించు.
5: Perform your duties with a sense of dedication.
4: వస్తువునందలి దోషములను విసర్జించు.
5: Give up the defects in the objects.
4: వస్తువునందలి దోషములను నీవు గుర్తించినప్పుడు వస్తువు తమంతట తామే విడిపోతుంది.
5: The moment you recognize the defects and the flaws in an object, you would be able to overcome the attachment for them.
4: పుట్టుటకు పూర్వము తల్లి ఎవరు బిడ్డ ఎవరు?
5: Before you are born, who is father and who is the son?
4: కట్టుకొనుటకు పూర్వము భర్త ఎవరు భార్య ఎవరు?
5: Before marriage, who is husband and who is wife?
4: కట్టుకున్న తర్వాత భార్య భర్తలు, పుట్టిన తర్వాతనే అమ్మా బిడ్డలు.
5: Only after the marriage, husband and wife. Only after birth,
4: దానికి పూర్వము లేరు, దాని తదుపరి లేరు.
5: Before that, there was no relationship. After that, there is no relationship.
4: మధ్యలో కలిగినటువంటి సంబంధ బాంధవ్యములే ఈ మమత్వములు, ఈ అభిమానములు.
5: Only in the transitory period, there will be that kind of attachment, there will be that kind of possessiveness.
4: ఇవి మన భావ దోషము, దృష్టి దోషముల యొక్క ప్రభావములు.
5: This is all the effect of the defects in our vision and the defects in our approach.
4: మన సమస్త దుఃఖములకు కూడాను మన దోషముల యొక్క ప్రభావములే దీనికి మూల కారణము.
5: For all our sorrows, defects in our feeling and in our attitude which is responsible.
4: కనుక ఈ దోషములను మనము చక్కగా గుర్తించినప్పుడు ఈ విధమైనటువంటి యొక్క మమత్వములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
5: There would be no room whatsoever for this kind of possessiveness and mamatva once you recognize the defects in the object.
4: కనుకనే దీనికి ఒకదానికి తారకమని రెండవ దానికి మారకమని పిలుచబడతారు.
5: Therefore, these two have been described as one as tarakam and the other as marakam.
4: త్యాగం తారకం, అభిమానం మారకం.
5: Detachment is tarakam, attachment is marakam.
4: కనుక ఈ తారక తత్వం అనేటువంటిది ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి?
5: హౌ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక ప్రిన్సిపల్ డిటాచ్మెంట్?
4: కనుకనే వేదాంత సూత్రమునందు ఎరుపు మరు పనకుండా జాగ్రత్త నిరతమొక స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం అన్నాడు. ఎరుపు మరుపు అనకుండా నిరతముగ స్వప్న సుషుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకం. జీవాత్మ తత్వం అనేటువంటిది బ్రహ్మతత్వమునందే లగ్నమై ఉంటుంటుంది.
5: ఇట్ ఈస్ సెడ్ దాట్ without forgetting any particular thing, be it in the stage of sleep or sushupti or dream stage, one should be aware of the fact that he is jiva tattva and associating himself with jiva tattva throughout continuously all the time, that is tarakam.
4: Kanuka swapna sushuptini endu kudanu ee abhimana mamakaramulanu ee matram kudanu abhirudhi ganinchukokudadani deeni yokka soochana.
5: The indication given by this particular statement is that even during deep sleep or dream state, one should not have any kind of attachment and bondage.
4: జాగ్రత్త అవస్థ యందు దీని యొక్క మమత్వమును మనము బలపరుచుకున్నప్పుడే స్వప్నావస్థ యందు దీని స్వప్న సూక్ష్మ రూపము మనకు గోచరం అవుతుంటుంది.
5: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ ఇఫ్ యూ డెవలప్ అండ్ ఎన్కరేజ్ ఏ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, దీని సటిల్ ఫారం విల్ బి దేర్ ఇన్ ది డ్రీమ్ స్టేజ్ అండ్ ది డీప్ స్టేజ్.
4: స్వప్నావస్థ కేవలము అడ్డం వంటి స్థితి.
5: Dream stage may be compared to a stage where you get the reflection of in a mirror.
4: జాగ్రత్త యందు మనం ఏమ అనుభవించదేమో దాని యొక్క ప్రతిబింబములే ఈ స్వప్నావస్థలందు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
5: వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వేకింగ్ స్టేజ్, ఇట్స్ రిఫ్లెక్షన్ ఇన్ ఇట్స్ ఇమేజ్ కెన్ బి సీన్ ఇన్ ద డ్రీమ్ స్టేజ్.
4: కనుక జాగ్రత్త స్వప్నములు రెండు కూడాను బింబ ప్రతిబింబములే.
5: దేర్ఫోర్ ద వేకింగ్ స్టేజ్ అండ్ ది డ్రీమ్ స్టేజ్ ఈస్ సంథింగ్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్.
4: కనుక జాగ్రత్త అవస్థ యందు మనము సరి అయిన మార్గమును అనుసరించి సరి అయిన సత్యమును గుర్తించి మనము పవిత్రమైన శుంఠి యొక్క స్థాయిని మనం పొందినప్పుడు స్వప్నావస్థ ఎందు కూడాను దీని యొక్క ప్రతిబింబమైనటువంటి నిత్యత్వము సత్యత్వమును మనం దర్శించటకు వీలవుతుంది.
5: If in the waking state we take the right path, we recognize the truth and conduct ourselves in the light of that particular truth, even in the dream stage we will get its reflection, we will be on the right path.
4: కనుక ఈ విధంగా కూడాను వైరాగ్య స్థితిని క్రమక్రమేణ వస్తు దోషమును ఆధారం చేసుకుని విసర్జించుటకు ప్రయత్నించాలి.
5: In the same way, we'll have to recognize the defects and the flaws in these sense objects and slowly we'll have to overcome and give up attachment to them.
4: Kala marpu cheta sarvam kudanu marpu chendunavi.
5: On account of changes in the time, everything else undergoes a change.
4: Ee naadu vondinatvanti vanta chaala manchidiga manam bhavistamu.
5: Food which is cooked just today would be considered very fresh and very nice.
4: ఇది ఉడుకుగా ఉండినప్పుడు దీని యొక్క రుచి దీని యొక్క ఆరోగ్యము చాలా అనుకూలవంతంగా ఉంటుంటుంది.
5: When it is fresh, its taste and its potentialities for bringing about good health will be extraordinary.
4: ఇది కేవలం అమృతమయంగా ఉంటుంటుంది.
5: This will be nectarine.
4: అదే రెండు దినములు మనం ఉంచుకొని తిన్నప్పుడు ఇది విషంగా మారిపోతుంది.
5: The same thing becomes poisonous after a lapse of 2 days.
4: ఏ దానిని మనం మంచిదని విశ్వసించినామో ఆశించినామో అనుభవించినామో అది కొంతకాలమునకు అది విషంగా మారిపోయి చెడ్డదిగాను అయిష్టంగాను అనారోగ్యం అందించేటువంటి పదార్థంగా రూపొందుతుంది.
5: వాట్ ఎవర్ వి కన్సిడర్ గుడ్ యూస్ఫుల్ హెల్తీ అండ్ ఓవర్ బెనిఫిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ చేంజ్ ఇన్ టు బ్యాడ్ యూజ్లెస్ హార్మ్ఫుల్ ఆబ్జెక్ట్.
4: దీనిని పురస్కరించుకుని ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని అని ఒకే స్థితి అయింది ఉన్నటువంటి వ్యక్తి యొక్క మార్పులని భావించుకోవచ్చు.
5: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ కెన్ ఆల్సో జస్ట్ సీ ది 4 types ఆఫ్ భక్తాస్ ఆర్తి అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ సేమ్ పర్సన్ విల్ బి అండర్గోయింగ్ దిస్ చేంజెస్.
4: పుట్టిన తక్షణమే పసిబిడ్డ అంటారు చైల్డ్ అంటారు.
5: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద బర్త్ ది న్యూలీ బార్న్ వన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది చైల్డ్.
4: 10 సంవత్సరములు అయ్యేటప్పటికి అతని పిల్లవాడు ఒక బాయ్.
5: ఆఫ్టర్ 10 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బాయ్.
4: అతని 30 సంవత్సరం అయితే మనిషి అవుతాడు మ్యాన్ అంటారు.
5: ఆఫ్టర్ 30 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాన్.
4: అతని 75 సంవత్సరం వచ్చేటికి తాత అంటారు గ్రాండ్ ఫాదర్ అవుతాడు.
5: ఆఫ్టర్ 75 ఇయర్స్ ద సేమ్ పర్సన్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ గ్రాండ్ ఫాదర్.
4: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఈ నలుగురు కూడాను ఒక్కడే కానీ 4 స్వరూపాలు ధరించలేదు.
5: ఇట్ ఇస్ ది సేమ్ పర్సన్ హూ హస్ బీన్ డిస్క్రైబ్డ్ అట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైమ్ యాజ్ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నాట్ 4 డిఫరెంట్ పీపుల్ యాజ్ సచ్.
4: కాల మార్పు చేత రూపములు నామములు మార్పులు కలిగినాయి.
5: అన్ అకౌంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద టైమ్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ గివెన్ ఫర్ ది సేమ్ ఆబ్జెక్ట్.
4: కనుక జంతువునాం నరజన్మ దుర్లభం ఈ పవిత్రమైన మానవ జన్మమని భావించినటువంటి ఈ మానవ జన్మమునందే ఇలాంటి వికారములు ఇలాంటి దోషములు ఇలాంటి షద్వికారములతో కూడినటువంటిదిగా ఉండినప్పుడు ఇంకా మిగిలినటువంటి యొక్క జీవులు ఎందుకు కాని మిగిలిన యొక్క వస్తువులు ఎందుకు కాని మార్పులు లేకుండా ఉండునా?
5: మ్యాన్స్ లైఫ్ ఇస్ కన్సిడర్డ్ టు బి వెరీ ఇంపాసిబుల్ టు జస్ట్ గెట్ ఈజీలీ అండ్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ సచ్ ఎ మ్యాన్ his body undergoes so many changes over a period of time, then what to think of other objects?
4: Manishyandu goppa dosham emtante marpu chendatame goppa dosham.
5: If you ask what is the greatest defect in man, it is the changes to choose becoming
4: manchi kani cheddadi kani marpu marpu.
5: Be it good or bad, a change remains a change.
4: Ee marpu aneetunte dosham undeyukundi ganuka danani ye matram kodanu mamatvanga bhavincharadu.
5: As there is a change which is inherent in this particular man, one should not try to develop possessive instinct and minus for that.
4: Talli tandrulu evaru?
5: Who is father and who is mother?
4: Tanayulu mari evaru?
5: Who are the children?
4: Mitrulu evaru?
5: Who are friends?
4: Ilanu shatrulu evaru?
5: Who are enemies?
4: Dhanamulu evari?
5: Whose is money?
4: Dhanyamulu evari?
5: Whose is charity?
4: Gruhamulu evari?
5: Whose are the house?
4: Grestulu evaru? Grestulu evaru?
5: Who are the family men?
4: మనమెవ్వరము?
5: హూ ఆర్ వి?
4: పూర్వమంది ఎచ్చటుంటిమి, పూర్వమంది ఎచ్చటుంటిమి.
5: వేర్ ఆర్ వి ఇన్ ది
4: ముందు ఎచ్చటుందుము?
5: వేర్ వుడ్ వి ఫ్యూచర్?
4: ఎరుగలేరు.
5: వి డు నాట్ నో దట్.
4: కనుక ఇలాంటి మార్పులతో కూడినటువంటి మానవత్వమునకు ఒక మమత్వమును పెట్టుకోవటంలో ఇదే ఒక పెద్ద దోషం.
5: When we just can experience so many changes which will be coming about in a man, how can we develop any sort of attachment for man as such?
4: Kanuka ee doshamunu gurtinchukoni kramakramena వైరాగ్యమును అవలంబించటము అత్యవసరమని ప్రబోధించింది గీత.
5: గీత హాస్ టాట్ దట్ వన్ హాస్ టు రికగ్నైజ్ ఆల్ దీస్ డిఫెక్ట్స్ విచ్ విల్ బి కమింగ్ ఓవర్ యాస్ చేంజెస్ అండ్ వన్ షుడ్ నాట్ డెవలప్ అటాచ్మెంట్, వన్ షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
4: రెండవది అభ్యాసం.
5: The second one is constant practice.
4: Abhyasam ante emiti? Practice ani anukuntunnam manam.
5: Abhyasam, we just describe it as practice.
4: Elanti practice?
5: What type of practice can be called abhyasam?
4: Deenini tapassu ani cheptu vacharu.
5: It is truly described as tapas.
4: Tapas anaga andaru ee padamu vinagane bayapadtaru.
5: The moment people hear this word tapas, they get frightened a little.
4: ఏ అడవికి పోవటమో, ఏ ఆకులలములు మేయటమో, ఏ కందమూలాదులు భక్షించటమో, కాయాన్ని పుష్కింప చేసుకోవటమో, ఏదో ఈ విధమైనటువంటి వృత్తులతో కూడినటువంటిది తపస్సు అని మనం భావిస్తున్నాము.
5: We invariably associate tapas with going to forest, eating whatever roots and fruits are available in the forest and thus exposing ourselves to the risk of all suffering etc.
4: ఇది తపస్సుకు సంబంధించినటువంటిది కాదు.
5: This is truly speaking not tapas.
4: ఇది బాహ్య వృత్తుల లోపల ఒక విధమైనటువంటి యొక్క శరీరమును త్యాగం చేసేటువంటి మార్గము.
5: ఇన్ అవే దిస్ ఈజ్ ఎక్స్టర్నలీ పుటింగ్ ది బాడీ టు సఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ ది బాడీ.
4: అయితే నిజమైన తపస్సు ఏమనగా రజస్సును తమస్సును తపింపచేయటం.
5: ట్రూలీ స్పీకింగ్ తపస్ రెఫర్స్ టు పుటింగ్ ది రజోగుణ అండ్ తమోగుణ అయిన టు రియల్ టార్చర్.
4: ఇంద్రియముల యొక్క దోషములను నిర్మూలము గావించటం.
5: Removing the defects of the sense organs.
4: దీనిని తపస్సు అని చెప్తారు.
5: This may be described as tapas.
4: ఈ తపస్సు మూడు విధములుగా ఉంటున్నది.
5: There are three types of tapas.
4: శారీరక, వాచక, మానసికములని మూడు.
5: One is the tapas of the body, the other is tapas of the talk or the tongue, and the third one is mental tapas.
4: శారీరక తపస్ అనగా
5: physical tapas refers to
4: ఇది కొన్ని విధములైనటువంటి మంచి కార్యములో ప్రవేశపెట్టి
5: దిస్ ఈస్ యూజింగ్ ద బాడీ ఇన్ పర్ఫార్మింగ్ సర్టన్ గుడ్ యాక్షన్స్.
4: దేవతలను, ఋషులను, మహనీయులను గౌరవించి ప్రార్థించి వారికి కృతజ్ఞతలుగా ఉండేటువంటి ఒక మార్గము.
5: ప్రేయింగ్ టు గ్రేట్ పీపుల్ గాడ్స్ అండ్ రిషీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్.
4: వారి అనుగ్రహమునకు పాత్రలు కావటం చేత మానవుని యందున్నటువంటి యొక్క అహంకారము మమకారము క్రమక్రమేణ కొంతవరకు క్షీణిస్తుంది.
5: ఇఫ్ వీ కెన్ అర్న్ దర్ గ్రేస్ దెన్ ది అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ దిస్ పొసెసివ్నెస్ దే వుడ్ బి స్లోలీ.
4: అహంకార గర్వ మమకారములు క్షీణించిన తక్షణమే వినయ విధేయత పెరుగుతుంది.
5: వన్స్ దిస్ అహంకార అండ్ మమకార ఈగోయిజం అండ్ the possessive mindness they decline, then automatically good qualities will develop.
4: Sadachara sampannudu avtadu.
5: One would develop good behavior.
4: Satkarmalalo praveshistadu.
5: One would enter into good acts.
4: Satsangamulu yanta cherutadu.
5: One will have good association.
4: Tadvara Bhagavad Gitalu, రామాయణము, భాగవతము, భారతము ఇత్యాది గ్రంథములంతా కూడాను పఠిస్తాడు.
5: Through that he would start reading and studying Bhagavad-gita, Ramayana, Mahabharata and such sacred scriptures.
4: Yantime kaakunda konni dana dharmaadi karmala yendu kodanu taanu paalgontadu.
5: In addition to this he would also undertake charity and such other useful activity.
4: Indulo vidyadanamu.
5: In this giving the charity of education.
4: Vaidyadanamu.
5: Charity of medicine.
4: Samadhanamu.
5: Charity of the physical.
4: Annadhanamu.
5: Charity of food.
4: ఈ విధంగా భూదానము, గోదానము, సువర్ణదానము ఇలాంటి దానములు అనేకంగా చేసి ఇందులో కూడాను శారీరకమైనటువంటి యొక్క పవిత్రతను కూడాను పెంచుకుంటాడు.
5: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చారిటీ లైక్ గివింగ్ ల్యాండ్, కౌస్, గోల్డ్ ఇన్ ఆర్మ్స్ అండ్ ఇన్ చారిటీ అండ్ త్రూ దాట్ యూ డెవలప్ సర్టన్ అమౌంట్ ఆఫ్.
4: అనగా శరీరమును పవిత్రమైన కర్మలలో ప్రవేశపెట్టడం.
5: ఇన్ అదర్ వర్డ్స్ putting the body in the sacred activity.
4: Etti doshamulaku kudanu taanu guri kaakunda chuchukovatam.
5: Seeing that he doesn't expose himself to any defects in
4: bhautika prapanchamunandu etti durmargamunaku kudanu paalupadakunda undatam.
5: In the physical world not doing any activity which is harmful and bad.
4: Ee rajotha guna tamo gunamulaku taanu sattudu kaakunda undatam.
5: నాట్ కమింగ్ అండర్ ద స్పెల్ ఆఫ్ రజో గుణ అండ్ తమో గుణ.
4: వీటి బారి నుండి తాను సాధ్యమైనంత వరకు తప్పించుకునేందుకు ప్రయత్నించడం.
5: టు ఎస్కేప్ అండ్ ఫ్రీ హింసెల్ఫ్ ఫ్రమ్ ది బాండేజ్ ఆఫ్ దీస్ టూ గుణస్ రజస్ అండ్ తమస్.
4: ఇది శారీరక తపస్సు అని చెప్తారు.
5: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ది బాడీలీ పెనాన్స్.
4: శారీరక తపస్సు, వాచక తపస్సు.
5: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ వాచక తపస్సు.
4: వాచకం అనగా పవిత్రమైనటువంటి, ప్రియమైనటువంటి, సత్యమైనటువంటి మాటలను ప్రవేశపెట్టాలి.
5: వాచక తపస్సు రిఫర్స్ టు యూజింగ్ డియర్ గుడ్ స్వీట్ అండ్ నోబుల్ వర్డ్స్.
4: సత్యము కదా అని కొంచెం తీవ్రమైనటువంటిదిగా ఉండకూడదు,
5: ఈవెన్
4: కటువైనటువంటిదిగా ఉండకూడదు.
5: ఈవెన్ వన్ when one speaks truth, you should not be severe, should not be cutting, and you should not be hurting.
4: సత్యము కదా అని ఇతరులు బాధించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
5: Even if it is truth, you should not be for hurting others.
4: సత్యము కదా అని ఇతరుని హింసించేటువంటిదిగా కూడా ఉండకూడదు.
5: Even if it is truth, you should not be violent to others.
4: సత్యము కదా అని అప్రీతికరమైనటువంటిది కూడా చెప్పకూడదు.
5: Even if it is truth, you should not be very, హార్మ్ఫుల్ హర్టింగ్ టు అదర్స్.
4: దానిని ఆధారము చేసుకుని అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయొద్దు అనేది గీత.
5: ఇన్ దిస్ కాంటెక్స్ట్ గీత హాస్ సెడ్ దాట్ ట్రూత్ మస్ట్ బి డియర్ స్వీట్ అండ్ వెరీ నాన్ వైలెంట్లీ పుట్.
4: కనుక ఈ పవిత్రమైనటువంటి యొక్క నాలుగు చేత పరులను సంతోషపెట్టి అనుకూలపరిచి ఆనందపరిచేటువంటి రీతిగా నేను ఉపయోగించుకోవాలి.
5: Use the sacred tongue that is given to you for giving joy to others, delight to others, and for helping others.
4: Manasu ne maatram kudanu noppimparadu.
5: You should not give any suffering to the mind as
4: ee vaakku cheta daivachintanu kudanu abhivruddhi parchukovali.
5: Your thought should help you to develop thinking of God.
4: Daivam yokka leela gurugana visheshamunu kudanu varninchali.
5: You should use your tongue to describe all the attributes and all the glory of the Lord.
4: పరులకు సహాయకరమైనటువంటి యొక్క పదములను కూడాను అందులో ఉపయోగపెట్టాలి.
5: You should use words which would be highly helpful to others.
4: ఇతరులకు సరైనటువంటి మార్గాన్ని బోధించాలి.
5: You should use the tongue and your talk to show the right path for others.
4: మీకు అనుభవించినటువంటి యొక్క సత్కర్మలను, యొక్క ఫలితములను ఇతరులకు కూడాను అందించడానికి ప్రయత్నించాలి.
5: ఆల్ ది గ్రేట్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హావ్, యు షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్ టు అదర్స్.
4: మీకు సాధ్యమైనంత వరకు కూడాను ఇతరులు పెడమార్గమునందు పోతుంటే వాక్కు ద్వారా వాళ్ళను చాలా వరకు కూడాను సంస్కరింప చేయడానికి ప్రయత్నించాలి.
5: యు విల్ హావ్ టు కరెక్ట్ పీపుల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్ అండ్ యువర్ స్వీట్ టంగ్.
4: కనుక సత్యము లోపల ఏమాత్రం కూడాను అసత్యం ప్రవేశించకుండా చూసుకోవాలి.
5: వన్ హ్యాస్ టు టేక్ కేర్ టు సీ దట్ నో అమౌంట్ ఆఫ్ ఫాల్స్హుడ్ ఎంటర్స్ ఇన్ టు యువర్
4: హార్ట్. సత్యవ్రతుడు కావాలి.
5: యు షుడ్ బికమ్ ఏ సత్యవ్రత.
4: అహింసాపరుడు కావాలి.
5: యు షుడ్ బికమ్ నాన్ వైలెంట్.
4: ఈ సత్య అహింస ఈ రెండింటి ఎందు కూడాను ఒక్కొక్కటి మనకు అనేక విధములైనటువంటి యొక్క చిక్కులు కలుగుతూ ఉంటాయి.
5: There could be quite a few problems which you'll have to encounter if you are following the path of truth and non-violence.
4: ఈ తపస్సుకు అనేక ఇక్కట్లు కూడాను అడ్డుతగులుతూ ఉంటాయి.
5: Quite a few problems you may face if you want to pursue this particular path.
4: ఒక మహర్షి ఈ రెండింటినీ ప్రతిజ్ఞ చేసుకుని నేను నిరంతరము సత్యమునే చెప్తాను, ఎవరికి ఎట్టి అపకారము చేయకూడదు అనేటువంటి ఈ రెండు వాక్కులపైననే తాను దీక్షను సాధించి తపస్సు గావిస్తున్నాడు.
5: ఏ పర్టికులర్ మహర్షి వాస్ డూయింగ్ పెనాన్స్ టేకింగ్ ఎన్ ఓత్ దట్ హి వుడ్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ కమ్ వాట్ మే.
4: ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను విన్నటువంటి ఒక దుర్మార్గుడు, వేటగాడు ఈ ఋషి యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రం ఏ విధంగానైనా భంగము గావించాలని కొంచెం దీక్ష పూనాడు వాడు.
5: One bad hunter who heard this particular oath being taken by this Maharshi took an oath to see that this particular oath is broken by this Maharshi.
4: Oka jinkanu aa Maharshi tapasu chestu undetundi oka pradesham nunchi aa tapasu chestunna vyakti eduruga parigetti poyetattuga taanu tarumukoni vachadu.
5: This hunter drove a deer in such a way that it passed in the front of that particular rishi who was doing tapas.
4: దీనిని ఈ తపస్సు చేసేటువంటి వ్యక్తి చూచాడు.
5: This person who was doing penance, he saw it.
4: తక్షణమే అది వెళ్లి ఒక పొదలో చేరిపోయింది.
5: The deer went and hid itself in a bush.
4: దానిని కూడా చూచాడు ఈ తపస్వి.
5: The person, this Maharshi, saw that particular incident also.
4: ఈ వేదగాడు పరిగెత్తి వచ్చి, స్వామి, ఇటువైపున ఒక జింక వచ్చింది, మీరేమైనా చూచితరా అని ప్రశ్నించాడు.
5: This hunter came running and asked Maharshi, Swami, have you just seen a deer passing through this way?
4: చూచితిని అని చెప్పితే దాన్ని చంపుతాడు, అపకారం చేసిన వాడిని అవుతాను. చూడలేదు అని చెప్తే అసత్య మారిన వాడిని అవుతాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అని యోచించాడు ఈ ఋషి.
5: This rishi was put to a real problem as to whether to tell the truth, and if he tells the truth, then he would be harming that particular deer. If he doesn't tell the truth, he will have violated the principle of telling the truth.
4: ఏది చేసినా కూడాను నిజం చెప్పినా కష్టమే, అసత్యం చెప్పినా తన మనసు అంగీకరించదు. ఇలాంటి పరిస్థితి లోపల తాను ఒక యుక్తి యోగమును అనుసరించాడు.
5: He was faced with a problem of telling truth and incurring a particular sin, and not telling truth and dissatisfying himself. In this particular context, he adopted a very fine procedure.
4: Nayana, yedi chuchano adi palukadu, yedi palukunu adi chudaledu.
5: He said,
4: kannulu chuchinayi kani kannuluku cheppeki noru ledu, noru cheppagaladu kani noru chudaledu.
5: He said in an enigmatic way that whatever has just seen, it cannot tell. Whatever has can tell, it has not seen.
4: చూచినది ఒక్కటి, చెప్పుట మరొకటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? చెప్పుట ఒకటి, చూచుట ఇంకోటి, ఇది ఎట్ట సత్యమవుతుంది? కనుక నీ దారిని నీవు వెళ్ళమన్నాడు.
5: How can it be truth? Because eyes have seen and the mouth has to tell. Mouth has to tell, but it has not seen. This cannot be truth.
4: ఇలాంటి పరిస్థితిలో ఈ విధమైన యోగాన్ని అనుసరించవలసి వస్తుంది. అసత్యము చెప్పకూడదు, సత్యము చెప్పకూడదు.
5: In such difficult situations, one may adopt this particular policy. One should not tell untruth. One cannot tell truth also.
4: కనుక వాక్తపస్సునందు మధ్య మధ్య ఇలాంటి కొన్ని పరిస్థితులు మనకు తగిలినప్పుడు మనం రెండింటికి కొంచెం సంతిప్త అవస్థలో ఉండినట్టుగా మనం బాధించుకోకుండా రెండింటినీ తప్పించుకుని తిరిగేటువంటి యుక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
5: When one is following this particular వాచక తపస్, one may face such difficult situations, then he should not tell untruth, but he should adopt a policy and he should see that he escapes without uttering.
4: Elanti paristhitilo aina kuda asatyam aadakoda.
5: Whatever be the circumstances, one should not utter a lie, one should not utter untruth.
4: Neeku ishtam lekapothe nee mounam vahinchu gaani asatyam cheppaladu akkaraledu.
5: If you do not want to tell untruth, you can keep quiet and observe silence rather than utter untruth.
4: దీనికి ఆధారమైనటువంటిది ఇంకా మానసిక తపస్సు.
5: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ మానసిక తపస్సు.
4: ఈ మానసిక తపస్సు లోపల సద్భావమును పెంచుకోవాలి.
5: ఇన్ ది మెంటల్ తపస్ ఆర్ మానసిక తపస్, యు హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
4: మనసులో ఎలాంటి చింతలు మనం చేస్తుంటామో మన ముఖంలో అలాంటిదిగా వస్తుంటుంటాది.
5: వాట్ ఎవర్ థాట్స్ విల్ బి flashing in your mind, your face
4: is the index of life, mind ani.
5: That is how it is just said, face is the index of mind.
4: Mana manasulo emi chintistamo dani yokka prabhavame mana mukhamlo kanipistuntadi.
5: Whatever thoughts are going on in our mind, they are reflected in our face.
4: Mana vicharanga untunte lopala mukham kuda nu vicharangane kanipistundi.
5: Mentally, if we are grief stricken, our face reflects the grief.
4: Lopala pavitramaina bhavamule అభివృద్ధి అవుతుంటే ముఖమునందు చిరునవ్వులు చిందులు దొక్కుతూ ఉంటాయి.
5: ఇఫ్ దేర్ ఆర్ సేక్రెడ్ థాట్స్ ఇన్ ద మైండ్, ది ఫేస్ విల్ బి వెరీ చీర్ఫుల్.
4: కనుక మనసు యొక్క ప్రభావమే మనిషి యొక్క ముఖములో ప్రకటిస్తుంటాది.
5: ది ఎఫెక్ట్ ఆఫ్ ది మైండ్ అండ్ ది థాట్స్ ఇన్ ద మైండ్ కెన్ బి జస్ట్ సీన్ ఇన్ ది ఫేస్.
4: కనుక మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతనలు మనసునందు ఉండినప్పుడే మానవుడు బాహ్యంగా కూడాను మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు.
5: Only when man has sacred thoughts, sacred feelings and sacred ideas in his mind, he would be able to just live a happy and cheerful life.
4: Lopala bhayankaramainatundi badalu tannu himsistu undaga baita matram uriki cinema navulu madri navite idi evalam artificial navulu ga untuntadi.
5: If inside his own mind and heart he is undergoing real agony and real grief, he would not be able to just smile naturally. It would be something.
4: Lopala badalu himsistuntai, కాలుస్తూ ఉంటాయి. పైన చూసినప్పుడు ఏమయ్యా ఎట్టున్నా బాగున్నా, ఏదో ఒక విధమైనటువంటి రీతిగా ఒక ఇదిగా చేసినట్టుగా ఉంటాయి. దానివల్లనే మనిషి యొక్క భావములను తక్షణమే గుర్తించడానికి వీలవుతుంది. ఓ, ఇతను ఏదో విచారంగా ఉన్నాడు అని గుర్తించవచ్చు.
5: If there are some thoughts which are torturing inside the mind, if when he is accosted, if you were to smile at it, it would be artificial, it would betray whatever feelings are there inside the heart.
4: కనుక అట్టుండకుండా నిరంతరము మనసును ఆనందంతో ముంచేటువంటి పరిస్థితిని మనం తెచ్చుకోవాలి.
5: We should not be driven to that particular state. We would always keep ourselves happy mentally and throughout.
4: ఎప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, నిరంతరము మంచి చింతలు చేసినప్పుడే సుఖంగా ఉంటుంది.
5: When would one be happy? When would one be always joyous? Only when the thoughts are good and sacred would be so.
4: ఈ మంచి చింతనలు చేయడానికి సాధ్యం ఎంతవరకును వాక్కును అరికట్టుకోవాలి.
5: In order to have good and sacred thoughts inside mind, to the extent possible, you should exercise control over
4: your thoughts. కొన్ని గంటలైనా కూడాను మౌనం వహించాలి.
5: At least a few hours in a day, one should observe silence.
4: అప్పుడే ఈ మాటల యొక్క సందర్భం లోపల మనసుకు విశ్రాంతి చిక్కుతుంది.
5: Only in that case, mind gets rest from these words and the thought waves.
4: నిరంతరము దీనికోసం నిమిత్తమై కొన్ని జపములు, ధ్యానములు ఇలాంటివంతా కూడా ఆచరించినప్పుడు మనసు పరిశుద్ధం కావడానికి ఒక అవకాశం ఉంటుంది.
5: జపం, రిపిటేషన్ ఆఫ్ ద నేమ్, ధ్యానం, మెడిటేషన్ ఆర్ రిసార్టెడ్ టు ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్ ఫర్ ద మైండ్.
4: కనుకనే జపతప ధ్యానములన్నీ కూడాను, వేదాధ్యాయములన్నీ కూడాను ఈ యొక్క మనస్సును పవిత్రముగా ఉంచుకునేటువంటి అంతర్బహిర్శుచి శుచి అన్నారు.
5: Repetition of the name and thinking of the Lord and doing meditation etc. are resorted to in order to bring about purity both inner and outer.
4: దేహమునకు నిత్యము మనము ఏ విధంగా కూడాను స్నానం చేసి ఒక సంస్కారం గావించుకునో అదే విధంగానే మానసిక సంబంధమైనటువంటి యొక్క దుర్భావములకు కూడాను ఈ విధమైనటువంటి సంస్కారం చేయుటకై కొన్ని భగవత్ చింతనలు మనం చేయాలి.
5: Just as body is given a bath every day and thus it is cleansed and transformed into pure and clean thing, in the same way mind has to be given certain amount of training, certain amount of dhyana and
4: sharira parishuddhamu maatrame manam lakshyam nunchukuntunnam kaani manasika parishuddhatiki e maatram kudanu tagina krushi cheyatam ledu.
5: We have been keeping in view only the physical cleanliness but not the mental cleanliness as it is required.
4: Satchintanalu sadalochanalu sadbhavamulu kodanu manasika parishuddhatiku sarirakunti parikaramulu.
5: Good thoughts, good feelings, good actions will go a long way in order to bring about mental cleanliness.
4: Kanukane tapasthanaga sharira vachaka manasikama yokka samanvayamainatunti yokka parivartane prabhavame idi tapassu.
5: Tapas truly means bringing about physical, mental and also the use of the tongue, bringing about a unity and unison between these three things. This is called real tapas.
4: Itti త్రిగుణముల యొక్క ఏకత్వాన్ని, త్రిగుణముల యొక్క త్రిపుటిని యొక్క సంపూర్తిని అనుభవించినటువంటి మహనీయుడే ఒక విధమైనటువంటి మహాత్ముడు అని చెప్పవచ్చు.
5: ఎ రియల్ మహాత్మ ఇస్ వన్ హూ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ గుణాస్ అండ్ త్రీ.
4: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మణ్ ఏకం మహాత్మనం అన్నారు.
5: మైండ్, వర్డ్ అండ్ డీడ్, ఇఫ్ దే ఆర్ ద సేమ్, if they are one in unison with the other,
4: manas anyat vachas anyat karman anyat duratmanam manna.
5: If mind is different, word is different and deed is different, he is a bad person.
4: Kanuka tapasthanaga deeni yokka antarathame emanaga mana yokka rajoguna tamoguna yokka ekatvanni nirmoolatvanni gavinchi indriyuli yokka doshamulanu nirmoolamu chesi మూడు గుణముల యొక్క ఏకత్వాన్ని అనుభవించేటువంటి పరిస్థితికి తపస్సు అని.
5: తపస్ రెఫర్స్ టు రిమూవింగ్ ద డిఫెక్ట్స్ అండ్ డిస్ట్రాయింగ్ దిస్ రజోగుణ అండ్ తమోగుణ ఆర్ మర్జింగ్ దీస్ థింగ్స్ ఇన్ సత్వగుణ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యాజ్ వన్ గుణ. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తపస్.
4: సాత్వికము చేత రజస్సును అరికట్టి, రజస్సు ద్వారా తమస్సును అరికట్టి, మూడింటి యొక్క తత్వము ఏకత్వంగా భావించేటువంటి స్థితియే తపస్సు.
5: Tapas may be again described as controlling rajas with the help of sattva, controlling tamas with the help of rajas and enjoying all these things, three things as
4: one. Kadapadiki sattvikam kudanu teesiveyali.
5: Ultimately one has to overcome even the sattva guna itself.
4: Mana kaalilo oka mullu virigindi.
5: Suppose you have
4: mullu.
5: Suppose you have treaded on a particular thorn as such.
4: ఆ ముళ్ళును తివ్వాలంటే ఒక గొడ్డలో, ఒక కొడవో, ఇంకటి కొడవలో ఇంకే విధమైన కట్టు మనం తీసుకోనక్కర్లేదు.
5: If you want to remove thorn from your foot, there is no need for going in for a sword or a cudgel.
4: తిరిగి ఇంకొక ముళ్ళు ద్వారానే ఈ ముళ్ళుని తివ్వాలి.
5: You have to take another thorn to remove this particular thorn which has entered into your foot.
4: అయితే ఒక ముళ్ళు తీసుకొని మనకు విరిగిన ముళ్ళును తీసాము. తీసిన తర్వాత విరిగిన ముళ్ళును తీసిన ముళ్ళును రెండింటినీ తీసి పారవేయాలి.
5: You have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
4: అదే విధంగానే ఈ రజ తమో గుణములో ఉన్నటువంటి ఒక ముందు మనవలు బాధిస్తుంటాయి.
5: ఇన్ ది సేమ్ వే these gunas, these attributes of rajas and tamas will be giving us a lot of trouble.
4: వీటిని సాత్వికమైనటువంటి ఒక ముళ్ళుతో తివ్వాలి.
5: విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్ విత్ ది థార్న్ ఆఫ్ సాత్వ గుణ యూ హ్యావ్ టు రిమూవ్ దీస్ టూ.
4: ఈ రెండింటిని తీసే వరకు మాత్రమే ఈ ముళ్ళు మనం భద్రం చేసుకోవాలి.
5: అంటిల్ యూ రిమూవ్ దీస్ టూ గుణాస్, రజో గుణ అండ్ తమో గుణ,
4: ఈ రెండు ముళ్ళు తీసిన తర్వాత ఈ ముళ్ళును కూడా మనం పారవేయాలి.
5: వన్స్ యూ రిమూవ్ దెమ్ ఆర్ ఓవర్కమ్ దీస్ టూ గుణాస్ విత్ ది హెల్ప్ you have to use an extra thorn to remove the thorn which has gone into your foot. Once you take that thorn out of the foot, you have to throw both the things out.
4: Adi vidhangane ee rajo

0: குணமும் அனுப்பார்வையால்.
1: Once you remove them or overcome these two gunas with the help of sattva guna, you will have to give up even
0: sattva guna. Bangar chain vantidi.
1: Sattva attribute will be described as a gold.
0: Rajo guna copper chain vantidi.
1: Rajo guna will be described as a copper chain.
0: Tamo guna inapa guna kolchu vantidi.
1: Tamo guna will be described as an iron chain.
0: Manaku vesinatundi moodu moodu bandhanle.
1: All the three chains bind us only.
0: Bandhanemo samaname.
1: The binding is common for all the three.
0: Chain yokka viluvu matram hechu takkuluga untunnayi.
1: The value of the chains may be different. Bondage remains bondage. In other words, even sattva guna is a bondage only. You will have to consider that.
0: Sattvudu daivatvaniki chere anta varaku matrame adi avasaram.
1: Only until you reach divinity, you need sattva guna.
0: Daivatvamto cherin tarvata ye gunamunu manaku akkarledu.
1: Once you merge in Lord,
0: amanaskudaipothadu.
1: He becomes an amanaska.
0: ఈ అమనస్క స్థితి లోపల ఇంక ఈ గుణములు ఎక్కడవి?
1: ఇన్ ది స్టేజ్ ఆఫ్ అమనస్క ది క్వశ్చన్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్ త్రీ గుణాస్ డజంట్ అరైజ్ అట్ ఆల్.
0: కనుక ఈ మూడింటిని దైవార్పణగా మనం భావించినప్పుడే సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా అయిపోతుంది.
1: ఓన్లీ వెన్ వి ఆఫర్ ఆల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆల్సో యాజ్ ఆన్ ఆఫరింగ్ టు ది లార్డ్ దెన్ ఓన్లీ వి విల్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది.
0: కనుకనే ఈ మనస్సును స్వాధీనమునందుంచుకొనుటకు అభ్యాసము వైరాగ్యము అత్యవసరమని గీత ప్రత్యేకంగా బోధిస్తూ వచ్చింది.
1: Gita has specially been teaching, therefore, that to have a control over the mind, practice and also detachment are very essential.
0: Abhyasam ante laukika sambandhamainatuvanti okka abhyasamulu kaadu. Ee sharirikanga, manasikanga, vaakuritiga, konni vidhamulainatuvanti okka pavitramainatuvanti okka deenini anubhavincheyatuvanti okka abhyasamulu.
1: Practice does not refer to the normal, ordinary, day-to-day physical practices as such. Using the body, using the mind, using the tongue, in such a way that we will be able to just develop detachment.
0: Ee moodu kudunu daiva sambandhamainatuvanti karyamullo praveshinchali.
1: Practice refers to practicing things which will help you to reach the divinity.
0: Satya nityamainatuvanti okka vastuvulu yokka sambandhamai untundali.
1: They should be associated with the truth.
0: Nirmalamainatuvantiga untundali.
1: They should be pure.
0: ఇవియే నిజమైనటువంటి తపస్సుకు సరి అయిన పరికరములు.
1: దిస్ ఆర్ రియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ డూయింగ్ తపస్.
0: ఇలాంటి పరికరములను మనము అభివృద్ధి గావించుకొని పవిత్రమైనటువంటి జన్మను సార్థకం గావించుకొని దైవానుగ్రహానికి పాత్రలు కావాలని ఆశిస్తున్నాను.
1: స్వామి హెస్ బీన్ విషింగ్ అండ్ డిజైరింగ్ దట్ విల్ హావ్ టు డెవలప్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ తపస్ అండ్ ఆఫర్ దిస్ పర్టికులర్ థింగ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ దెన్ శాంక్టిఫై అవర్ లైఫ్.
2: That was the 12th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse which Bhagavan delivered on 14th August 1984, he just taught us Abhyasa and Vairagya, that is, spiritual practice and detachment.

Why fear when I am here? Why fear?

नाम है उस जीव का जग में, प्रभु प्रेम में बलिदान जो

لبثوا ولل